0: Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Chappan sir, what would you like to order?
6: Baya, in the specials me lagara?
5: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, A to B excluded special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki pani tikka, vichami kava parata.
6: Kendi bro, gandhi eppino, and specials maatram ayadina.
5: Inga unnai, chappantara, meer eppadina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant, is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: నమస్తే నమస్తే అందరికి, మీ అందరికి హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే. వెల్కమ్ టు ద హ్యాపీ అవర్. సో మన రాజేశ్వరి గారు వండర్ఫుల్ మెలోడియస్ సాంగ్స్ అన్ని వినిపించారు కదా. నేను అందరికి ఎప్పుడు చెప్పినట్టుగా వాల్యూమ్ పెంచండి, హ్యాపీ అవర్ వచ్చింది అని మీ అందరికి చెప్తాను కదా. ఈ రోజు నేను నా స్టూడియోలో వాల్యూమ్ పెంచుకున్నాను అనమాట, ఎందుకంటే ఎస్, ఆ హ్యాపీ అవర్ మోడ్ లోకి రావాలి. ఇంకా మన లైఫ్ లో ఒక స్టేజ్ వస్తుంది కదా, మనం ఏమవుతుంది, చాలా జరుగుతాయి మన లైఫ్ లో. ఫోన్ పాస్వర్డ్ గుర్తుండదు, కానీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, కొంతమంది మగవాళ్ళకి కూడా. 1998 లో పక్కింటి వాడు మన దగ్గర ఏదైనా తీసుకుని ఇవ్వలేదా, డబ్బా తీసుకుని ఇవ్వలేదా, ఇవి చాలా బాగా గుర్తుంటాయి. ఇంకో ఫన్నీ మ్యాటర్ ఏంటంటే, చిన్నప్పుడు అమ్మ బయటకు వెళ్ళి ఆడుకోరా బాబు అని చెప్పేది, ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు కొంచెం బయట నడవరా బాబు అని. అన్ని జరుగుతున్నాయి మన లైఫ్ లో. మన ఏజ్ లో షాపింగ్ కి వెళ్ళినా మన కోసం ఏమి కొనుక్కో మనం, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ కట్, ఎల్ఈడి బల్బులు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్లు ఎక్కడ ఉన్నాయో ఎత్తుకుని అవి చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతాం. మేసీస్ కి వెళ్ళి లాస్ట్ టైం ఏదో కొనుక్కుందాం నా కోసం అని ఇంకోటి ఏదో ఇంటి కోసం కొని తీసుకొచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను. అలాగా వీకెండ్ అంటే పార్టీ కాదు మనకి, కాస్ట్కో, వాల్మార్ట్, తర్వాత ఇంటికి వచ్చి సోఫా మీద పడుకుందామా, ఒక సినిమా చూసామా, అది మన సెలబ్రేషన్. ఆ మోడ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ స్ట్రెస్ ని పక్కన పెట్టేసుకోండి, నవ్వుకుందాం, పాటలు పాడుకుందాం, 2 గంటలు ఫుల్ ఆన్ ఎనర్జీ హై ఎంజాయ్ చేసేద్దాం. దిస్ ఈజ్ యువర్ ఆర్జే శ్రీకాంతి అండ్ దిస్ ఈజ్ హ్యాపీ అవర్. లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్. అండ్ పిల్లలు రెడీగా ఉన్నారా? మనం మొదలు పెట్టేద్దామా మన కిడ్స్ ట్రివియాని? ఎస్, ఈ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసేయండి. ఫైనల్లీ ఎట్లయినా చెన్నై నుంచి వచ్చిన ప్రాణాలందరికీ ఆ చెన్నై మీద ఒక మక్కువ ఎక్కువ ఉంటుంది. So this song is for all Talapathy fans and here it goes with a lot of energy and volume pinchesaru kada malli malli adutna enjoy.

0: ఆ పాట నేను ఇప్పుడు తెలుగులో వింటున్నాను కానీ యూజువల్ మజా అంతా అసలు ఆ తమిళ్ స్లాంగ్ లోనో దేంట్లోనో ఉంటుంది. ఎస్, అది ఇంకొక రోజు ఇంకొక టాపిక్ గా స్పెషల్ సెగ్మెంట్ చేద్దాం దానికోసం. ఎనీవేస్, మనం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి కమ్ బ్యాక్ శ్రీకాంత్, కమ్ బ్యాక్ టు ద కిడ్స్ ట్రివియా సెషన్. ఓకే, దీని పేరు కిడ్స్ ట్రివియా అని తీసేద్దాం, ఎందుకంటే కిడ్స్ ట్రివియా అంటే బాగోట్లేదు. పెద్దవాళ్ల ట్రివియా కూడా, చాలా మంది పెద్దవాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారంట క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం. సో దిస్ ఇస్ జస్ట్ ట్రివియా సెషన్, ఇట్స్ నో మోర్ ఎ కిడ్స్ ట్రివియా. Here is the first question. What animal can sleep for almost 22 hours a day? What animal can sleep for almost 22 hours a day? ఇది తెలిసిన వాళ్ళు అలా ఫోన్ ఎత్తి ట్రింగ్ ట్రింగ్ అని కాల్ చేసేసి నాకు ఆన్సర్ చేసి చెప్పేసేయచ్చు. ఈలోగా మన వండర్ఫుల్ స్పాన్సరర్స్ ఎవరున్నారు అని మనం ఈ 7 to 9 సెగ్మెంట్ లో చూస్తే, ద ఫస్ట్ వన్, ఆహాహా, అడియార్ ఆనంద్ భవన్. లాస్ట్ టైం తెలుసా నేను షో చేశాను, అలా అడియార్ ఆనంద్ భవన్ కి వెళ్ళాను, అలా ఒక బ్రహ్మాండమైన పూరి తిన్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ రాగి ఇడ్లీస్ అవి ఇవి తిన్నారు. వి హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. అండ్ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ అండ్ పికిల్స్, ఇవన్నీ ఒకటే చోట దొరుకుతాయి, విచ్ ఇస్ అడియార్ ఆనంద్ భవన్. రాగి ఇడ్లీలు నేను చెప్పినట్టుగా, గోంగూర రైస్, ఇవన్నీ టేస్టీగా ట్రెడిషనల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే అడియార్ ఆనంద్ భవన్ కి వెళ్ళిపోండి. ఎక్కడ ఉంది ఇది కాంతమ్మ అంటే, ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్. విజిట్ a2btexas.com ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దెమ్ 214-872-2345 అండ్ సీ వాట్ ఈస్ అవైలబుల్ అట్ దేర్ స్టోర్స్. అదండి, ఆంధ్ర అడియార్ ఆనంద్ భవన్ గురించి మాట్లాడేసుకున్నాక నేను పిల్లల కాల్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. అగైన్ ద క్వశ్చన్ ఇస్ వాట్ యానిమల్ కెన్ స్లీప్ ఫర్ ఆల్మోస్ట్ 22 అవర్స్ అ డే ఇస్ ద క్వశ్చన్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో అండ్ హియర్ ఇస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ కిక్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ జైలర్. వాల్యూమ్ పెంచండి, పెంచేసి నా కోసం వెయిట్
1: చేయడానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. ఆది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కన్న కన్నాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్ కా ఒక్కో.

0: ஐகக்காக்கும் அர்த்தமைந்தா ராஜா.
1: అర్థమైందా రాజా? ఆహాహాహా, వాట్ ఎ సాంగ్, వాట్ ఎ సాంగ్ కదా. నేను ఇక్కడ కూర్చుని హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేస్తూ అనుకుంటున్నాను అనమాట. అసలు ఈ సాంగ్స్ సరే, ఇది అడగాలి ఫస్ట్ మిమ్మల్ని అందరినీ, ఎంత మందికి ఇదే పాట అంటే ఇందాక ఫస్ట్ వేసిన సాంగ్ లియో మూవీలోది, విజయ్ తలపతిది, అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ జైలర్ మూవీ. అండ్ ఈ మూవీలో ఈ రెండు సాంగ్స్ తమిళ్లో కేటాదా இந்த மஜா ஒரு ஒரு தர்மா இருக்கும், ஒரு வேற லெவல்ல இருக்கும் இந்த மஜா அப்படின்னு எத்தனை பேருக்கு இருக்கு. இருந்தவங்க எல்லாம் எனக்கு கால் பண்ணிட்டு, ஸ்ரீகாந்தி இதே சாங் வந்து தமிழ்ல போடுங்க அப்படின்னு சொல்லுங்க, நான் கண்டிப்பா போடுறேன். சோ ஏன் செப்பானே, ఈ పాట ఎంతమందికి తమిళలో వినాలనుంది, అందుకంటే ఆ ఆథెంటిక్ స్టైల్ ఉంటుంది కదా. ఒకవేళ తమిళలో వినాలి అని ఉన్న వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పండి, నేను తమిళలో వేస్తాను. ఎందుకంటే ఆ వర్డింగ్స్, ఆ మాటలు అంతా వేరు, తమిళ వాళ్ళ డాన్స్ కూడా వేరు. సో ఓకే, ఏంటి సడన్ గా తెలుగు నుంచి తమిళ్ షిఫ్ట్ అయ్యా ఉంటారు? అవలా అవలా, నేను అక్కడి నుంచి అంటే బిఫోర్ ఐ మూవ్ టు డాలస్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. సో అక్కడ ఒక 10-12 ఇయర్స్ ఉన్నాను నేను. ఉంటుంది కదా కొంచెం ఆశలు వస్తాయి కదా, ఎలా అయినా వచ్చాయి. సో చెన్నై వెళ్ళిన వరకు ఎవరికి కూడా చెన్నై నచ్చదు. తమిళ్ అమ్మో ఏంటి అరవం భాష అంటారు, కానీ వెళ్ళాక యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ ఊరు, దట్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ దేర్. ఓకే, టుడే ఇస్ నాట్ ద డే. ఎన్నిసార్లు చెప్తావు కాంతమ్మ అంటారు, ఎస్ టుడే ఇస్ నాట్ ద డే టు టాక్ అబౌట్ చెన్నై ఆర్ ద తమిళ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నేను నా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. విచ్ యానిమల్స్ హార్ట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ అ స్మాల్ కార్? ఏంటి క్వశ్చన్, వల్ల వెరైటీ ఉంది కదా. విచ్ యానిమల్స్ హార్ట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ అ స్మాల్ కార్? ఏ యానిమల్ అది? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966. ఆల్సో ఇందాక అడిగిన క్వశ్చన్, వాట్ యానిమల్ కెన్ స్లీప్ ఫర్ ఆల్మోస్ట్ 22 hours a day? ఎస్, కొంతమంది కాల్ చేశారు కానీ ఎవరు రైట్ ఆన్సర్స్ చెప్పలేదు, కనుక దాని ఆన్సర్ నేను ప్రకటించేస్తున్నాను. కోవాలా. కోవాలా ఏంటి, దాన్ని కరెక్ట్ గా చెప్తున్నా? యా, కోలా. సో కోలా ఇస్ ద బర్డ్, ఇస్ ద యానిమల్ దట్ కెన్ స్లీప్ ఫర్ ఆల్మోస్ట్ 22 hours a day. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ యానిమల్స్ హార్ట్ ఇస్ యాజ్ బిగ్ యాజ్ అ స్మాల్ కార్ ఇస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే గనక కాల్ చేసి చెప్పేసేయండి మాకు. నేను ఇంకొక వండర్ఫుల్ ఏఆర్ మురుగదాస్ సినిమా చేసిన, డైరెక్షన్ చేసిన Again and another Anirudh classic hit ni present cheyabothunnanu meeku. Ee paata naaku nen telugu lo nen kuda ide first time vintunnanu. So mee andarto paata nen kuda enjoy chestanu, vinedam. Volume up as usual.
2: Do paadu.

అది అలాగా అసలు తమిళ పాట వేయడం ఒక అంటే దిస్ ఇస్ నాట్ ఎ తమిళ్ సాంగ్ బట్ అలా డబ్ పాటలు వేయడము అనిరుద్ధ్ క్లాసికల్స్ ఎవరికి నచ్చా అనిరుద్ధ్ మ్యూజిక్ అసలు సూపర్ కదా. సో మనకి మీరందరూ ఈ అద్భుతమైన పాట వింటుండగా ఆనంద్ గారు కాల్ చేశారు. ఆనంద్ గారు కాల్ చేసి ఆనంద్ గారు మీకు విషయం తెలుసా, మీరు డైరెక్ట్ గా సాంగ్ రిక్వెస్ట్ కూడా అడిగేయచ్చు, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి అడగక్కర్లేదు, బట్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ. సో ఆనంద్ గారు ఆన్సర్ ద క్వశ్చన్ రైట్, నాకైతే ఆన్సర్ లేదు. మీరు చాట్ జీపీటీ చూసారా, గూగుల్ చూసారా, నాకు కరెక్ట్ గా చెప్పండి అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా అన్నారు. ఖచ్చితంగా ఆనంద్ గారు ఫస్ట్ బెంచ్ అయి ఉంటారు, నేను లాస్ట్ బెంచ్ లో లాస్ట్ ఎక్కడో అలా తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయే బ్యాచ్ నాది, నేనైతే చదవలేదు. Which animal's heart is as big as a small car? And the answer is blue whale. Yes, మన ఆనంద్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేశారు. అండ్ మీరు ఆన్సర్ చేసినందుకు కాను, మీరు రిక్వెస్ట్ చేసిన ఈ తమిళ పాట మీకోసం. ఆనంద్ గారు హోప్ యూ ఎంజాయ్ దిస్. అండ్ హియర్ ఇట్ ఇస్ కమింగ్.

0: What a song, what a song. Asalu, wonderfully requested song. Anand Garu, thank you so much. ఈ పాట వింటున్నంత సేపు దేర్ వర్ సో మెనీ మెమరీస్ బ్యాక్ దెన్ ఫర్ మీ ఎస్పెషల్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ ఆ మీరు విన్న ఆ పాట కాకా కాకా అనే ఒక తమిళ సినిమాలోనిది దట్ హ్యాస్ అ రీమేక్ ఇన్ తెలుగు ఆల్సో ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి దీని తెలుగు మూవీ పేరేంటి ఎవరు యాక్టర్స్ అని సో ఈ పాటతోటి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నందుకు ఒక 2007 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది కదా 19th ఇయర్ ఇది ఎస్ ఈ నేను చెన్నైకి వెళ్ళిన కొత్త రోజులు పెళ్ళయ్యి హస్బెండ్ వర్క్ కి వెళ్ళిపోతే ఇంట్లో కూర్చుని ఏం చేయాలో తెలియక టీవీ అంత పెద్దగా చూసేదాన్ని కాదు ఎందుకంటే అప్పట్లో అన్ని తమిళ ప్రోగ్రామ్స్ వచ్చేది మనం తమిళ రాదు సో ఏం చేయాలో తెలియక అలాగా టీవీ పెట్టుకోలేక రేడియో షో స్టార్ట్ చేసి వింటున్న టైం అనమాట అది ఓ రేడియో విందాము ఏం మాట్లాడుతున్నారు స్లోగా తెలుసుకుందాము అనుకుంటూ రేడియో మీద ఇంట్రెస్ట్ పెరిగిన రోజులు అవి నేను బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత దీని గురించి మధ్య మధ్యలో మన నెక్స్ట్ సెగ్మెంట్ మధ్యలో నేను మాట్లాడతాను బట్ ఐ హావ్ సో మెనీ మెమరీస్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ రిక్వెస్టింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ వన్స్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్ విల్ బి బ్యాక్ టు అవర్ సెగ్మెంట్ ద సెకండ్ సెగ్మెంట్
1: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్ భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి మిస్ వెళ్ళవా చీజ్ దోశ పనీర్ దోశ అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అంకి పనీర్ టిక్కా చమి కబాబ్ పరాటా ఏంది బ్రో అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా ఇంకా ఉన్నాయి చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ delicious and made with care a to b texas.com perfect for dine in takeaway or full service catering
2: శాలిని ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది
3: సూర్యప్రకాష్ ఇక్కడ పూజ సామాన్లు గార్లెండ్స్ బ్లౌజ్ పీసెస్ వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి బాసింగాలు పూల బుట్టలు ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది జనాలు బీభత్సంగా కొంటున్నారు సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్ 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్ యూనిట్ 606 లియాండర్ టెక్సస్
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
5: yes sir
4: rajdas kitchen in dfw is famous for what option a chat only option b chat and thali option c thali only and option d chat thali and catering
5: sir ee maatram teliyakunda dallas lo ela untam it's chat thali and catering
4: you're absolutely right rajdas kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste enta ante malli malli raavalan anpisthe also offer catering because their food is so irresistible
6: visit rajdas kitchen in irving Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్ WhatsApp లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా?
8: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRI page. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
10: Idi office party aa leka jatra?
9: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514
11: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి
12: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో నింపేది అనుకుంటున్నారా? అస్సలు కాదు. హ్యాపీనెస్ తో మనసును నిండుగా నింపేదే అసలైన హ్యాపీ అవర్. ఎస్, ఇది వినే ఉంటారు కదా. సో ఎస్, మన హ్యాపీ అవర్ థీమ్ ఏంటంటే హాయిగా నవ్వుకున్నామా, ప్రశాంతంగా కబుర్లు చెప్పుకున్నామా, స్ట్రెస్ అంతా పక్కన పడేసామా, ఎంజాయ్ చేసామా. దిస్ ఈస్ అవర్ థీమ్. అండ్ ఈ సెకండ్ సెగ్మెంట్ 7:30 స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ మనం కిడ్స్ ట్రివియా అనుకున్నాం, అవుద్దు కిడ్స్ ట్రివియా కాదు, సారీ కరెక్షన్, ట్రివియా అనుకున్నాం కదా. సో ట్రివియా నుంచి ఇప్పుడు వచ్చేస్తున్నాము మెదడుకి మేత సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి తెలుసు. ఏంటి అంటే నేను ఒక కామెడీ బిట్ ప్లే చేస్తాను, సింపుల్ క్వశ్చన్ అండ్ టఫ్ క్వశ్చన్ రెండు అడుగుతాను. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మూవీ పేరేంటి అనేది చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్. కొంతమందికి ఇది సిల్లీగా అనిపించినా చెప్పండి, కాల్ చేసి చెప్పండి, చూద్దాం చెప్పగలరు లేదో. సిల్లీ క్వశ్చన్స్ కూడా తప్పులు ఆన్సర్లు ఇస్తారు తెలుసా చాలా మంది. మళ్ళీ సిల్లీ క్వశ్చన్ నేను ఒక ట్యాగ్ ఒకటి దానికి. సో ఫ్రస్ట్రేషన్ అండి, ఏం చేయమంటారు. ఎస్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పేసేయాలి. ఒక నేను వేసిన బిట్ లో నుంచి మిమ్మల్ని అడుగుతాను అనమాట. ఈ ఒక క్వశ్చన్, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాను రిలేటెడ్ టు దాట్ కామెడీ క్లిప్పింగ్. సో అందరూ చాలా జాగ్రత్తగా వినేయాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కామెడీ రీల్ వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ టైం నేను విలన్ సెగ్మెంట్ చేశాను కాబట్టి దాంట్లోంచి బయటికి వస్తూ వస్తూ కనెక్షన్ కోసం అని చెప్పి ఈ బిట్ అయితే ఫస్ట్ లైన్అప్ చేశా. ఇది వినేసరండి, క్వశ్చన్ అడుగుతా. వస్తుంది వస్తాను, ముందు పాట వస్తుంది.
13: అలా తీసేటట్టు చూస్తారు, నాకు చచ్చి సిగ్గేస్తాను బాబు.
14: సిగ్గా నీకా? నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది.
13: పోదురు, ఎప్పుడు వెళ్ళకోలేమైనా ఏంటండి ఆలోచిస్తున్నారు?
14: అబ్బాయి ఏం లేదు, నీలో ఈ హఠాత్తుగా వచ్చిన మార్పు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను.
13: మార్పు ఉందండి, నాకు మాత్రం ఆ పట్టణంలో దానిలా ఉండాలని ఉండదు. నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికి స్కన్నెస్తేనే చూస్తారా?
14: అదే ఎవరే అది?
13: అదేనండి నేను అడగాలనుకుంటున్నాను. ఎవరండి అది? దాని పెళ్లి పటాకులు ఏం లేవా? ఎవరైనా పూటపడి పెట్టుకుని
14: ఎవరది?
13: అదే పట్టణంలో ఉన్న మీ ప్రియురాలు.
14: మీ జన్మ తగలయ్యా, నువ్వు మారేవనుకుంటే మళ్ళీ మొదలుతావు.
13: ఏ ఉన్న మాట కాబట్టి మీకెందుకు అంతవరకు?
0: సూర్యకాంతం గారి పేరు, ఆవిడ పుట్టాక పెట్టారో పెట్టాక పుట్టారో అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ గాని ఆ ఇది గాని. ఓకే, బిఫోర్ యూ ఆల్ లూజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద సీన్, నా క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా పేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఆప్షన్ కూడా ఇస్తాను. రిలేషన్స్ పేరుతో ఉంటుందన్నమాట ఈ సినిమా పేరు. మన ఇంట్లో మనం చాలా నార్మల్ గా చూసుకునే రిలేషన్స్ పేర్లో ఉంటుంది. అంటే మనం అన్న వదిన ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా, అట్లాగా ఒక ఒక తాళ తెలిసిన పేరు. అది హింట్. స్టూడియో కాల్ చేసేది 9726361966 ఇస్ ద నెంబర్. పోతే సూర్యకాంతం గారు, ఆ పక్కనున్న ఆ కమీడియన్ గారు, ఆయన రైలంగి గారు కదా. రైలంగి గారు తప్పు చెప్తే చెత్త కొట్టేస్తారు కూడా మీరు అందరూ. సో ఎంత బాగా యాక్షన్ చేశారు. ఫస్ట్ ఎంత ఎంత ముద్దుగా మాట్లాడింది, ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఎవరండి ఆవిడ? వెద ఆవిడ చిచ్చి. సో ఎస్, ఆ సినిమా పేరు తెలిస్తే మీరు ఇమ్మీడియట్ గా స్టూడియో కాల్ చేసేసి శ్రీకాంతి ఆ సినిమా పేరేంటో మాకు తెలిసిపోయింది ఇదే కదా అని చెప్పేయచ్చు. అండ్ ద నెంబర్ ఈస్ 9726361966. ఫస్ట్ క్వశ్చన్ కదా, ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ డోస్ పెంచుదాం. అండ్ దిస్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, అగైన్ వాల్యూమ్ అప్. అండ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద అనిరుద్ధ్ ఫ్యాన్స్.
15: ఏంటా వాయించడం? డబ్బులు తీసుకుంటున్నారు కదా. గ

Yes, that is Vati coming, and you all heard that wonderful song from the movie. ఏ మూవీ అయి ఉంటుంది వాతి కమింగ్. ఎస్, మన కొత్త మాస్టర్ మూవీ, పాత చిరంజీవి మాస్టర్ కాదు, కొత్త మాస్టర్ మూవీ. దాంట్లో నుంచి ఆ అద్భుతమైన పాట వినేశారు. ఎస్, దిస్ ఇస్ అగైన్ అన్ అనిరుద్ మ్యూజికల్ అండ్ ఇంకా డైరెక్టర్స్ అందరూ తమిళ వాళ్ళు అండ్ ద వన్ అండ్ ఓన్లీ విజయ్ తలపతి. అండ్ నేను అంటే ఆయన ఫ్యాన్, ఆయన సినిమాలు చూస్తానా అంటే తెలియదు, కానీ నాకు పాటలు చాలా నచ్చుతాయి. సమ్హౌ ఐ గెట్ కనెక్టెడ్ టు దోస్ సాంగ్స్. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే కాలర్స్ వచ్చారు. సూర్యకాంత్ దగ్గర స్టక్ అయిపోయారు అందరూ. ఆవిడ ఏంటంటే అంత బాగా చేస్తారు అని, ఇంక్లూడింగ్ మన ఆనంద్ గారు. ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు అందరూ వింటారు కదా, నేను ఇక్కడ ఆన్ స్క్రీన్ చూస్తాను. అసలు అలా స్విచ్ చేసినట్టే మారిపోతుంది ఆవిడ యాక్షన్. అప్పటిదాకా ఎంత మర్యాదగా మాట్లాడిందో మొగుడుతోటి, ఎవరండి ఆవిడ, నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటే రోజు మీరు కూడా ఆవిడ చూస్తారా అని ఇమ్మీడియట్ ఫ్లిప్. ఎవరండి ఆవిడ, అదే ఏం అడుగుతున్నాను. దాట్ ఈస్ అమేజింగ్, దట్ ఓన్లీ సూర్యకాంతం గారు కెన్ డూ ఇట్. ఓకే, అది పక్కన పెడితే ఇప్పటిదాకా నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. రక్త సంబంధం అన్నారు, అన్నా చెల్లెలు అంటున్నారు. తర్వాత నాకు ఒక కాలర్ తో మాట్లాడుతుంటే ఆయన ఐడియా ఇచ్చారు అనమాట, అది రిలేషన్ కంటే వరస అని చెప్తే కనెక్ట్ అవుతారేమో అండి అని. ఎస్, ఇంకా ఈజీగా చేయడం కోసం అది ఒక ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఉండే ఒక వరస అనమాట. పెళ్ళయ్యాక ఇద్దరు లేడీస్ మీద, అంటే వదిన మరదలు అట్లా ఎట్లా అనుకుంటారో ఆ టైప్ ఆఫ్ రిలేషన్ వస్తుంది ఆ సినిమా పేరు. ఇది ఇంక దీనికంటే ఇంక మా ఇంతకంటే దారుణమైన హింట్ ఇచ్చారనుకో, ఇంక బాగోదు అస్సలు, అస్సలు చాలా బాగోదు అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ వేసేస్తాను. వేసేసిన తర్వాత క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. మళ్ళీ పాతదే వేస్తాను, కానీ ఈజీ క్వశ్చన్. వస్తుంది వస్తాను.

ఎస్ రేలంగి గారి సినిమాలో అది ఒక వండర్ఫుల్ సాంగ్. ఆ సాంగ్ తర్వాత దాన్ని బీట్ చేసే సాంగ్ ఇల్లరికం గురించి రానే రాలేదు అని నేనంట. కాదు కాతమ్మ, ఇలాంటివి చాలా ఉన్నాయంటారా? ఫోన్ చేసి చెప్పండి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు విన్న ఆ పాట భల్లే ఛాన్స్ లే, లలలాం లలలాం లక్కీ ఛాన్స్ లే, భల్లే ఛాన్స్ లే, ఏ సినిమాలో పాట? ఏమైపోయారు మన మన ఓల్డ్ మూవీ ఫ్యాన్స్ అందరు, అసోసియేషన్ సంఘం వాళ్ళందరూ ఏమైపోయారు? ఏవి కాల్స్ ఏవి? అసలు కమాన్, అసలు నేను ఇలా అడుగుతుంటుంటే మీరు ఫోన్ చేసేస్తారనుకుంటున్నాను నేను. ఎవరైనా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఎస్, చాలా కొంతమంది ట్రై చేస్తున్నారు, బట్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్. ఓకే, కమాన్, దిస్ ఇస్ హ్యాపీ అవర్. ఏం కావాలి? కమాన్, షేక్అప్, స్టాండప్, నో, వాల్యూమ్ పెంచండి, మ్యూజిక్ వేయండి, జోష్ తెచ్చుకోండి, క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఫోన్లు చేసేయండి. ఓకే, ఈ నెక్స్ట్ సాంగ్ అయితే మీ అందరి కోసం నేను ఇంకో పాటతో వేద్దామన్నాను, బట్ దిస్ సాంగ్ కేమ్ యాజ్ అ రిక్వెస్ట్ అండ్ సో ఐఎమ్ ప్లేయింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. నేను వేసిన బిట్ లలలాం లలలాం లక్కీ ఛాన్స్ లే, భలే ఛాన్స్ లే సినిమా పేరుస్తే వెంటనే స్టూడియో కాల్ చేసేయండి. ఈ పాట వింటూ కాల్ చేసేసేయచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ ఆల్.

0: అది అలా ఒక అద్భుతమైన మన పవన్ కళ్యాణ్ గారు పాట వేసుకుంటే గానీ అలా వైబ్ ఒకటి సెట్ కాదనమాట. ఆ వైబ్ సెట్ అయ్యాక మిగతా అన్ని తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఏంటండి అంటే ఆ పాటలోనే ఉంది కదా సినిమా పేరు అనుకున్నా నేను. ఇల్లరికంలో ఉన్న మజా అంటే చెప్పేస్తారేమో అందరు అనుకున్నా. ఏంటి చెప్పట్లేదు, దారుణం, అవమానం. మీరు ఇలా చేసినందుకు నేను జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తెలుసా, కానీ వెళ్ళండి షో చేయాలి కదా. సో ఎస్, మీరందరూ వింటున్నారు 107.9 FM HD3 లో మీ ఆర్జే శ్రీకాంతితో హ్యాపీ అవర్ లో. మనం ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 8 o'clock కి చాలా క్లోజ్ గా ఉన్నాము. నేను మెదడుకి మేత సెగ్మెంట్ లో మిమ్మల్ని కొన్ని కామెడీ బిట్స్ ప్లే చేసి ఆ సినిమా పేర్లు కానీ దాంట్లో నటించిన నటీమణుల పేర్లు కానీ అడుగుతున్నాను. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో నేను నెక్స్ట్ బిట్ వేసేస్తున్నాను, ఇది ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా నేను రాసిస్తాను, ఖచ్చితంగా చెప్తారు. సో
1: బస్సులో ఒక రౌడీ విధవా నాకు సైట్ కొట్టాడు. అందమైన ఆడపిల్లని చూస్తే నీకు ఒళ్ళు తెలియదా అని క్లాస్ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది.
2: నిజంగా మన రొమాంటిక్ లైఫ్ మీద ఒట్టు పెట్టి నీ ఫేస్ చూసి వాడు సైట్ గా సైట్
1: కొట్టాడంటండి.
2: వాడెవడుకో నిజంగా సైట్ అయి ఉంటుంది.
0: అది రొమాంటిక్ జీవితం మీద ఒట్టేసి చెప్పవే నిజంగా వాడు సైడ్ కొట్టాడంట. ఎంత కాన్ఫిడెంట్ గా అడిగాడు కదా. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండ్ టఫ్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఈ మూవీ పేరేంటి? ఇట్ ఈస్ అ మల్టీ స్టారర్ మూవీ. ఫర్ యువర్ ఏమనాలి, ఏం చెప్పాలి, మర్చిపోయా మీ మీకు హింట్ బా ఇంతసేపట్టింది. ఓకే, హింట్ కోసము ఇట్స్ ఎ మల్టీ స్టారర్ మూవీ. ముగ్గురు ఉంటారు, ముగ్గురు హీరోస్ ఉంటారు, అంటే ముగ్గురు అంటే ఇంక్లూడింగ్ బ్రహ్మానందం గారు ముగ్గురు, అండ్ ఇటు పక్క ముగ్గురు హీరోయిన్లు ఉంటారు, అండ్ కోవైసల్రామ్ బ్రహ్మానందం గారు వాడు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ సినిమా పేరు తెలిస్తే చిచ్చి క్లూ కూడా ఇచ్చానండి. 9726361966 కి కాల్ చేసేసి చెప్పేసేయండి. ఈలోగా మనం ఒక చిన్న ప్రకటన చదువుకుందాము. ఏంటి అంటే అంత ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫుడ్ మాట్లాడుకున్న మనం ఏం మాట్లాడుకోవాలి, మన ఓరల్ హైజీన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత అక్కడ ఇక్కడ ఇరుక్కుపోయి నవ్వుతూ ఉంటే బాగోదు కాబట్టి. అందమైన నవ్వు ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటారు. సో మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు మీరందరూ కూడా పొందొచ్చు. సో అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ అందరి స్మైల్ ని తిరిగి అద్భుతంగా తీసుకొచ్చేయడానికి మీరు మీ అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ కోసం కాల్ చేయాల్సిన నెంబర్ 9724845400. యూ కెన్ ఆల్సో విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. దిస్ ఇస్ దేర్ అడ్రస్. సో అర్థమైంది కదా నవ్వేం చేయాలి, నవ్వును ఫిక్స్ చేసుకోవాలన్నా, ఓరల్ హైజీన్ కావాలన్నా డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్ళిపోండి. నెక్స్ట్ పాట వేసేసే ముందు యాజ్ యూజువల్ నేను నా క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారు కదా అందరూ, మళ్ళీ ప్లే చేయమంటారా? మళ్ళీ ప్లే చేస్తే యాక్చువల్ గా నా టైం ఎక్కువైపోతుంది, బట్ కొంచెం ప్లే చేస్తా. ఓకేనా?
1: నాకు సైట్ కొట్టాడు. అందమైన ఆడపిల్లని చూస్తే నీకు ఒళ్ళు తెలియదా అని క్లాస్ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది.
2: నిజంగా మన రొమాంటిక్ లైఫ్ మీద ఒట్టు పెట్టి చెప్పవే నీ ఫేస్ చూసి వాడు స్ట్రైట్ గా సైట్
1: కొట్టాడంటండి.
2: వాడెవడుకో నిజంగా సైట్ అయి ఉంటుంది.
0: అది ఆ సినిమా పేరు తెలిస్తే వెంటనే కాల్ చేసేయండి. ఈ అద్భుతమైన పాట వింటూ మీరు ఆనందంగా కాల్ చేసేయచ్చు.

ఈ పాటలో నాని గారి డాన్స్ చూసి దీని తర్వాత ఆయేషర్ చూస్తే అసలు ఎంత ఎంత చేంజో కదా, మీ అందరికి కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తూ ఉండండి. బట్ మనకైతే కొంతమంది కాలర్స్ కాల్ చేశారు, ఖచ్చితంగా తప్ప ఆన్సర్ చెప్పారు. ఎలా అబ్బా అంటే ఒకటి అనుకోవచ్చేమో, కాంతమ్మ నువ్వు ఇటువైపు కూర్చుని విని వెంటనే ఆన్సర్ చెప్పు తెలుస్తుంది నీకు అని, అది కూడా అయి ఉండొచ్చు. సో నేను అక్కడ లేను కాబట్టి, అటువైపు కూర్చుని లేను కాబట్టి ఐ థింక్ నేను ఇంత ఈజీ ఎవరు చెప్పలేకపోతున్నారు ఏంటి అనుకుంటున్నానేమో. ఆ సినిమా పేరు చెప్పేనా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. దిస్ ఇస్ ద మూవీ నేమ్. ఎస్, చాలా మంది అలా అలా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు అనమాట. పెద్ద పెద్ద టైటిల్స్ అనుకున్నారు, చెప్పారు. సో నెక్స్ట్ బిట్ వేసేస్తున్నాను నేను, వేసాక ఎక్కువ కబుర్లు చెప్పుకుందాము. ఎందుకంటే వద్దులేండి, చాలా తక్కువ టైం ఉంది. 54 సెకండ్స్ అంటే బ్రేక్ కి అబ్బే, మనం బిట్ వేసి మీ దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేసి దీనికంటే నేను ఒక ప్రకటన చదివితే బెటర్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ జూలై 25th నుంచి జూలై 27th వరకు జరుగుతుంది. ఎక్కడ? పారియర్ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్, హ్యూస్టన్ లో. సో అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్, యూ కెన్ లాగ్ ఆన్ ఇన్ టు దేర్ సైట్ అట్ tscb.cricket. టెక్సస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ అయి ఉంటుందండి. tscb.cricket ఇస్ ద వెబ్సైట్. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎస్పెషల్లీ టెక్సస్ లాంటి హాట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళందరికీ. ఎవరికి క్రికెట్ అంటే, క్రికెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, అందరూ ఎంజాయ్ చేసేయండి. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత బోల్డ్ బోల్డ్ గేమ్స్ ఆడేసుకుందాం ఇంకా మనం. టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetlanu chippulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam, these are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
8: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
9: Amma, Saturday movie?
10: Mm-mm, Manabadi class.
9: Amma, old MacDonald had a phone.
10: Uppu kappu rambu. Telugu padyam cheppu.
9: Uppu kappu rambu.
10: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
11: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో హ్యాపీ అవర్. ఈ రోజు ఫ్రైడే, అంటే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అవర్, అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ 7 to 9. మనం ఫస్ట్ 1 hour ఆడేసుకున్నాము, పాడేసుకున్నాము, బోల్డ్ మాటలు చెప్పేసుకున్నాము. మనం నెక్స్ట్ సెగ్మెంట్, సెకండ్ సెగ్మెంట్ లోకి, సెగ్మెంట్ కాదండి, సెగ్మెంట్ కాదు, సెకండ్ అవర్ లోకి వచ్చేసామన్నమాట. సో యెస్, లెట్ మీ స్టార్ట్ విత్ మై కామెడీ ట్రాక్. ఒక బిట్ వేస్తాను, కామెడీ కాదులే అది, జస్ట్ బిట్ వేస్తాను. కానీ ఇది ద మోస్ట్ ఫేమస్ బిట్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఇది చాలా ఫేమస్ సినిమా. వినొచ్చిన తర్వాత నాకు క్వశ్చన్స్ అడుగుతా.
12: వాళ్ళకి నేను నచ్చాను లేదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు.
13: కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి?
12: మొన్న అబ్బుజి గారిని కొట్టావుగా, అలా కొట్టు.
13: వాళ్ళెవరో కూడా నాకు తెలీదే.
12: ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజీ, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండం గాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్లి కొట్టు.
13: ఊరికి ఎలా కొట్టను?
12: నాకేం ఊరికే అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చెప్పనా, 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50,

That's the most favorite famous scene of that era. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు అది ఒక సూపర్ హిట్ సీన్ అనమాట. అప్పట్లో ఇట్లా ఫోన్లు అవి లేవు గానీ వచ్చిన తర్వాత ఆ సీన్ చాలా సర్క్యులేట్ అయింది, చాలా చోట్ల కనపడేది. మూవీ పేరేంటి ఇస్ ఈజియెస్ట్ క్వశ్చన్ అబ్బా. అసలు ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ కమాన్, తట్టిని ఇద్దరు లేపుతున్నాం మిమ్మల్ని అందరినీ. మహేష్ బాబు అని హింట్ ఇచ్చేసాను, అంటే ఆ గొంతు విన్నాక నువ్వు ఇచ్చేది ఏంటి బోర్డు అంటారా, అయ్యా ఒప్పుకుంటా. సో మహేష్ బాబు సినిమా పేరేంటి ఫస్ట్, ఈజియెస్ట్ క్వశ్చన్. సెకండ్, వాళ్ళు ఒక ముగ్గురు వెయిట్ చేస్తున్నారు కదా, ముగ్గురు పేర్లు చెప్పింది, ఎవరికైనా గుర్తుంటే ఆ పేర్లు రిపీట్ చేయండి. ముగ్గురికి కొట్టేందుకు డబ్బులు కూడా ఇస్తాను, ఒక బేరం పెట్టుకుంది, ఆ బేరం అమౌంట్ ఏంటి తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ అయితే మీ అందరికి తెలుసు, 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సో స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. ఈ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ విన్నేస్తూ మళ్ళా వాల్యూమ్ పెంచేసేయండి, ఎందుకంటే మన దగ్గర అన్ని సూపర్ హిట్ ఫుల్ ఆన్ బీట్. ఎస్, దాట్ ఈస్ ద సాంగ్స్ దట్ వీ ప్లే హియర్.

Yes, that wonderful, wonderful song again. Yes, Nani De Kani Parvaledu. Ah, level oka music kaval manaki. Friday evening mood set cheyali ante konchi manchi బాసున పాటలు బేసిన పాటలు వెయ్యాలి తప్పదు. మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వినేస్తుండగా మనకి నయన్ కాల్ చేశారు, ఆద్య కాల్ చేసింది. ఆద్యకి నయన్ కి ఎవరో వెనక ఒక హస్తం, బలమైన హస్తం ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని నా డౌట్. ఏమంటారు కానీ వాళ్ళే చెప్పేశారులేండి నాకు హెల్ప్ చేసింది పలానా అని. ఎస్, బోత్ ఆఫ్ దెమ్ గేవ్ వండర్ఫుల్ రైట్ ఆన్సర్స్ అండ్ దాట్ ఈస్ అతడు మూవీ. అండ్ ఎస్, బేరం పెట్టుకుంది ఏంటి, 30 రూపాయలు ఇస్తుంది. ఎవరితో ఏం బేరం పెట్టుకుంటుంది కదా. ఐ నో. సో ఎస్, నెక్స్ట్ బిట్ వేసేసే ముందు నేను ఏ బిట్ వేద్దామా, ఎందుకంటే వెరైటీ కిడ్స్ ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, ఏ బిట్ వేద్దాం, పిల్లలు వింటున్నారు కాబట్టి ఈ బిట్ వేసేద్దాం. రెడీనా? వస్తుంది.

0: ఏదో కాల్ చేసి చెప్పేసేయచ్చు. సో నేను నెక్స్ట్ సాంగ్ వేసే ముందు ఇంకొకసారి రేడియో సుర్భి గురించి మాట్లాడుకోవాలండి. అన్నిటి గురించి, అన్నిటితో పాటు రేడియో సుర్భి గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే, మీరందరూ ప్రస్తుతం లాంగ్ వీకెండ్స్, హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కాబట్టి లాంగ్ డ్రైవ్ కి ఎక్కడికైనా వెళ్తూ ఉండుంటారు. డాలస్ దాటంగానే కొన్ని కొన్ని స్టేషన్స్ మీకు వినిపించావు. అలాంటప్పుడు రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు యాప్ ని కనెక్ట్ చేసుకుంటే ఫోన్ తో కార్ కి, యూ కెన్ లిజన్ టు ఆల్ అవర్ షోస్. లైవ్ షోస్ వినొచ్చు, లేదు లైవ్ షోస్ లో మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అనుకుంటే ఆర్కైవ్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఆర్జే ప్రోగ్రామ్స్ వినొచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మేక్ ష్యూర్ యూ డౌన్లోడ్ రేడియో సుర్భి యాప్ on iOS or on Android. Callers ఎవరు వస్తున్నారు చూద్దాం. ఎవరు? హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఆద్యా అగైన్.
1: Yes,
0: ఆద్యా, చెప్పే.
1: Yes. The movie name is Single.
0: Single? Hey, Single.
1: By, that...
0: ఏంటమ్మా, ఒక్కసారి కొంచెం గట్టిగా మాట్లాడవా.
1: The singer is Vendela Kishore.
0: Yes, the singer is Vendela Kishore. That is true. I only said that. So what is the movie name?
1: Single.
0: Single? Single antava? Okay. Ayundachu.
1: Yes.
0: Correct. And aa movie lo inkevaru evaru aa scene lo inkevaru evaru unnaru gurtunda? Paata original track enti aslu? వద్దులే పాపం, ఇదే ఆన్సర్ చేసావు. సూపర్, అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆద్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వన్. డూ యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ సాంగ్ దట్ యూ థాట్ ఆఫ్? యునో దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. టు ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఓకే, బై. ఎస్, అలా ఒకళ్ళు కాల్ చేసి చెప్పేశారు, కానీ మనకి దాని ఏమంటారు, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా తక్కువ. ఆద్య పాప ట్రై చేసింది, చెప్పింది, పర్వాలేదు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పేసేయండి స్టూడియోకి ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ. నేను యాక్చువల్ గా వేరే సాంగ్ లైట్అప్ చేశాను, కానీ ఆద్య అడిగిన పాట ఎందుకు వేయకూడదు? హలో, హలో విన్ వచ్చింది కాదమ్మా, హల్లెల్లెల్లో అన్ని అవే వచ్చినాయి. ఓకే, హల్లిల్లెల్లెల్లో అని కొడుతుంటే స్పెల్లింగ్ వేరేగా వస్తుంది, బట్ వచ్చేసింది. అండ్ ఆద్య, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ, లిసన్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇంకా ఆన్ లోనే ఉంది. ఎవరికైనా తెలిస్తే ఆ పాట యాక్చువల్ పాట ఏంటి అన్ని చెప్పేసేయచ్చు. మూవీ పేరేంటి ఇస్ ద క్వశ్చన్. కాల్ ద స్టూడియో.

0: Thank you so much, Adya, for requesting that wonderful, wonderful song. And Danto team in a studio lo mood anta ala perigipoyindi. Okay, nenu ekku maatladukunda next bit vesestanu. Endukante aa bit ki sambandhinchi questions adagalu nenu. Andaru jagratra vinistunnaru kada, medariki meeta segment lo next vastunna bit is vachestunna chestam. Sound bitamma.
1: English lo maatladamandu. Enki's marriage, Subhi's death anniversary. What? English lo maatladamandu, maatladadu artham kadu.
2: Em maatladutunnam?
1: Enki pelli Subhi chavu vachadu.
2: Shankar,
1: emaya?
2: What is this?
1: Wangai pulls. See, uncle. Vulture eating 100 buffalo. One cyclone. Finish. How is it?
3: నూరు గొడ్డం తిన్న రవ్వకు గాలి వారు వస్తుంది అని
1: అడుగుతాం. దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్.
2: అంటే
1: ముందుంది ముసళ్ళ పండగ అని.
0: ముద్దుస్తున్నాం అయ్యా. సో ఎస్, మీరు విన్న ఫస్ట్ ఈజీ క్వశ్చన్ అడిగేద్దాము. సినిమా పేరు, సినిమా పేరు ఇది కూడా ఒక క్వశ్చన్. నన్ను అడుగుతావా అంటారా? అడిగి అడిగా చెప్పండి, ట్రై చేయండి. సెకండ్, కొంచెం టఫ్ క్వశ్చన్ ఏంటంటే, చాలా సామెతలు విన్నారు కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగు సామెతల్లో ఏ ఒక్కటైనా ఆర్ రెండైనా మీరు చెప్పగలరా? ఆయన చెప్పిన ఒక ఇంగ్లీష్ సామెత, ఒక తెలుగు సామెత మీరు చెప్పాలి, ట్రూ ట్రాన్స్లేషన్స్ చెప్పాలి. దిస్ ఇస్ ద చిరంజీవి గారు అన్నాక రాకుండా ఉంటాయా చెప్పండి. హలో హలో, రేడియో సిబి కాల్ చేసేసారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. హలో అండి.
4: హలో
0: హలో, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారండి మీరు?
4: ఆనంద్ గారు అండి.
0: ఆనంద్ గారు చెప్పేసేయండి.
4: శంకరరావు
0: శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఫాలోయింగ్ క్వశ్చన్ ఏంటి, సామెత చెప్పాలి, చెప్పండి. ఆ బిట్ లో అవే కదా ప్లే చేసింది, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్ ఏమో సినిమా పేరు, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ ఏ బి లాగా ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన చిరంజీవి గారు చెప్పిన సామెతలు ఉన్నాయి కదా కొన్ని, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అండ్ ఏంటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది ఇట్లాంటివి, అలాంటివి ఇంగ్లీష్ సామెతలు ఏమైనా గుర్తుంటే చెప్పాలి మీరు.
4: ఇంగ్లీషా?
0: దాంట్లో ప్లే చేసినవి ఆర్ మీకేం గుర్తుంటే చెప్పండి. వద్దులేండి వద్దులేండి, మిమ్మల్ని అంతా కష్టపెట్టను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఆనంద్ గారు. ఇట్స్ ఫైన్ ఫైన్ బై. ఎస్, దాట్స్ మన ఆనంద్ గారు. ఈ రోజు అయితే మన షోని చాలా చక్కగా దగ్గరగా ఫాలో అవుతున్నారు. అండ్ టుడేస్ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ గోస్ టు ఆనంద్ గారు, ఎందుకంటే మన చాలా క్వశ్చన్స్ కి ఆయనే ఆన్సర్ చేశారు కాబట్టి. నెక్స్ట్ టైం ఆనంద్ గారు మీరు కనుక కాల్ చేస్తే మీ రిక్వెస్ట్ సాంగ్ చెప్పండి, మీకోసం ఆ మాత్రం చేయలేనా, మీకు నచ్చిన ఒక మంచి రిక్వెస్ట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను. సో ఆ బిట్ ఇంకా ఓపెన్ లోనే పెట్టనా, ఇంకొకసారి వింటారు ఎవరైనా? సామెతలు చెప్పాలి, ఓకే, సినిమా పేరుతో పాటు సామెతలు చెప్పాలి. హియర్ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.
1: What? ఇంగ్లీష్ లో మాట్లాడమంటావు, మాట్లాడితే అర్థం కాదు.
2: ఏం మాట్లాడుతున్నావు?
1: ఇంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చాడు.
2: శంకర్
1: ఏమయ్యా?
2: What is this?
1: Wangai pulls. See, uncle. Vulture eating 100 buffalo. One cyclone. Finish. How is it?
2: Arre, anna English maatadina.
0: మొత్తం వేస్తే ఇంకా టైం అయిపోతుంది. సో ఈ నెక్స్ట్ వచ్చే పాట వింటూ మీకెవరికైనా గుర్తొస్తే సామెతలు, మన శంకర్ దాదా గారు చెప్పిన ట్రూ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ డైలాగ్స్ గుర్తొస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి ఈ అద్భుతమైన పాట వింటూ. సో దిస్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆయా షేర్ ఫ్యాన్స్. ఇంక్రీస్ ద వాల్యూమ్.

0: అలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసాం కదండి, ఆయా షేర్ ఫ్రమ్ ద మూవీ ద పారడైజ్, దట్ ఈస్ నాని. అండ్ వన్స్ అగైన్ ద స్టార్ ఆఫ్ టుడేస్ షో హూ ఇస్ అనిరుద్ధ్ రవిచందర్. ఈ రోజు అన్ని మోస్ట్లీ ఆయన పాటలే వేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇది కూడా అనిరుద్ధ్ మ్యూజికలే వేసిద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. బట్ దాని ముందు నేను ఇంకొక బిట్ అడిగాలి కాబట్టి అడిగేస్తాను. ఆల్సో మన స్టూడెంట్ ఆఫ్ ద డే ఆనంద్ గారి రిక్వెస్ట్ సాంగ్ కూడా ప్లే చేసేయడం జరుగుతుంది. నెక్స్ట్ లైన్ అప్ చేశాను, ఐ విల్ బి ప్లేయింగ్ దట్ సూన్. లిసన్ టు దిస్ బిట్ అండ్ ఐ విల్ బి ఆస్కింగ్ ద క్వశ్చన్.
1: చూపెట్రా, నిన్నే రమ్మన్నారు కదా, రాలేదండి.
2: వాడు ఎక్కడ?
1: ఎవ్వడరా?
2: నీ మేనల్లుడు బల్లారు బాబు ఎక్కడ?
1: వాడితో నీకు పేరేంట్రా? నీళ్ళు క్యాన్సిల్ అని చెప్పాను కదా, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్.
3: చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి నాగార్జున గారు తెలియదు.
1: తోపులో ఫీల్ అయిపోకరు ఏంటి? నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయింది సుస్సు. నువ్వు మనిషి పశువా? అలా కొడతావండి, కచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వేదో నిజంగా ఫీల్ అయిపోతావండి, నువ్వు డాన్స్ క్యారెక్టర్ చేస్తావు. తెలుగు
0: డోన్ క్యారెక్టరా? డోన్ క్యారెక్టరా? ఎస్, ఈ మూవీ పేరు ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఓకే, మూవీ పేరు ఏంటి? రెచ్చిపోతారు మన బ్రహ్మానందం గారి సినిమాలో, అసలు అటు ఇటు తగ్గేది లేదనమాట. ఆల్సో నేను అడుగుదాం అనుకున్న నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటి? ఆల్సో ఆ బళ్ళారి బాబు ఎవరు? ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసేయండి. అండ్ నా నెక్స్ట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, దానికి ముందు మన రిక్వెస్ట్ సాంగ్ విచ్ ఇస్ ఫర్ మన ఆనంద్ గారు ప్లే చేసేస్తాను. అయితే ఈ గ్యాప్ లో మీరందరూ ఏంటి, అందరూ చెంప దెబ్బలకి ఆయన ఇచ్చిన రియాక్షన్ చాలా బాగుంది, ఇది ఒక్కటి చాలు మూవీ నేమ్ గెస్ట్ చేయడానికి. ఆ మూవీలో బ్రహ్మానందం గారి పేరు మీరందరూ ఆలోచించేలోగా, మీ మెదడు రిఫ్రెష్ అయ్యేలోగా నేను ఒక్కసారి ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ డాలస్ షో గురించి మాట్లాడేసుకుందాం. ఎస్, కీరవాణి గారు ఆల్రెడీ వచ్చేసారు, ఇన్స్టాగ్రామ్ అంతా మోద మోగిపోతుంది. సో పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు is bringing an unforgettable full length musical extravaganza to Texas for the first time, happening at Comerica Center on Saturday 25th July 2026, which is tomorrow, repe ochisindi, 6 PM onwards. So go and you can get your tickets at tinyurl.com/mmkiravani show.
4: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
13: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
14: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా. అక్కా లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
15: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
16: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
17: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
18: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
17: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏదో బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్బెల్లా మా చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచమి కబాబ్ పరాటా.
18: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
17: ఇంకా ఉంది, చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
18: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
17: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
19: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
20: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
19: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Yes, that is a wonderful song requested by Anand garu. Anand garu, nenu mari ee roju ela show start chesamo teliyadu gaani start chesin degirinchi oka Chennai vibe tho start chesamo. Sare mana detour lo meerandaru Kiravani garu, Mani Sharma garu andaru veeri gurinchi vintu unnaru kada, nenu koncham different ga mana Aniruddh part lo alla play cheddam ani decide aithe chakaga daniki dani emantaru పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేకు రావట్లేదు బేరా దానికి జత అయినట్టుగా మన ఆనంద్ గారు కూడా మంచిగా ఏఆర్ రహమాన్ గారిని కవర్ చేసేసారు. ఆ వండర్ఫుల్ సాంగ్ వినేశారు కదా, చాలా చాలా రోజులైపోయింది. అబ్బాబ్బాబా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆ పాట వింటుంటే పాత జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయి ఆ రోజుల్లో చేసినవన్నీ. బట్ దట్స్ అ నైస్ మెమరీ. నేను నెక్స్ట్ బిట్ వేసేస్తున్నాను. బిట్ వేసిన తర్వాత బోల్డ్ మాట్లాడుకుందాం. సినిమా పేరేంటి విల్ బి మై క్వశ్చన్. నేను ముందే అడిగేస్తున్నాను ఈ సినిమా పేరేంటో తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి అని. ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. సో వినేసరండి. వస్తుంది వస్తుంది వస్తుంది. వెయిట్ వెయిట్ వెయిట్, పేషెన్స్ ప్లీజ్.
1: పూరీలు కాదురా, పూరీలు ముందు పాపలకడం నేర్చుకో. పూరితో వచ్చింది మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నంటికి సరుకులు పంపించమన్నాను పంపించావా? పెద్దింటికి కూడా పంపారు. అక్కడికింది పంపావు, అది నాకు బోరు కొట్టింది చెప్పానుగా. నాకింకా పొట్ల
2: ఏమయ్యా, శంకర్ వచ్చాడు ఈ రోజు. ఆయన పప్పు మామిడికాయ ఉంటారా?
1: ఒట్టి పప్పుకాయ మీ రోజులతోన్న కంపికి పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా?
0: అంత అసలు బ్రహ్మానందం గారు సీన్ లో ఉన్నంతసేపు అంటే ఎందుకంత హడావిడి క్రియేట్ చేసి అసలు ఆ పర్ఫెక్ట్ మేల్ ఎగోయిస్టిక్ సెంటర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం సూపర్ అసలు. సో ఈ కామెడీ సీన్ విన్నారు కదా. ఈ సినిమా పేరేంటి, ఎవరా శంకర్ బాబు? చాలా ఈజీ క్వశ్చన్స్ అబ్బా. సో ఈ వీటికి ఫోన్ చేసి టపి టపి మీ పాటలు మీ మీ ఆన్సర్స్ చెప్పేస్తే నేను టకా టకా నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అడిగేస్తాను. అలాగే ఈ రోజు మనం ఒకసారి మైత్రేయీస్ రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ హిల్ టాప్ లో అలా ఒక మౌంటైన్ వ్యూ లో పైన కూర్చుని అలా హాయిగా తిందాము అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం ఐ వుడ్ రికమెండ్ యూ టు గో టు మైత్రేయీస్ ఇండియన్ క్యూజీన్. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి ప్రతి బైట్ లో కూడా మీకు ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ ఖచ్చితంగా గ్యారంటీ చేస్తున్నారు వాళ్ళు. ఇంతేకాదు మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ ద టౌన్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ ఆల్ వెయిటింగ్ ఫర్? Please do visit Maitri's Indian Cuisine, which is now serving you in Irving, South Lake and Frisco. ఇదన్నమాట విషయం. మీరందరూ విన్నా కామెడీ బిట్, మూవీ పేరేంటి. శంకర్ బాబు వస్తున్నారు, మోడకే ఫఫ్ చేయవని అడుగుతున్నారు కదా, ఎవరా శంకర్ బాబు? తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేసేయండి. మనం వీఆర్ బ్యాక్ ఇన్ టు ద అనిరుద్ధ్ మ్యూజికల్ అగైన్. కొంచెం వాల్యూమ్ పెంచండి, అద్భుతమైన పాట వినేసేయండి. ఓకే

Yes, our song Meera Pinna Achichu Butti video song is from a movie Anavisheshti Dacoit. Yes, Meerandra Vintunaru, me favorite radio station 107.9 FM HD3 lo me RJ Shrikanti to manam 7 to 9 Friday roju happy hour is our show and this is almost 10 more minutes inka almost aipochindannamata deentlo manam ee roju wonderful segments aadukunnamu and callers call chesi chakaga answers chestunnaru which is a wonderful time I spent with them kontha mandi konni konni answers tappu cheppinappudu వాళ్ళు ఇస్తున్న కవరింగ్ అంటే ఇది అనుకున్నానే అది అనుకున్నాను అంటుంటే నాకు నవ్వు వచ్చిందనమాట విచ్ ఇస్ గుడ్ సో ఎనీవేస్ ఐ జస్ట్ వాంటెడ్ టు కాల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద షో దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ రాంగ్ ఆన్సర్ యునో ఇట్స్ ఆల్ ఇన్ లైట్ హార్టెడ్ వే అనమాట కాల్ చేయండి ఆన్సర్ చేయండి చేయకపోండి ఏం పర్లేదు మీ రిక్వెస్ట్ సాంగ్ ఏదైనా ఉంటే చెప్పండి ఆల్ ఐ నో డ్రైవ్ టైం అయిపోయినా కూడా ఎవరైనా రిక్వెస్ట్ సాంగ్ అడిగితే ఖచ్చితంగా ప్లే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది మీ రేడియో సర్బి సౌండ్స్ లైక్ హోమ్ తర్వాత నెక్స్ట్ సాంగ్ లైనప్ చేసేసాను నేను ఆ సాంగ్ లోకి వెళ్లిపోయే ముందు ఇంకా ఆల్మోస్ట్ 8:51 అయిపోతుంది ఇంకొక 10 మినిట్స్ ఉంది ఇంకొక రెండు పాటలు వేసేసుకుని మనం టాటా బై బై చెప్పేసుకుందాం సో దిస్ వండర్ఫుల్ సాంగ్ ఈస్ ఫర్ యు ఆల్ మళ్ళా అంటే ఇప్పటిదాకా చక్కగా అనిరుద్ధ్ మ్యూజికల్స్ వినేసాం కదా ఇంకా మిగిలిపోయింది ఎవరు ఏఆర్ రహమాన్ వినేసాము అనిరుద్ధ్ మ్యూజికల్స్ వినేసాము ఇంకెవరైనా ఉండుంటారు కానీ నా లిస్ట్ లో ఫేవరెట్ వన్ ఇస్ నెక్స్ట్ ఇస్ సాయి అభ్యంకర్ లాస్ట్ ఒక రెండు సాయి అభ్యంకర్ పాటలు ఇస్తే ఆ కడుపు నిండుగా ఉంటుంది అందుకని తమిళ పాటలు కాదండి తెలుగు పాటలే వేయడం జరుగుతుంది సో లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వన్

0: Yes, finally Sai Abhyankar music kuda vesesamu. ఈ మధ్య కాలంలో నా ఫేవరెట్ మ్యూజిషియన్ అని చెప్పచ్చండి సాయి అభ్యంకర్. మా పిల్లలు కూడా వింటూ ఉంటారు, సో నాకు చాలా ఇష్టం. అలా అలా మాట్లాడుకుంటూ, అంటే టైమ్ ఫ్లైస్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫన్, హ్యాపీ అవర్ ముగిసిపోయింది అని అనుకుంటూ ఉంటే నాకు అబ్బా ఈ వీక్ అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. కానీ హ్యాపీనెస్ కి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది కదా, షో ఎండ్ అయింది అంతే, హ్యాపీనెస్ ఎందుకు ఎండ్ అవుతుంది? అస్సలు ఎండ్ అవదు. వచ్చే శుక్రవారం మరోసారి కొత్త పాటలతో, కొత్త కబుర్లతో, కొత్త నవ్వులతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ స్ప్రెడింగ్ కైండ్నెస్ అండ్ కీప్ లిజనింగ్ టు రేడియో సిరిబి 107.9 FM HD3. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రీకాంతి సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అండ్ దిస్ విల్ బి విత్ మై లాస్ట్ సాంగ్ ఫర్ టుడే. అండ్ విత్ దిస్ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ఎ కమర్షియల్ బ్రేక్ అండ్ వి విల్ బి మీటింగ్ నెక్స్ట్ వీక్. బై ఎవ్రీ వన్. యూ హ్యావ్ అ వండర్ఫుల్ లవ్లీ weekend. Take rest, have fun.
1: Thank you. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. पल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: మిసాలా పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: నల్లంచు తెల్ల చీరా, అబ్బబ్బో అరాచకం.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruga avutundi. Keep listening to me next on Radio Surabhi.
9: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఏ పిల్లా, అట్లా నవ్విసేసి పారిపో బాబు. మీరేంట్రా నమ్మి చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
2: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా, social media promotions కోసమైనా, weekly newsletter కోసమైన, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మన ఇద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయుర్వేదాన్ని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 8482440210.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సుర్భి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
5: Gata 24 edla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

అటువంటి ఎందుతీరిన వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: పర్ఫెక్ట్.
1: హల్వా?
0: Yes.
1: నా ఫేవరెట్.
0: ఎప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా?
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇంకా జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూజెట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్,
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indian the digital marketing platform. Indian community ki full-on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ is Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा चोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विత్ VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విత్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలినా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo artham avvatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: హాయ్, నేను మీ ఆర్సీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
11: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ IndiaBazaarFranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padni విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఆజరా భాయ్యం ఔర్ బహనో, ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాని నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట, సరిగమల పుట్ట.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3. హలో.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషల్. హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: You're
0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: Highly specialized skills, calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
2: Hi, I'm R.C. Patnai, America, the first 24/7 radio. Radio Surabhi, and what the frequency is 107.9 FM HD3. Me andaru ki frequency tune chesukoni radio vinochu. Good luck, Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
2: హాయ్, నేను మీ ఆర్సి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో. రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సోవి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?
12: Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho

0: T3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?
11: Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబీ అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సురభి. కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
14: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
11: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3
14: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
15: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
16: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosam.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 919-491-4514.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
9: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, be next on Radio Surabhi.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: Istilamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: హాయ్, నేను మీ ఆర్సీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: Waves, Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకుని

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Tiring workout ski, workout solution. Radio Surabhi, Americano Telugu Restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radhika, next week మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకేం నచ్చిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
9: We got flow, we got style. Making move with a smile.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలిన.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Joe Gunn

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్.
6: ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: అన్ని పెట్టుకున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: హలో డాలస్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి,
3: రేడియో సురభి.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Oh, hello, dinner plans endi. Group lovers, support yourself.
6: What a day, I'm completely exhausted. Dinner plans endi.
7: Nini em undaledi roju dinner ki. Dinner plans endi.
3: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిన్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: them at 817-819-8888.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావా?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, మన దగ్గర నుంచి చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నా. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: Amma, Saturday movie?
1: Manabadi class.
2: Amma, old Mithano had a farm.
1: Uppu kappu rambu. Telugu padhyam cheppu?
2: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mana shanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది వృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi. హలో అండ్ నమస్కారం జోహో అండ్ రేడియో సురభి టీమప్ అయి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్ ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎంపవరింగ్ పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పికప్ జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ మనందరికీ తెలిసిన విషయమే అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్ ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్ మన తెలుగు సంస్కృతికి తెలుగు భాషకి తెలుగు కళలకి అన్నిటికీ అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ విచ్ సెలబ్రేట్స్ ప్రోగ్రెస్ విత్ హార్ట్ అండ్ గ్రోత్ విత్ ఇంటెగ్రిటీ What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention, and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. Ye business aina aa business lo panchestunna manushulato paatu grow avvalsinde. ఆ బిలీఫ్ ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం లాంగ్ టర్మ్ థింకింగ్ సస్టైనబిలిటీ ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి అ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్ వాల్యూస్ క్యూరియాసిటీ అండ్ గ్రిట్ అట్ సోహో స్కిల్స్ మ్యాటర్ నాట్ ద డిగ్రీ ఎవరినైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి వాళ్ళ పర్సనాలిటీ ఏంటి క్యూరియాసిటీ ఏంటి వాళ్ళకి ఇంపార్టెంట్ నాట్ దేర్ క్వాలిఫికేషన్ జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ పీపుల్ ఫస్ట్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ దేర్ ఇస్ నో హైరార్కీ ఫర్ దెమ్ అండ్ పీపుల్ ఫస్ట్ కల్చర్ జోహో ఫ్యూల్స్ క్రియేటివిటీ ownership and purpose-driven innovation. The perfect foundation for a community-centric partnership. ఈ కొలాబరేషన్ లో రేడియో సర్వీ చాలా చాలా ఎక్సైటింగ్ గా లాంచ్ చేస్తున్న పవరింగ్ పాసిబిలిటీస్ సెగ్మెంట్ మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-మినిట్ టాక్ షో ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్ అండ్ ఎస్, they don't need to live only here in Dallas. ఎక్కడున్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ విత్ ఇంటెన్షన్, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought provoking perspectives that shift how we think, work and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, a shared mission where technology meets culture, where community meets consciousness, where every listener is invited to rise higher, think deeper and live fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities powered by Zoho, only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda.

0: I don't know if you guys have ever driven next to a truck on our South African roads. We pass them, they irritate.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి.
8: శ్రోతలందరికీ హార్దిక స్వాగతం. గుడ్ మార్నింగ్. నేను మీ వేణు చెరుకుపల్లి. వచ్చేసాము ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. ఇవాళ కార్యక్రమంలో ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాము. మన తెలుగు వారు, సో మాట్లాడడం ఈజీ, తెలుగులో కాన్వర్సేషన్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ విత్ అస్ హియర్ ప్రియాంక పుప్పల్ల గారు. గుడ్ మార్నింగ్ ప్రియాంక గారు, ఎలా ఉన్నారు?
9: వెరీ గుడ్ మార్నింగ్ అండి. యా, నేను చాలా బాగున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.
8: సో యూజువలీ రేడియో సురభిలో మేము అండ్ విత్ ఇన్ అసోసియేషన్ విత్ జోహో వీ కాల్ దిస్ పవరింగ్ పాసిబిలిటీ. మన ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈ మన కాన్వర్సేషన్ ద్వారా మా రేడియో సురభి శ్రోతలు ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యి మేబీ దే విల్ ఐ డోంట్ నో, వాళ్ళు ఒక ఫెన్స్ మీద ఉండొచ్చు, ఇలాంటిది మనం కూడా స్టార్ట్ చేద్దాం అనేసి ఒక స్టోరీ విన్నాక దట్ విల్ ఇన్స్పైర్ అస్ అండ్ ఇట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ ఆల్సో. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను అండ్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ మీ. అండ్ అఫ్ కోర్స్ యూనో, మీ ఫౌండేషన్ కి కానీ మీ బిజినెస్ కానీ ఒక కనెక్షన్ అన్నమాట మన తెలుగు వార్తటి. ఓకే ఓకే. సో ప్రియాంక గారు, మీరు వేర్ ఇన్ ఇండియా ఆర్ యు ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చారు?
9: నా నేటివ్ వచ్చేసి వనపర్తి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఇప్పుడు సో అక్కడ నుంచి అంటే స్కూలింగ్ ఇంటర్మీడియట్ అంతా అక్కడే అయిపోయింది. దెన్ ఐ మూవ్డ్ టు హైదరాబాద్ ఫర్ బీటెక్ చేసుకోవడానికి. సో బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఐ ఆల్వేస్ అంటే నాకు ఎప్పుడు టీచర్ అవ్వాలన్న ఒక ప్యాషన్ గా ఉండేది. సో నేను పిహెచ్డి పర్సూ చేయాలి, సో ప్రొఫెసర్ అని పిలిపించుకోవాలి అన్న ఇదిలో డ్యూరింగ్ మై ఎంటెక్ కూడా ఐ నేను రీసెర్చ్ చేయడము డేటా మీద అలా స్టార్ట్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ డేటాని ఎట్లా రీసెర్చ్ చేయొచ్చు, ఎట్లా దాన్ని డిఫరెంట్ టైప్స్ గా మనము చూడొచ్చు అన్నది. అనాలిసిస్ అనే ఒక టాపిక్ లో డిగ్ అయిపోయి చాలా స్టార్ట్ చేశాను అనమాట దాని మీద రీసెర్చ్ చేయడం. సో అట్లా కొన్ని పబ్లికేషన్స్ రాయడం. దెన్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఒక కొన్ని ఎంట్రీ పిహెచ్డి ఎంట్రీ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వడము. ఐ గోట్ వన్ సెలెక్టెడ్ ఫర్ వన్ దిస్ థింగ్ పిహెచ్డి అడ్మిషన్. బట్ లేటర్ ఆన్ అగైన్ కమింగ్ టు దిస్ పెళ్లి కుటుంబం ఇవన్నీ వస్తాయి కదా. సో అలా నేను ఇన్ దట్ ప్రాసెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తూ పిహెచ్డి పర్సూ చేయాలన్న ఇదిలో ఉన్నప్పుడు ఐ గోట్ దిస్ మ్యాచ్. సో దెన్ డెఫినెట్లీ నేను అనుకున్నట్టుగానే మంచి ప్రొఫైల్ రావడం, దెన్ ఐ మూవ్డ్ హియర్ యుఎస్ కి వచ్చేసాను. దెన్ ఐ గోట్ స్టక్ అన్నమాట. నాకు అప్పుడు అవంతా కొత్త. 2019 లో వచ్చాను యుఎస్.
8: 2019 లో ఓకే.
9: 19 లో వచ్చాను. బట్ అదంతా కొత్తగా అనిపించింది. అంటే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ కల్చర్ కానీ నాకేం తెలీదు. మై హస్బెండ్ ఈజ్ లైక్ హీస్ ఇంట్రోవర్డ్ అనమాట. పెద్దగా ఎక్కువ బయట ఫ్రెండ్స్ లేరు. వీ ఆర్ బోత్ లైక్ ఫ్రెండ్స్. చాలా అంటే మేమిద్దరమే ఉండేవాళ్ళము, ఏదైనా తిరిగేవాళ్ళం, చేసేవాళ్ళము. బట్ నాకు ఎక్కువగా కనెక్షన్ లేదు. నేను డాలస్ లో ఉండే 2019 లో 3 ఇయర్స్ అక్కడే ఉన్నాను. 3 ఇయర్స్ బాగా గడిచిపోయింది. చిన్న చిన్నగా ఫ్రీలాన్సింగ్ అది చేసేదాన్ని. చేసుకుంటూ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సమ్ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్. డేటా సైన్స్ అని అప్పుడే బాగా బూమింగ్ లో ఉంది. మెషిన్ లెర్నింగ్ అని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. చదివేదాన్ని, చేసేదాన్ని, రీసెర్చ్ పేపర్స్ రాసుకుంటూ అట్లా ఇదే ఎక్కువగా ఉండేది రిపీటెడ్ గా. దెన్ మా హస్బెండ్ కి జాబ్ ఇక్కడికి మూవ్ అవ్వడంతో నేను ఆస్టిన్ కి మూవ్ అయిపోయా.
8: ఆస్టిన్ కి వచ్చారు. ఓకే, నాట్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. మేబీ ఒక 2-3 అవర్స్ గట్టి కొట్టే.
9: 2-3 అవర్స్ అంతే, పెద్దగా డిఫరెన్స్ నాకు ఏం లేదు. బికాస్ ఎవ్రీ గర్ల్ కి, అంటే డిపెండెంట్ వీసా మీద వచ్చిన ఎవ్రీ గర్ల్ కి అదొక సిమిలర్ కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది అనిపించింది నాకు. అంటే కంపేర్ టు మీ, అంటే వాళ్ళు రావడం అట్లీస్ట్ ఒక 6 మంత్స్ to 1 year ఇంట్లోనే కూర్చుంటారు డెఫినెట్లీ. ఐఎమ్ షూర్ బికాస్ ఆఫ్ డిపెండెంట్ వీసా అండ్ వర్క్ వీసా ఇన్ దిస్ థింగ్, నాకు అనిపించింది నేనేనా, నేనే ఇలా ఉన్నానా, ఇట్లానే ఒక లూప్ లో ఉండేది నా లైఫ్ అంతా ఒక 3-4 ఇయర్స్. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఏదైనా చిన్న చిన్నగా ఏమైనా ఈవెంట్స్ అవుతున్నాయా, వెళ్లి జనాల్ని కలుద్దాము. ఐఎమ్ మోర్ టాక్టివ్ అనమాట. నేను
8: జన జీవన స్రవంతిలో కలుద్దాం.
9: సంహౌ ఐ మిస్డ్ ఆ కనెక్షన్, జనాలతో కనెక్షన్ మిస్ అయింది. అంటే నేను మాట్లాడేదాన్ని అనమాట బాగా స్టూడెంట్స్ తో, వేరే వాళ్ళతో. అంటే సమ్ అఫిలియేటెడ్ వర్క్స్ అని, సమ్ టీసీఏ జాబ్ అని, సమ్ ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇట్లా ఒక జోన్ లో కూర్చోబెట్టేసరికి ఐ కాంట్ అని అనిపించింది. తర్వాత అగైన్ సేమ్ అమ్మాయి లైఫ్, లైక్ ప్రెగ్నెన్సీ, బేబీ. సో ఆ ఫేజ్ అయిపోయింది. 1 ఇయర్ కి ఇంకా డీపర్ ఇన్ టూ డీపర్ జోన్ లోకి వెళ్ళిపోయాను. అంటే మీ మైసెల్ఫ్ ఒక చిన్నగా ఒక గూడు లాగా అయిపోయాను అనమాట. అంటే
8: షెల్ లోకి వెళ్ళిపోయారు.
9: అంటే షెల్ లో ఉంటారు. నాకు తెలిసి ఎవ్రీ మదర్ గో త్రూ ద సేమ్ ఫీలింగ్. అంటే ఒక 1 ఇయర్ కి ఏం లేదు నా చుట్టూ లైఫ్ అని అనిపిస్తుంది. సో 1 ఇయర్ కి ఐ వాస్ లైక్ ఇంకా ఇది కాదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి థ్యాంక్ గాడ్ అప్పుడే నాకు ఈఐడి వచ్చింది. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట, ఏం చేయొచ్చు, అంటే నా నాలెడ్జ్ కి నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆప్షన్స్ అని స్టార్ట్ చేసా. అట్ ద సేమ్ టైమ్ నా మదర్హుడ్ లో నేను కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసా, లైక్ బేబీకి ఫీడ్ చేయడము. ఆ టైంలో బికాస్ ఆఫ్ వీసా ఇష్యూస్ నా పేరెంట్స్ ఎవరు నాతో లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు బేసిక్ గా. సో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఏదైతే ఉందో కొంచెం టఫ్ అయింది నాకు. అంటే అంత ఈజీగా ఉండేది కాదు. బయటకు వెళ్తే కంఫర్టబుల్ క్లోత్స్ ఉండవు మనకి. సో బేసికలీ అది కొంచెం ఆ జోన్ ఎక్కడో, అంటే ఆ టైప్ ఆఫ్ నీష్ ప్రోడక్ట్ ఎక్కడో నాకు కనెక్ట్ అయింది. విచ్ అది సర్చ్ చేస్తున్నప్పుడు ఎయిదర్ ఎక్స్పెన్సివ్ ఉండేది లేదంటే నాకు కంఫర్టబుల్ ఉండేది కాదు. సో దాట్స్ వే నేను ఊక కూర్చునేదాన్ని కదా. మా వాడు 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ సర్చింగ్, ఈ ప్రోడక్ట్ ఇంత ఉంది, ఇందులో ఈ అమెజాన్ లో ఎంత ఉంది, బయట ఎక్కడో వెబ్సైట్ లో ఉంది బట్ ఇంత రేట్ ఉంది. 2-3 ప్రోడక్ట్స్ తీసుకున్నాను, చూసాను, లేదు ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకు బేసిక్ గా రీసెర్చ్ లో ఆ ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ పెట్టాను అనమాట.
8: సో ఒకటి మీ నెసెసిటీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వినే వాళ్ళందరికీ కామన్ గా నేను అంటూ ఉంటాను ఎప్పుడు కూడా, ఇది ఒక కామన్ థీమ్ ప్రియాంక గారు. ఎవరికన్నా ఏదన్నా ఒక ఐడియా వచ్చిన, ఒక బిజినెస్ ఐడియా వచ్చిన, ఏదే వచ్చినా కూడా అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ఒక మన మన ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన జర్నీ నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చి ఉంటుంది అది.
9: దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ కదండి. అంటే లైక్ ఎంటర్ప్రెన్యూర్ కి అండ్ ద బిజినెస్ ఓనర్ కి దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్. బిజినెస్ ఓనర్ అనేవాళ్ళు మీరు అన్నట్టు ఎవరైనా ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు స్ట్రెస్ చేస్తున్న పాయింట్, ద పెయిన్ పాయింట్ అది ఎవరైతే మనం గో త్రూ అవుతామో దెల్ బికమ్ ద ఎంటర్ప్రెన్యూర్ అట్ ద రైట్ టైమ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. సో ఆ పెయిన్ పాయింట్ గో త్రూ అయిన వాళ్ళే ఆ పెయిన్ పాయింట్ గురించి అట్లీస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే దెల్ స్టార్ట్ సంథింగ్ సర్చింగ్ ఫర్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ కోసం స్టార్ట్ చేస్తున్నప్పుడే దెల్ ఫైండ్ సమ్ బిజినెస్.
8: రైట్. ఒక చాలా మందికి ఇట్లా అఫ్ కోర్స్ మనకి డే టు డే లైఫ్ లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అబ్బా ఇది ఇలా ఉంటే బాగుండు కదా, ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటే బాగుండు కదా, ఈ ఫీచర్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ మనకి ఆ బాగుండు అనే దగ్గరే మన ఆలోచన ఆగిపోతుంది. దాని గురించి ఏదో ఒకటి చేద్దాము అనేది చాలా తక్కువ మంది ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. సో వాట్ లెవ్ యూ టు డూ దాట్?
9: అదే అండి, నేను అదే రెండే పాయింట్స్ చాలా స్ట్రెస్ చేసి నాకు బ్రెయిన్ లో బాగా ఫీడ్ అయిన పాయింట్స్ రెండే. నా పర్సనల్ గా నేను ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ కెన్ నాట్ ఫీడ్ మై బేబీ ఓపెన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ మెన్ బికాస్ అందరూ చాలా చుట్టూనే ఉంటారు. ఐ కెన్ నాట్ అవాయిడ్ ద వాష్రూమ్ లో కూర్చొని ఐ కాంట్ ఫీడ్ మై బేబీ బికాస్ అక్కడంతా హైజీన్ ఉండదు. సో నాకు వచ్చిన ఈ బాగా ఫీడ్ అయిన పాయింట్స్ ఇక రెండు. ఒకటి, నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ ఫిట్ కావాలి అండ్ కంఫర్టబుల్ కావాలి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి స్టార్టెడ్ రీసెర్చింగ్ అక్కడ మన అసలు ఆ యుఎస్ లో ఏమున్నాయి అని. ఫస్ట్ యుఎస్ లో స్టార్ట్ చేసా, దెన్ ఇండియాలో స్టార్ట్ చేసా. ఇండియాలో అసలు ఎన్ని పాయింట్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ 2 ఇయర్స్ దీని మీదే కూర్చున్నానండి. ఏం ఫ్యాబ్రిక్ వాడతారు, ఏం చేస్తాను, అంటే వాష్ చేస్తే ఎలా ఉంటది, తర్వాత ఏంటి ప్రోడక్ట్ పరిస్థితి, చీప్ గా వస్తున్నాయి కదా ఇండియాలో, బట్ వాట్ అబౌట్ ద క్వాలిటీ. అట్లా నేను ఇండియా వెళ్ళడము, ఇండియాలో ఒక 10 to 15 హోల్సేలర్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడం, దట్స్ వేర్ దిస్ మిస్ బ్రాండ్ స్టార్ట్ అండ్ ఫస్ట్.
8: ఓకే, మిస్ బ్రాండ్ పేరు ఏంటి అండి? ఇట్స్ వెరీ ఫిట్టింగ్,
9: MISS. దీన్ని చాలా రకాలుగా వాడతాను నేను. డోంట్ మిస్ యువర్ సెల్ఫ్ అన్నట్టు ఒకటి చెప్తుంటాను. MISS మీన్స్ మిస్ మామ్ ఇన్ స్టైల్ స్టోర్ అన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మామ్స్ స్టోర్ బేసికలీ. దేని నేను డిఫరెంట్ డిఫరెంట్ గా, సో మిస్టర్ అండ్ మిస్సెస్ అవ్వక ముందు మిస్సే కదా మీరు, సో వాట్ ఎవర్ యూ ఫీల్ ద కంఫర్టబుల్ వే, ఇప్పుడు కూడా అలాగే ఫీల్
8: అవ్వచ్చు. ఓకే, మామ్ అయినంత మాత్రాన స్టైల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన
9: అవసరం లేదు.
8: అండ్ యు నో బి స్టైలిష్ అట్ ది సేమ్ టైం. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, సో మీకు నెసెసిటీ ఓకే చెక్, రీసెర్చ్ చేశారు, నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రిటికల్, యూ డిడ్ దట్ చెక్. ఓకే, ఇవి రెండు అయిపోయాయి, దెన్ వాట్ నెక్స్ట్? తర్వాత స్టెప్ ఏంటి? హౌ డిడ్ ది మామ్ ఇన్ స్టైల్ స్టోర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి వాట్ వాస్ ద వెరీ క్రిటికల్ రిసోర్స్? మనీ ఆబ్వియస్లీ ఇస్ వన్.
9: యా, మనీ వచ్చేసి డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ ఫ్రమ్ ద మై సేవింగ్స్ అండి. ఫ్రీలాన్సింగ్ చేసేదాన్ని, అంతకుముందు జాబ్ చేశాను అండ్ అగైన్ మా హస్బెండ్ ఉన్నారుగా.
8: ఓకే, ఈ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి మీ హస్బెండ్ పేరు ఒకసారి మెన్షన్.
9: మా హస్బెండ్ శ్రీహరి అండి, తను హోమ్ డిపోలో వర్క్ చేస్తారు, మేనేజర్. సో డెఫినెట్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. మీరు అంటే ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిండొచ్చు, అంటే మీ లైఫ్ స్టైల్ లో ఎలాంటిదైనా అయిండొచ్చు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ గర్ల్ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. సమ్ రెస్ట్రిక్షన్, సమ్ థింగ్స్ విల్ చేంజ్. అది
8: ఆగుతారా మీరు? గర్ల్స్ ఏ కాదండి, బాయ్స్ కూడా చేంజ్ అవుతుంది అని ఫనీ.
9: బట్ మెజారిటీ గర్ల్స్ అండి, ఎందుకంటే మేము మా మొత్తం హోల్ ఫ్యామిలీని వదిలేసి వస్తాం కదా. కానీ చాలా ఐ ఫీల్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ దేర్ హూ రెస్పెక్ట్ దేర్ వైఫ్ యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ డాటర్. చాలా రెస్పెక్ట్ చేసి ఇస్తారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ నేను మా హస్బెండ్ గురించి చెప్పుకోగలనాల. అంటే నన్ను ఎప్పుడు నాలాగా కాకుండా ఎప్పుడు చేంజ్ అవ్వమని చెప్పలేదు అనమాట. నీకు నచ్చినట్టుండు, వాట్ ఎవర్ ద రిస్క్ చేస్తావో చెయ్యి, బికాస్ యూ విల్ లెర్న్ సంథింగ్. ఇఫ్ యూ లూజ్ మనీ నీకే తెలిసి వస్తుంది అంతే. He won't stop. ఏది ఆపడు, చెయ్యి, రిస్క్ తీసుకో.
8: దట్ ఈస్ సో అమేజింగ్ అండ్ ఎంత హార్ట్నింగ్ అంటే ప్రియాంక గారు వాట్ యూ జస్ట్ సెడ్. దాని ఇంపాక్ట్, దాని బరువు ఎంత ఉంటుందంటే నీకేం కాదులే, నేను ఉన్నాను కదా, నువ్వు చూసుకో, ఓకే ఫెయిల్ అవుతుందా అవుతుంది, నేర్చుకుంటావు. అండ్ ఇంకొక కోట్ కూడా ఉంటుంది, మైకల్ జోర్డన్ అని బాస్కెట్బాల్ ప్లేయర్, సో వాట్ ఈ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్స్, హీ సేస్, ఐ డోంట్ రిగ్రెట్ ఫెయిల్యూర్స్ బట్ ఐ రిగ్రెట్ నాట్ ట్రయింగ్.
9: Not to try. Yes, definitely, Andi. ఇదే అంటే నేను కూడా అది బిలీవ్ చేస్తాను. సో గాడ్ ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. సో మీరు సక్సెస్ అవ్వాలి అనేది లేనిది, మేబీ లక్ కూడా ఉండొచ్చు, బట్ ఆ లక్ని కూడా క్యాచ్ చేసే ఒక చిన్న పాయింట్ ఉంటుంది. మీరు అది క్యాచ్ చేయగలిగితే యూ విల్ బి సక్సెస్ఫుల్, అదర్వైజ్ ఇది ఆపర్చునిటీ అంతే. మీరు ఎంతవరకు దాన్ని తీసుకెళ్తారన్నది మీ మన పైన డిపెండ్ అయి ఉంటుంది. లక్ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్లీ అంటే నా సక్సెస్ లో మేజర్ పార్ట్, ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఎందుకు ఎంటెక్ చేసావు, ఏదో ఒక జాబ్ చేసుకోక లైక్ బట్టలు పుట్టుకోవడం బట్టలు సి నేను ఐ డూ డిజైన్ అంటే నేను డిజైనింగ్ చేస్తాను, ఐ స్టిచ్ అంటే మా మదర్ నుంచి నేను అది ఇన్హెరిట్ చేశాను ఆ క్వాలిటీ ఆ స్కిల్ ని. నేను ఇక్కడ కూడా నేను స్టిచ్చింగ్ అండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. సో అది అది అలాగే చెప్పారనమాట మా ఫాదర్ మరి ఇన్సిస్ట్ చేశారు ఎందుకు బట్టలు కుట్టుకోవడం. ఎవర్ హ్యాపీ చూస్తున్న దానికి
8: వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వి ఆల్ ఆర్ టు ప్రియాంక గారు. సో ఓకే ఎంటర్ప్రినర్షిప్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఎవరికైనా కష్టమే కదా, అలాంటిది విమెన్ ఎస్పెషలీ ఇమిగ్రెంట్ ఉమెన్ మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి, బట్ విమెన్ కి ఇన్ పర్టికులర్ ఏదైనా యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయా?
9: చాలా అంటే చాలా ఉంటాయి డెఫినెట్లీ.
8: ఎంత బిగ్గా చెప్పారు అసలు,
9: బికాజ్ నేను చెప్తానండి సీ మీరు అన్నారు కదా మీరు నేను ఇండియా వెళ్ళాను మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. ఐఎమ్ సీయింగ్ వెరీ గుడ్ అంటే ముందు ఫ్యూచర్ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఇండియాలో ఉండి అంటే ఒక 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ మొత్తం దీని మీద డేటా అండ్ ఫిజికల్ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేసి ఐ ఫైనలైజ్డ్ వన్ గుడ్ మ్యానుఫ్యాక్చరర్ అది చేశాను ఐ గాట్ ద. సో ఇదంతా నేను చాలా జీనియస్ గా ఫీల్ అవుతున్నా, వావ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, అసలు వెళ్ళి వెబ్సైట్ లో పెట్టేయడమే వితౌట్ ఎనీ నాలెడ్జ్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి అంటే చేసేస్తే సరిపోద్ది పెట్టేస్తే అదే అమ్ముడు పోతుంది. ఇది ఇది అందరికీ ఉంటది. అండ్ ఇంకా పెద్ద అజంప్షన్ ఏం చేశాను అంటే నేను వెళ్ళి నేను ఉండేది ఆస్టిన్ మేనర్ ఏరియాలో, మేనర్ లో నేను వెళ్ళి ఓపెన్ చేయగానే కుప్పలు తుప్పలుగా జనాలు వస్తారు కొనుక్కుంటారు. ఇది నా బ్లైండ్ అసంప్షన్ అన్నమాట. అసలు అంటే రియాలిటీ నేను గూగుల్లో వెళ్ళి ఎనీవన్ ఇస్ సెల్లింగ్ మెటర్నిటీ ఆర్ ఎనీవన్ ఇస్ సెల్లింగ్ ఎనీ బొటిక్ నియర్ మీ అని కొడితే ఏం లేదు, బికాస్ ఆ మేనర్ లో ఏం లేవు, ఒకరిద్దరు ఉన్నారు బట్ ఇట్స్ నాట్ బిగ్ వన్. అగైన్ అది అమెరికా వాళ్ళది, నాకేం పెద్దగా కనిపించలేదు. నేను ఆస్టిన్ లో వెతికిన ఆ రోజుకి నా రోజు బాగాలేక గూగుల్ చూపించలేదు నాకు డేటాని. సో ఐ థాట్ అసలు టెక్సాస్ మొత్తంలో నలుగురు
8: ఇంకా మనమే ఏదో ఇస్తాం అనుకున్నారా ఇంకా
9: అంతే అసలు అంటే నలుగురు ఐదుగురు ఉండింటారు కష్టంగా డెఫినెట్లీ మేక్ ఇట్ యాజ్ ఎ హిట్ ప్రోడక్ట్ అది ఇది అనుకుని దిగా తెచ్చుకున్నాను ఇన్వెస్ట్ చేశాను బాగానే పెట్టిగానే ఇన్వెస్ట్ చేశాను వెబ్సైట్ స్టార్ట్ అయింది వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుంటున్నాను. బికాజ్ కొంచెం ఇందులో ఇంత బ్యాడ్ లో గుడ్ థింగ్ ఏంటంటే కొంచెం టెక్నికల్ పర్సన్స్ కాబట్టి ఈ బేసిక్ టెక్నికల్ థింగ్స్ అని నేను చేసుకున్నా, వేరే వాడికి ఢిల్లీ డబ్బులు ఇవ్వకుండా అది నేను చేసుకున్నా, అదొక్కటే గుడ్ థింగ్. సంభవ ఇవన్నీ నేర్చుకుంటున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ప్రమోషనల్ థింగ్స్ అన్ని నేర్చుకుంటున్నాను. ఇందులో నేను చేసిన వర్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే బ్రాండింగ్ పేరుకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఐడియా వెన్ యూ హ్యావ్ అంటే జీరో నాలెడ్జ్ పెట్టుకుని బ్రాండింగ్ కింద అంటే ప్యాకేజింగ్ కింద అని వెళ్ళొద్దు. అసలు ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ ప్రోడక్ట్ రీసెర్చ్ అనేదే సరిగా చేయనప్పుడు లైన్ గా వెళ్ళిపోయి డబ్బులు పెట్టడం అనేది బిగ్ మిస్టేక్ అయ్యింది. అక్కడ స్టార్ట్ అయింది మిస్టేక్. దెన్ ఇక్కడికి వచ్చాక ఐ రియలైజ్డ్ వెబ్సైట్ లో పెట్టాను, అమెజాన్ కి అప్లై చేశాను, అప్రూవ్ అయింది, పెట్టాను, ఏం సేల్ అవ్వట్లే. సంభవ్ నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఏదో నాకు సపోర్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. బట్ ఇండియాలో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, ఎందుకంటే ఇండియాలో ఈ మధ్య బాగా ఈ మెటర్నిటీ క్లాతింగ్ మీద మంచి అవేర్నెస్ వచ్చి అక్కడ పోతున్నాయి. అండ్ గిఫ్ట్ బాక్స్ అని ఒకటి ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం మదర్ కి బేబీకి మజ్లిన్ ఫ్యాబ్రిక్ తో, అది ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, మంచి సేల్స్ అవుతున్నాయి ఇండియాలో, ఐఎమ్ హ్యాపీ. బట్ ఇక్కడ ఏంటి పరిస్థితి, అక్కడ రూపీస్ లో వస్తుంది, అక్కడకి కంపెన్సేట్ అయిపోతుంది, బట్ వాట్ అబౌట్ యువర్ అన్నప్పుడు ఎప్పుడు 2024 జనవరిలో ఏదో ఈవెంట్ చేస్తున్నారు స్టాల్ పెట్టొచ్చు అంటే యూ కెన్ సెల్ ప్రోడక్ట్ అని ఎవరో మెసేజ్ పెట్టారు అదే గ్రూప్ లో. ఇమ్మీడియట్ గా వాళ్ళకి కాల్ చేశాను, అవైలబుల్ లేదు అని చెప్పారు. రేపు మార్నింగ్ ఈవెంట్ అనగా నైట్ ఈవినింగ్ 7 కి ఫోన్ చేసి ఉంది స్టాల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రండి అని. అప్పటికప్పుడు $150 పే చేసి అప్పటికప్పుడు టెంట్ కొనుక్కొచ్చాడు మా హస్బెండ్, టెంట్ కొనుక్కొచ్చుకొని అన్ని పట్టుకొని వెళ్ళాము. వింటర్ జనవరి ఎలా ఉంటుంది తెలుసు కదా, ఫుల్ విండ్ ఉంది. పెట్టుకున్నాను అసలు స్టాల్ పెట్టేసరికి జనాలు వస్తున్నారు కానీ నో వన్ కమింగ్ అనమాట, స్టాల్ దగ్గరకి ఎవరు రావట్లే. ఎథ్నిక్ వేరు ఉన్నాయి, మెటర్నిటీ వేరున్నాయి, జస్ట్ వస్తున్నారు ఇట్లా పాస్ అవుతున్నారు, నాట్ ఈవెన్ ఫాలోయింగ్ మై పేజ్. అసలు ఎందుకు $150 స్పెండ్ చేసి ఎందుకు ఈ టెంట్ ఇవన్నీ పెట్టి దీన్ని సాధిస్తున్నా? దట్టు అప్పుడు మా వాడు ఇంకా 1.5 ఇయర్. వాడు మా హస్బెండ్ పాపం చాలా ఓపిక్ గా వాడిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే తిప్పుతూ ఫీడ్ చేస్తూ. మరి లేడీస్ అని కొంచెం కన్సిడర్ చేయట్లేదు, కొంచెం వాటర్ ఇవ్వట్లేదు, కనీసం అంటే చిన్న చిన్న ఒక చిన్న గ్యాప్ అనిపించింది నాకు ఎక్కడెక్కడో. అరే నేను ఎవరిని అడిగితే నాది సేల్ అవుతుంది, నాలాగే ఎంతమంది వీళ్ళు సఫర్ అవుతున్నారని పక్కన ఇద్దరు ముగ్గురు ఉంటే వెళ్ళి మాట్లాడా, నాకు ఊరుకోదు కదా మాట్లాడేసి. అసలు
8: మీరు
9: వెళ్ళి అడిగేసా ఏంటి మీరు ఎక్కడ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, ఎలా అవుతుంది అన్నప్పుడు తను చెప్పారు ఈవెంట్స్ జరుగుతుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, మనం వెళ్ళి వెళ్ళడమే. అంటే అన్ని ఇలాగే ఈవెంట్స్ అవుతుంటాయా? అంటే వాళ్ళు వేరే పర్పస్ మీద వస్తున్నారు, షాపింగ్ కి రావట్లే. 2024 లో అంతా ఇదే ఉంది, ఈవెంట్ అంటే కల్చరల్ ఈవెంట్ అవుతుంది. బట్ ఏవో చిన్నగా పక్కకి స్టాల్ పెడితే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చుకుంటారు, లేకపోతే లేదు. 150 పే చేస్తే 150 అదంతా అంతే అంతే అట్టే.
8: దాని నుంచి ఏం నేర్చుకున్నారు మీరు ప్రియాంక గారు?
9: ఏం నేర్చుకున్నానంటే ఇదే ఫస్ట్, అది కూడా ప్లానింగ్ లేదు ఏం లేదు. ఎవరో ఈవెంట్ పెట్టారు, నేను బ్లైండ్ గా వెళ్ళిపోయా, నేను అడగలేదు ఎంత మంది వస్తున్నారు, షాపింగ్ ఈవెంట్ అవుతుందా అవ్వదా, వెదర్ ఎలా ఉంది, వాట్ ఇఫ్ సేల్స్ అవ్వకపోతే నాకేంటి, ఇవేవి అడగలేదు. దెన్ గ్రూప్స్ అన్నింటికి వెళ్ళాను, ఫేస్బుక్ అంతా సర్చ్ చేసా ఏం గ్రూప్స్ ఉన్నాయి, లేడీస్ ఏమైనా గ్రూప్స్ ఉన్నాయి, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా. చేసి చేసి చాలా గ్రూప్స్ ఉన్నాయి, హైకింగ్ ఉన్నాయి, కిట్టి పార్టీస్ ఉన్నాయి, సమదర్ ఉన్నాయి, కానీ ఒక అంటే ప్రొఫెషనల్ గా ఒక బిజినెస్ గ్రూప్ అంటూ నేనేం చూడలేదు. ఏం చూడలేదు అంటే ఉన్నాయేమో కానీ చారిటబుల్స్ డిఫరెన్స్ ఉన్నాయి, చాలా మంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు హాస్టల్ లో లేడీస్ కూడా, బట్ నాకు కావాల్సింది దొరకట్లే. వెళ్ళి ఎవరో ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏదో పేజ్ చూసి వాళ్ళకు మెసేజ్ చేస్తా, తను హీరల్ సో ఫస్ట్ మీట్ అయిన ఒక పర్సన్ హీరల్ అనమాట, తనే కోఫౌండర్ ఆఫ్ AWB, అంటే తను ఫస్ట్ నాతో పాటు జాయిన్ అయింది. మాట్లాడి ఒక కాల్ చేసేసాను బ్లైండ్ గా, నాకు ఆ రోజు తెలీదు నేను కమ్యూనిటీ అది స్టార్ట్ చేసాను, నాన్ ప్రాఫిట్ చేస్తానో తెలీదు కానీ చేసేస్తా. తనకు కాల్, నేను ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? తను తెలుగు ఆవిడ కూడా కాదు, ఫ్రమ్ షీస్ ఫ్రమ్ గుజరాత్. తను కూడా అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసింది, తను తను కష్టాలు చెప్పుకుంది, నేను నా కష్టాలు చెప్పా. ఫస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసా, స్టార్ట్ చేద్దాము, మీకు తెలిసిన వాళ్ళని మీరు యాడ్ చేయండి, నాకు ఒక 10 మంది తెలుసు నేను యాడ్ చేస్తా, లెట్స్ డిస్కస్ అని స్టార్ట్ అయింది.
8: That is how often Indian women in business and in starting AWB. Okay.
9: అది January 24, 2024 రోజు స్టార్ట్ అయింది. ఐ రిమెంబర్ ఆ రోజు మాట్లాడి హీరల్ తో స్టార్ట్ చేసాము, షీస్ అ కోఫౌండర్, అంటే ప్రోవర్ ద జర్నీలో నాతో పాటు ఉన్నారు. సో స్టార్ట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాము, వి ఇంట్రడ్యూస్డ్, అంటే నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను, లెట్స్ గ్రో టుగెదర్, ఇట్స్ నాట్ లైక్ నేను స్టార్ట్ చేస్తున్నా ఐఎమ్ ద సుపీరియర్ అన్నట్టు కాకుండా ఐ స్టార్టెడ్ టాకింగ్. అందరిని అడుగుతున్నా మీరు ఎలా చేస్తారు, మనం ఒక ఫార్మాట్ పెట్టుకుని మన బిజినెస్ ని రిప్రజెంట్ చేసుకుందాము, ఎవరైనా కస్టమర్ మన పేజ్ కి వస్తే తెలిసి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్లయర్ ని ఒక్కటే ఫార్మాట్ లో చేసి అందరికి అదే ఫార్మాట్ ఇచ్చాం. అసలు అది చాలా నచ్చింది అన్నమాట అందరికి, ఆ ఒక్క ఫార్మాట్ ఒకటే లాగా పెట్టి పెడితే. అండ్ మేము ఒక గూగుల్ ఫామ్ పెట్టేసి దాని షీట్ ని అవైలబుల్ పెట్టాం కస్టమర్స్ కి, సో ఎవరు వచ్చినా అది చూసుకుంటారు, మీకు ఏమంటారు మెహందీ ఆర్టిస్ట్ కావాలా, యూ విల్ ఫైండ్ ఇట్, మీరు సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాస్ వన్ స్టాప్ షాప్ లాగా. జస్ట్ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో ఒక మీటప్ పెట్టుకున్నాం, అప్పటికి 60 మెంబర్స్
8: అయిపోయింది.
9: 2.5 వీక్స్ లో 60 మెంబర్స్. సో నాకు ఈవెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, అంటే మనం చేస్తే ఏం చేయవచ్చు, షాపింగ్ ఓన్లీ ఈవెంట్, నేను ఏ కల్చరల్ ఈవెంట్ చేయను, జనాలు వస్తున్నారంటే నేను షాపింగ్ కే వస్తా, షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతా, అదే పెట్టుకుని చేద్దామని అనుకున్నాము. 1.5 మంత్స్ లో 100 అయ్యాము, ఏప్రిల్ లో ఈవెంట్ చేసాము, ఈవెంట్ చేసాం పెట్టాం కరెక్టే, వెండర్స్ కూడా వచ్చారు, 25 మెంబర్స్ వచ్చారు. లొకేషన్ ఒకటి చూసుకున్నాము, గవర్నమెంట్ లొకేషన్ బుక్ చేసుకున్నాం, అన్న అయిపోయింది. జస్ట్ $50 ఫీ తీసుకుని స్టార్ట్ చేసాం, మాకు కావాలి రెంట్ పెద్దగా మేము పాలించుకోవడానికి కాదు, నేను గ్రో అయి మీరేమైనా ఉంటే నాకు నేర్పియండి, నేనేమైనా ఉంటే మీకు నేర్పిస్తా, అది స్టార్ట్ చేసాము, వెళ్ళాము. బట్ ఎలా జనాలను ఎట్లా తీసుకురావాలి, నేను ప్రియాంక, నేను ఒక ఈవెంట్ చేస్తున్నా అంటే రారు. చిన్న ట్రిక్ ఏదో ప్లే చేస్తాం, ప్లే అని కాదు జస్ట్ స్ట్రాటజీ అంతే. కిడ్స్ పెయింటింగ్ ఈవెంట్ పెట్టాం మదర్స్ డే అని చెప్పి. స్పాన్స్ అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సేల్స్ అయ్యాయి. మంచి కిడ్స్ ఒక 30-40 కిడ్స్ వచ్చారు. కాంపిటీషన్ పెట్టాం, వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాము. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన వెండర్స్ ని నేను ఎట్లా గ్రీట్ చేయాలనుకున్నానో అట్లా స్టార్ట్ చేసాం. సమ్ చాక్లెట్స్ లేకపోతే వాటర్ బాటిల్ అదొక్కటే చాలు. జస్ట్ పలకరింపు కూడా చాలు. గట్టిగా చెప్పాలి అంటే నేను ఒకదాని నించున్నాయి వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకరు వచ్చి ఎలా ఉంది, ఎలా అవుతున్నాయి, ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు దట్ గివ్స్ మీ సో మచ్ కంఫర్ట్ అన్నమాట.
8: కంఫర్ట్ ఎనర్జీ కూడా. యా, సో ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ప్రియాంక గారు మీ ఆస్టిన్ ఇండియన్ విమెన్ ఇన్ బిజినెస్?
9: అది 2024 జూన్ కల్లా మేము 300 మెంబర్స్ రీచ్ అయిపోయామండి.
8: ఇప్పుడు
9: మేము ప్లస్ అయిపోయి ఉంటాము. అంటే టెక్సాస్ స్టేట్ లో ఉన్నారా, వాళ్ళకి ఎల్ఎల్సీ ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే వాళ్ళము, అది ఉంటేనే మేము ఈవెంట్ కి రానిచ్చడము, అండ్ లేకపోతే మేము హెల్ప్ ఎలా చేయగలం. సో అలా మాట్లాడుతున్న ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఫస్ట్ నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ప్రోడక్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయకుండా బిజినెస్ లో స్టార్ట్ చేస్తా. బట్ మీరు దాంట్లో దిగే కన్నా ముందే దేనికి ఎంత పెట్టాలి, ఎంత స్పెండ్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయన్న బేసిక్ నాలెడ్జ్ తో రావాలి. ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి నేను ఈవెంట్ కి వస్తున్నాను, నేను బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఫస్ట్ అడుగుతా ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు. కాల్ చేశాను క్లాతింగ్ బిజినెస్ అని చెప్పారు. సో క్లాతింగ్ అన్నారు, ఈ ఆస్టిన్ లో ఎన్ని క్లాతింగ్ లు ఉన్నాయి తెలుసా అని అడిగాను.
8: డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశం కాదు, వాళ్ళకి రియాలిటీ చెక్, ఒక రియాలిటీ చెక్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే అదే అంట కదా, మనది సుపీరియర్ ప్రోడక్ట్, ఒక పిచ్చి నమ్మకం, ఒక దాన్ని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్.
9: లేదు లేదు, అదే అంటున్నాను. అలా చెప్పకుండా ఐ టోల్డ్ హర్ ఐ గేవ్ అండ్ యువర్ పిక్చర్ చెప్పాను. ఆస్టిన్ లో 200 క్లాతింగ్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా ఉమెన్ ఉన్నారు దీంట్లో. బట్ వాట్ అబౌట్ నువ్వేం ప్రోడక్ట్ తీసుకొస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ తీసుకొస్తావు, అది ఉందా లేదా, వాళ్ళ ప్రైజింగ్ ఏంటి. ఈ ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా నేను అందరికి అదే చెప్తాను, ఈవెంట్ కి వస్తున్నారు కదా, జస్ట్ టాక్ టు అదర్ వెండర్స్, మంచిగా వెళ్ళి కొలాబరేట్ చేసుకోండి, మాట్లాడుకోండి, వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి, సో దట్ మీకు ప్రైస్ రేంజెస్ తెలుస్తాయి, వేరే వాళ్ళ స్ట్రాటజీస్ తెలుస్తాయి, వేరే వాళ్ళ కలెక్షన్ తెలుస్తుంది, అండ్ వేరే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు కస్టమర్స్ తో అన్నది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇలాంటి షాపింగ్ ఇది రెస్ట్రిక్టెడ్ కాదు కదా అని చెప్పేసి మేము 2024 లోనే 3 ఈవెంట్స్ చేస్తాం. 3 బిగ్ ఈవెంట్స్. మేమేం జస్ట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కి పే చేయలేదు, ఏం చేయలేదు, ఒకరిద్దరితో మాట్లాడిచ్చాము. 24 లో యాడ్స్ లేవు, ఏం లేవండి, ఓన్లీ ఒక 10 ఫ్లయర్లు కూడా రిలీజ్ చేయలేదు. బట్ వీ గాట్ బిగ్ సేల్స్ అండ్ దెన్ వీ రియలైజ్డ్ వీ నీడ్ సంథింగ్ మోర్. ఇంకా కొంచెం ఏదో చెయ్యాలి, ఓన్లీ షాపింగ్ ఈవెంట్ జరిస్తే సరిపోదు, బిజినెస్ ఎలా చేయాలన్నది కావాలి, వాళ్ళది ఎలా ఫినాన్షియల్స్ ఎలా హ్యాండిల్ చేయాలన్నది వాళ్ళకి తెలియాలి. ఒక ఎల్ఎల్సీ సేల్స్ ట్యాక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి.
8: సో మనకి మీరు మామిన్ స్టైల్ స్టోర్ స్టార్ట్ చేశారు అండ్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆస్టిన్ ఇన్ విమెన్ ఇన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. Clearly very successful and very meaningful also. And adedo cinema lo nani antaru kada next enti an
9: next ente ante 2025 koncham oka test kind of thing mem try chesam andi again nenu risk iskodanikane try chesi membership add chesam ante organization ki burden avadu vallu benefit avtaru but within just 1 month 60 members daaka membership iskuna
8: paid membership
9: $100 per year. సో వాళ్ళకి అందులో వచ్చేసి వాళ్ళ మీకు కావాలి అంటే షాప్ టాక్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాము. సో వెన్ ఐ స్టార్టెడ్ దిస్ సెగ్మెంట్స్ షాప్ టాక్ అంటే మేము వీడియో సిరీస్ చేస్తాం, వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కావాలి వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, మీ స్టోరీ ఏంటి అని చెప్పడానికి. సో సమ్హౌ స్కోర్ మీకు తెలిసే ఉంటది, యుఎస్ లో స్కోర్ నాన్ ప్రాఫిట్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళతో మాట్లాడి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం సిచ్యువేషన్ ని, మాకు కొన్ని థింగ్స్ కావాలి, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ అండ్ బిజినెస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, మాకు కొన్ని వర్క్ షాప్స్ కావాలి అన్నప్పుడు మాకు 3-4 వర్క్ షాప్స్ కి కూడా వాళ్ళు అలౌ చేయండి. వాళ్ళు అంటే మన స్పీకర్స్ ని కూడా పంపించారు. ఏంటంటే వాళ్ళ స్టోరీస్, వాళ్ళ స్ట్రాటజీస్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో అది వాళ్ళు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు మెంబర్షిప్.
8: వెరీ నైస్ ప్రియాంక గారు. మనకి I want to keep talking to you about this non-stop. It's your story is so inspiring, but we have a very limited time. All the very, very best.
9: Thank you so much.
8: I want to, I will be rooting for you. And of course, my radio service channel kuda. How can our audience reach out to you, Priyanka?
9: We have a website and we have an Instagram account. So, Austin Indian Woman in Business Instagram page.
1: Radio Surabhi time check. Studio time 10 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3. అమెరికాలో తెలుగు నేస్తాం విత్ సౌండ్ లైక్ ఎ హోమ్. రేడియో సురభి డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్. ఈనాటి సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అయ్యే ఈ సిగ్నేచర్ కార్యక్రమం ఎన్నో పాటలు, మాటలు, ఆటలు, వినోద విజ్ఞాన విశేషాల సమాహారం ఈ రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ఏం ఉండబోతోంది, ఏం జరగబోతోంది అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండొచ్చు. డెఫినెట్ గా ఈ వారం, ఈరోజు ఈ షోలో మంచి మంచి పాటలు, ప్రత్యేకమైన ఒక సెగ్మెంట్ కాసేపు మొదటి గంట గంటన్నర వన్ నడుపుకుని తర్వాత 11:30కి ప్రాజెక్ట్ డబ్ల్యూ మొదలవుతుంది. ఎస్, ఐ నో ప్రాజెక్ట్ డబ్ల్యూ ఇది మీరు ఏంటర్ ఇది ఎప్పుడు వినలేదు అనుకుంటూ ఉంటారు. యా, డెఫినెట్లీ దిస్ ఈజ్ అ సీక్రెట్ మిషన్ టిల్ 11:30 అని మీకు తెలుసు ఆల్రెడీ, కానీ తెలియదు, అదే సీక్రెట్. సో 11:30కి మొత్తం అంతా ఆ సీక్రెట్ ని మనం మట్టుబయలు చేస్తాం. సో అంతవరకు ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ డబ్ల్యూ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇట్స్ అ ప్రాజెక్ట్ డబ్ల్యూ, పేరులోనే ఉంది. సో 11:30కి దట్ విల్ బి రివీల్డ్ అండ్ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు షోలోకి చూనిన వాళ్ళందరికీ కూడా క్లూస్ అందేసి ఉంటాయి ఇప్పటికి, లేదంటే నేను కాసేపట్లో మళ్ళీ రివీల్ చేస్తాను. సో అది 11:30కి ఉండిపోతుంది. ఆ తర్వాత అదొక అరగంట సేపు సెగ్మెంట్ ఉండబోతుంది మనకి ఈరోజు. తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు నచ్చిన పాటలు, మాటలతోటి ద ఫ్లో విల్ కంటిన్యూ ఆఫ్టర్ దాట్. సో అందరూ ఎలా ఉన్నారు? సరికొత్త వీకెండ్, శనివారం సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి చక్కటి పాటతో మొదలెట్టుకున్నాం. సో ఇలా మొదలెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటనేది మీరు కొంచెం ఆలోచిస్తే మీకు తట్టేస్తుంది. తట్టలేదు అంటే తర్వాత ఈ పాట వింటూ ఆలోచించండి ఆ క్లూ ఏంటన్నది.

ఆల్ రైట్, అంగరక్షకుడు చిత్రం నుంచి ఇప్పుడు విన్న పాట. ఎస్, మీరు ఊహిస్తున్నది కరెక్టే. మనం కీరవాణి గారి చిత్రాల నుంచి, ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల నుంచి ఆయన పాటల్ని ఈరోజు మనం మొదటి గంట గంటన్నర వినబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఎంఎం కీరవాణి గారి షో డాలస్ లో కొమరికా సెంటర్లో సాయంత్రం 6 గంటల నుంచి, అంటే ఈరోజు శనివారం 25వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి డాలస్ లో కొమరికా సెంటర్లో ఎంఎం కీరవాణి గారి షో స్టార్ట్ అవబోతుంది. సో డెఫినెట్లీగా టికెట్లు కొనేవాళ్లు, కొనుక్కోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక త్వరపడండి, బికాస్ ద సేల్స్ ఆర్ గోయింగ్ ఫాస్ట్ అండ్ ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఖచ్చితంగా దే విల్ మూవ్ సో ఫాస్ట్. సో బెటర్ బుక్ యువర్ టికెట్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ సో యూఆర్ నాట్ డిసప్పాయింటెడ్. కీరవాణి గారి పాటల గురించి మనం మాట్లాడుకుంటే కనుక సాహిత్యం గురించి కూడా మనం కొంచెం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే కీరవాణి గారి పాటల్లో సాహిత్యానికి సంగీతానికి ఎంత పెద్ద అగ్రతాంబూలం ఉంటుందో సాహిత్యానికి కూడా సమపాళల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన సంగీతాభిమాని మాత్రమే కాదు సాహిత్యాభిమాని కూడా. సాహిత్యంలో విలువలు ఎక్కడా కోల్పోకుండా ఆయన పాటల్లో చాలా చూసుకుంటారు. విలువలంటే కేవలం మంచి మంచి పదాలు పడడమే కాదు, సందర్భానుసారంగా ఆ సంగతులన్నింటినీ, ఆ వెనకాతలు ఉన్న సన్నివేశాన్ని అంతటినీ గోచరించే విధంగా సాహిత్యాన్ని రంగరించడంలో కీరవాణి గారిది అందివేశం చేయి. అంటే ఆయన రచయితలతో కూర్చుని కావాల్సిన విధంగా ఆయన సృజనాత్మకంగా సృజించే సాహిత్యమే ఆయన పాటల్లో వినబడే మాటలు, పదాలు మనకి. సో దీనికోసం ఎంతో మంది సాహిత్యవేత్తలతోటి ఆయన చేసిన కృషి నిజంగా హర్షణీయం. ఆయన పాటలు వింటుంటే మనకి ఆ శ్రావ్యత పాటల్లో ఉన్న, అంటే సాహిత్యంలో ఉన్న ఆ శ్రావ్యత గాని లేకపోతే పాటలో ఉన్న మాధుర్యం గాని రెండు కలిపిగట్టుగా మనకి అద్భుతమైన ఒక పాటగా మనకి ఎప్పుడు మనని అలరుస్తూనే ఉంటాయి. సో అటువంటి సాహిత్యానికి సంబంధించి, అంటే ఇది సాహిత్యాన్ని నేను చెప్పను కానీ ఇది ఆల్రెడీ శంకరాచార్యుల వారు శివమానస స్తోత్రంలో రాసిన పాటనే ఈయన ట్యూన్ కట్టారు ఈ సినిమాలో. ఇప్పుడు నేను ఈ స్తోత్రాన్ని, అంటే ఈ గీతాన్ని నేను వినిపిస్తాను మీకు. ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 9726361966. ఇది చిన్నదే, ఒక నిమిషంన్నర ఉంటుంది, కానీ నాకు చాలా చాలా ఇష్టం. కీరవాణి గారు స్వరపరిచిన పాటల్లో ఇది చాలా చాలా ఇష్టం నాకు. ఎంత అద్భుతమైన ట్యూన్, అండ్ బాలు గారు మహాద్భుతం అంటే మహాద్భుతం, అంత అద్భుతంగా ఆలపించిన గేయం ఇది. వినండి ఒకసారి.

ఆల్ రైట్. ఎంత అద్భుతమైన కంపోజిషన్ కదా ఇది. శంకరాచార్యులు వారు శివమానస స్తోత్రంలో 4వ శ్లోకంలో రాసిన మాటలు ఇవి శివుడి గురించి. అంటే తనని తనే అర్పించుకుంటూ శివుడికి ఆత్మత్వం, అంటే నా ఆత్మని, నా ఆత్మ నీవు ఓ శివ, నా ఆత్మ నీవు అని చెప్తూ గిరిజామతి అంటే నా బుద్ధి ఏదైతే ఉందో అది నీ అర్ధాంగి అయిన పార్వతి, అంటే తన తనలో శంకరాచార్యుల్లో ఉన్న మొత్తం ఆ శరీరానికి సంబంధించిన, మనసుకి సంబంధించిన అన్ని కూడా శివుడు పార్వతి అన్నట్టుగానే ఈ పాటని, ఈ శ్లోకాన్ని రాశారు. ప్రాణ శరీరం గృహం అంటే నా శరీరమే నీ ఇల్లు ఓ శివ, పూజతే విషయో భోగరచన అంటే నా జీవిత విషయాలు అనుభవాలన్నీ కూడా అవన్నీ నీ పూజ, నీ పూజకే అని. సంచార పదయో ప్రదక్షిణ విధి, నే అంటే నేను ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నా కూడా నా అది నీకు ప్రదక్షిణ చేస్తున్నట్టే. అంటే ఆయన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పని కూడా అంత అంత దైవారాధనే అని చెప్పే విధంగా ఈ శ్లోకం ఉంటుంది. పాటలో అంత, అంటే ఈ శ్లోకంలో అంత గొప్ప మీనింగ్ ఉంది. దాన్ని చక్కగా, చాలా చక్కగా సీతారామరాజు చిత్రంలో స్వరపరిచారు కీరవాణి గారు. అయితే కీరవాణి గారి పాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనక, బోల్డన్ మంచి మంచి పాటలున్నాయి, చాలా లవ్లీ మెలోడీస్ ఉన్నాయి, అలాగే మంచి బీట్ ఓరియంటెడ్ ఉన్నాయి. సో అండ్ సాహిత్యంలో కూడా చూసుకుంటే ఎక్కడ పెద్దగా అశ్లీలత అనేది లేకుండా చాలా వరకు సందర్భాన్ని, సన్నివేశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఒక లోతుగా భావగర్భితంగా ఒక పాటలు రాయడంలో ఎంతో మంది రచయితలతో కలిసి పనిచేశారు, ముఖ్యంగా అందులో వేటూరి గారు. సో సరే కీరవాణి గారు అండ్ వేటూరి గారు కాంబినేషన్ లో కూడా అద్భుతమైన పాటలు కూడా వచ్చాయి. సో అన్ని కూడా మనం విందాం సరదాగా. అండ్ మీకేమైనా కీరవాణి గారి పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాని.

రాజశ్రీ కళ్యాణం చిత్రం నుంచి ఫ్యాంటాస్టిక్ కంపోజిషన్ బై ఎంఎం కీరవాణి. అండ్ ఈరోజు సాయంత్రం కొమెరికా సెంటర్ లో ఆయన షో ఉంది. సో డెఫినెట్లీ టికెట్లు కొనాలి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టికెట్ల కోసం చూస్తున్న వాళ్ళు డూ బై యువర్ టికెట్స్. సో యూఆర్ నాట్ డిసప్పాయింటెడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. ఓకే, సో ఈరోజు ఒక్కసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసి తర్వాత మన ఫ్లో లోకి వెళ్ళిపోదాం. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ బఫే ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఆల్సో ఇంతేకాదు మీ ఫంక్షన్స్ పార్టీస్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, దట్ ఈస్ మైత్రీస్ ఇండియన్ కుజీన్. సో ఇంకా ఆలోచించేదే ఉంది, విజిట్ మైత్రీస్ Indian cuisine, now serving in Irving, South Lake and Frisco. అండ్ మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? దెన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంటేషన్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి ఫర్ జస్ట్ ఫర్ అఫోర్డబుల్ ప్రైసెస్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దాంతో మీ స్మైల్ ని తిరిగి పొందండి అతి త్వరగా ఇన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ 3234 Forest Lane, Dallas. Also, for the first time in the U.S., high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. Learn more at tscb.cricket. Also, మనం కిందటి వారం అంటే కిందటి వారం అంటే ఐ మీన్ లైక్ 2 weeks బ్యాక్ మనం డబ్బు గురించి చాలా మాట్లాడుకున్నాం మన షోలో. డబ్బుని అంటే సంపాదించడం ఒక ఎత్తు.

అయితే సంపాదించిన దాన్ని ప్రభావితంగా దాన్ని వినియోగించడం, అంటే దాన్ని మరింత చేయడం లేదా చాలా జాగ్రత్తగా అదుపు చేయడం లేదా పొదుపు చేయడం అనేది చాలా చాలా చాలా అవసరం. డబ్బు చేతికి డబ్బు వస్తుంది, అది పెద్ద కష్టం కాదు, కానీ డబ్బుని చేతి నుంచి బయటకు పంపించేటప్పుడు చాలా జారిపోతూ ఉంటుంది. సో అటువంటి డబ్బుని దాన్ని రెట్టింపు చేయడం, మరింత చేయడం, దాన్ని ఎలాగా వెల్త్ ని ఎలా గ్రో చేయాలి అనే దాని మీద మనకి అనిల్ గాంధీ గారు వచ్చారు. సో ఈ రోజు నేను చెప్పిన ప్రాజెక్ట్ డబ్ల్యూ దాని గురించే 11:30 నుంచి మళ్ళీ మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరమైన విషయం ఇది, ఎందుకంటే మనకు పాటలు ఎంత ఇష్టమో పాటల్ని మనం ఎంత ఆనందిస్తామో, అలాగే డబ్బు విషయం దగ్గరకు వచ్చేసరికి కూడా కొన్ని కొన్ని విషయాల దగ్గర మనకు కొంచెం బోర్ కొట్టినా కూడా, కానీ ఆ విషయాలను కొంచెం జాగ్రత్తగా వినగలిగితే గనక, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా సంపాదిస్తున్నారు, కానీ సంపాదించిన దాన్ని ట్యాక్సుల రూపేణా ట్యాక్సుల రూపంలో బయటకు పంపించేస్తున్నాం, అలాగే కొన్ని దుబారా ఖర్చుల రూపంలో బయటకు పంపించేస్తున్నాం, లేదా కొన్ని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, సో ఆ రూపంలో కూడా మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఏ రకంగా చూసినా కూడా డబ్బు వచ్చింది, ఒక 10 రూపాయలు ఉన్నాయంటే దానిలో ఒక కొన్ని ఒక 2-3-4-5 రూపాయలు ఈవెన్ కొన్నిసార్లు మోర్ దాన్ 50% కూడా మనకి చేతి నుంచి అలా అలవకగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు చేతిలో ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా రూపాయి రూపాయి రూపాయిని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా ఆస్తుల్ని కూడబెట్టాలి, ఎలా వెల్త్ ని గ్రో చేయాలి, హౌ టు ఇంప్రూవ్ అవర్ కండిషన్స్, సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి అనిల్ గారు మనకి 11:30 వస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం అని నాకు తెలుసు. సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 11:30 అనిల్ గారు వస్తారు. దట్ ఈస్ ద ప్రాజెక్ట్ డబ్ల్యూ. సో అక్కడ మరిన్ని విషయాలు హీస్ గోయింగ్ టు రివీల్ అనిల్. సో అనిల్ గ్రంథి హీస్ గోయింగ్ టు బి ది మ్యాన్ ఆఫ్ దట్ 30-మినిట్ సెగ్మెంట్. సో ప్లీజ్ డూ ట్యూన్ ఇన్. బోల్డ్ అని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు. అలాగే శ్రోతలందరూ కూడా చాలా క్వశ్చన్స్ పంపించారు మాకు, మా రేడియో శ్రోభికి. సో అవన్నీ కూడా కొంచెం చదివి ఆయన ద్వారా మన సమాధానాలు రాబడదాం. ఓకే, సో కీర్వాణి ఇందాక సందీప్ గారు ఫోన్ చేశారు. సందీప్ గారు ఫోన్ చేసి సై సినిమాలో కీర్వాణి గారు కంపోజ్ చేసిన కొన్ని పాటలు అంటే ఇష్టం ఉన్నారు. ఒక పాట ఏమన్నారు, సందీప్ గారు మీరు కోరిన పాట ఇది అని నేను అనుకుంటున్నా. హోప్ ఐఎమ్ కరెక్ట్, బట్ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring workouts ki, workate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
6: Idi office party a leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: మా పార్టీ నాయకుణ్ణి గెలిపించండి, మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును.
12: జనశక్తి ప్లాట్లు సొంతం చేసుకోండి, విరిగిన ఎముకలకు కట్లు కట్టబడును.

0: All right, Sandeep Garu, hope you enjoyed listening to that one from the movie Sai. Sai lo kuda inkoka paatu baaguntundi entadi okkamagaadu aa paatu kuda manchi beat baaga popular ayina paata adi. I hope that's the one you wanted. All right, so MM Kirwani gari cinemal nunchi paatalu vinthu vastunnanu meeku evana vinalanukunte ganaka please do call the studio. ఆల్సో ఈరోజు కొన్ని సన్నివేశాలు కూడా వినిపిద్దాం అనుకుంటున్నా. సన్నివేశాన్ని ఒక సన్నివేశాన్ని వినిపిస్తా. ఈ సినిమాలో డైలాగులు వింటూ ఇది ఏ చిత్రం తెలిస్తే గనక డూ కాల్ ద స్టూడియో. హియర్ యు గో.
1: అంతేగా, దీనిగా అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య చెబుతాను. ఈలోగా మీరు ఈ పద్యాన్ని గురించి కొంచెం ఆలోచించండి.

0: మేక మేక తొక తోక మెక మేక తోక మేక మేక తొక తోక మెక మేక తోక మేక దీనికి చెప్పండి.
1: ఆల్రైట్, ఈ సినిమా ఏంటో మీరు అర్థం చెప్పమని నేను అడగట్లేదు కానీ ఈ డైలాగులు ఏ సినిమాలో అని అడుగుతున్నాను. అవి చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా పట్టేయచ్చు. ఈ డైలాగులు మీకు గుర్తుంటే కనుక ఆదిత్య 369 లో కూడా ఉంటాయి. ఆదిత్య 369 లో కూడా మీకు ఒక రాయల్ వారి కాలానికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్ట్ లో ఉండే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అద్భుతంగా బాలుగారు ఆలాపించడం, అలాగే ఇళరాజ స్వరపరచడం, ఇదే ఎగ్జాక్ట్ మాటల్ని. అండ్ ఇళరాజాకి ఘంటసాల అంటే చాలా చాలా ఇన్స్పిరేషన్. చాలా మంది వినండుకోవచ్చు, ఇళరాజాకి ఘంటసాల పెద్ద ఇన్స్పిరేషన్. రేడియో సర్వీ ఎవరండి మాట్లాడారు? ఆనేర్ ఉన్నారు. మీ పేరండి?
2: హలో,
1: యా చెప్పండి, మీ పేరు?
2: అరుంధతి అండి, నా పేరు ప్రణాళి రామ్గారు.
1: అరుంధతి, చెప్పండి అరుంధతి.
2: ప్రణాళి రామ్,
1: దాట్స్ ద రైట్ ఆన్సర్. తెనాలి రామకృష్ణ, ఎన్నిసార్లు చూసారు సినిమా? అంత బాగా
2: చాలా రోజుల తర్వాత.
1: దాట్స్ ద రైట్ ఆన్సర్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కీప్ లిస్నింగ్, స్టే ట్యూన్. అది తెనాలి రామకృష్ణ చిత్రం నుంచి. సో ఇళరాజా ఆయన ఏమంటారంటే, నాకు ఘంటసాల చాలా ఇన్స్పిరేషన్. కానీ చాలా మందికి తెలియదు ఘంటసాల ఈయనకి ఇన్స్పిరేషన్ ఏంటన్నది. ఎందుకంటే ఆయన అత్యద్భుతమైన కంపోజిషన్స్ ఆ రోజుల్లో చేశారు చాలా సినిమాలు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ లవకుసు కానీ ఇంకా చాలా చాలా సినిమాలు. సో అవన్నీ కూడా విని ఆయన కంపోజ్ చేసిన రాగాలు అవన్నీ కూడా ఇళరాజా అసలు ఏం రాగంలో చేశారు, ఎలా చేశారు, అవంతా కూడా మొత్తం కాచి వడపోసి ఆ అనుభవాన్ని అంతటిని కూడా ఎంతో తోటి ఎంతో స్ఫూర్తి పొంది ఆయన కంపోజిషన్స్ ని కూడా అలాగే చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన మూడు స్వరాలతోటి, ఇళరాజా మూడు స్వరాలతోటి ఒక పాటను కంపోజ్ చేయడం, ఆకాశం ఏనాటిదో, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన ప్రేరణ ఇదంతా కూడా. సో అది చిన్న స్టోరీ బిహైండ్ దట్. యా, దట్స్ రైట్ తెనాలి రామకృష్ణ. థ్యాంక్ యూ అరుంధతి గారు ఫర్ ది కాల్, అండ్ సందీప్ గారు ఆల్సో ఫర్ ది కాల్. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా పాటలు పరంపర ఒక కొనసాగుతున్న తరుణంలో మన తెలుగు చిత్రసీమలో పాటలు అన్నింటినీ రాసుకుంటూ వస్తున్నారు. కానీ వేటూరి వచ్చిన తర్వాత అంటే సందర్భ శుద్ధి లేని అసంగత సన్నివేశాలు ఏవైనా ఉంటే కూడా వాటిని ఒక చక్కగా ఒక చమత్కారమైన కవితాంశ మెరుపులతోటి ప్రయోగిస్తూ అలవోకగా పాటను కట్టేసి రాయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నది వేటూరి. అంటే ఆయన రాకతోటి తెలుగు ఒక తెలుగు పాట అనేది అటు విద్వత్తు పరంగాను ఇటు వాణిజ్య పరంగా ఒక విలక్షణమైన ఒక ఆకర్షణకి లోనైందని చెప్పొచ్చు వేటూరు వచ్చిన తర్వాత. సో వీరి కాంబినేషన్, కిర్వాణి గారి అండ్ వేటూరు గారి కాంబినేషన్ లో బోల్డ్ అని బ్రహ్మాండమైన పాటలు వచ్చాయి. అందులో ఒక పాట ఇది వినండి, వింటూ ఇది ఏ సినిమాలో తెలిసిన ఆర్ సరదాగా మనం ఈరోజు ఏం చేద్దామంటే ఒక ఆట ఆడదాం. కొన్ని పేర్లుంటాయి, కొంతమంది పేర్లు, వాటి కింద అదే అక్షరం వస్తుంది. సో ఇది తెలుగు ఆట, ఎందుకంటే మనం తెలుగు కిరవాణి ఆయా పాటలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్యూర్ తెలుగు గురించి మనం మాట్లాడతాం కాబట్టి సరదాగా ఈ ఆట కూడా మన తెలుగు పదాలకు సంబంధించిందే పెట్టుకుందాం. కొన్ని కొన్ని మనుషుల పేర్లుంటాయి, ఊళ్ళ పేర్లుంటాయి. సో ప్రస్తుతానికి మనుషుల పేరు వరకే ఆలోచిద్దాం. ఆ మనుషుల పేర్లు, వాటిలో ఒక అక్షరం ఉంటే ఆ అక్షరం కిందే అదే అక్షరం ఒత్తుగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జగ్గయ్య అనే పేరుంది. ఓకే, జగ్గయ్యలో గా కింద గా వస్తుంది. సో ద్విత్వాక్షరాలు. ఓకే, సో గా కింద గా వస్తుంది. సో ఇలాంటివి ఎన్ని పేర్లు వస్తాయి మీకు గుర్తొస్తాయి చెప్పండి. ఓకే, లెట్స్ సీ. సో అది మీరు చెప్పాల్సిందల్లా. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను, జగ్గయ్య. సో గా కింద గా. సో ఇలాంటి పేర్లు మీరు ఎన్నో ఆలోచించగలరు. లెట్స్ సీ.

0: రైట్ అల్లరిపేడి చిత్రం నుంచి విన్నాను పాట. బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది. ఈ పాట ఈ అల్లరిపేడి చిత్రంలో పాటలు ఎప్పుడైనా విన్నప్పుడల్లా నాకు నా టేప్ రికార్డర్ రోజులు గుర్తొస్తాయి. ఆ రోజుల్లో కొత్తగా టేప్ రికార్డర్ స్టీరియో టేప్ రికార్డర్లు అన్ని రావడం, అప్పట్లో రాజ్ కోటి అండ్ కీరవాణి పాటలన్నీ కూడా టేప్ రికార్డర్లో వింటుండడం మేబీ అంటే వచ్చి చాలా కాలం అవుతుంది. బట్ ఈ పాటలన్నీ కూడా సరికొత్త ఒక సాంకేతికతని తో బయటకు వస్తున్న పాటలు ఆ రోజుల్లో. అండ్ టేబ్ రికార్డర్లు వింటున్నప్పుడల్లా ఒక కొత్తగా వినబడేవి అసలు. మా బ్యూటిఫుల్ సౌండ్, ఈవెన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా కూడా ఆ రోజు ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా బాగా యూజ్ చేశారేమో. అసలు రాజకోటి పాటలు, కీరవాణి పాటలు అన్ని కూడా టేబ్ రికార్డర్లు బ్రహ్మాండంగా వినబడేవి. ఆల్మోస్ట్ సౌండ్ ఇల్లు దద్దరిల్లో పెట్టేవాళ్ళం. ఆఫ్కోర్స్ ఆ రోజుల్లో అప్పుడున్న అంబియన్స్ కి ఆ టేబుల్ రికార్డ్ నుంచి వచ్చే సౌండ్ చాలా ఎక్కువ అనుకోండి. అప్రాబాబు ఏంటి గోల్ అని చెప్పేది జనాలు చుట్టూతో. కానీ అలాంటి ఆ పాటలు అలా విండం అంటే ఆఫ్కోర్స్ పాత ఈ ఘంటసాల పాటలు, బ్లాక్ అండ్ వైట్ ఇరా నుంచి వచ్చే పాటలన్నీ కూడా మన టేబుల్ రికార్డ్ రీల్స్ అయిపోయేలాగా తిప్పామనుకోండి టేబుల్ రికార్డర్లో. సో వాటితో పాటు ఇవి కూడా అనమాట. సో దాంతో ఏ సైడ్ ఒకటి రాజకోటి, కొన్ని చిరంజీవి అయితే ఇటువైపు కొన్ని కీరవాణి పాటలు, అలా ఆ రకంగా మొత్తం మిక్స్. స్టార్టింగ్ లో మీకు గుర్తుంటే మనకి స్టాండర్డ్ క్యాసెట్స్ అంటే ఒక ఏ సైడ్ ఒక సినిమాకు సంబంధించి, బి సైడ్ ఒక సినిమా సంబంధించి ఉండేవి. ఆ తర్వాత రాను నెమ్మదిగా క్యాసెట్లు చేపించుకోవడం. సో మనకు కావాల్సిన పాటలు ఏముంటాయి, సో దాంట్లో అమ్మాయి బాగుందిరా ఇదేదో అస్తమని ఒకటే రకం వినకుండా టేప్ అరిగిపోయేలాగా కాస్త మనం కూడా కావాల్సిన పాటలు ఏదో చేయించుకునే అవకాశం, ఒకటి ఫ్లెక్సిబిలిటీ ఉంది అని అనిపించింది. చక్కగా వెళ్ళడం బయటికి కావాల్సిన పాటలన్నీ చేయించుకుని రావడం, అది అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఆఫ్కోర్స్ మెనీ ఆఫ్ యూ మస్ట్ బి హ్యావింగ్ ద సేమ్. ఆల్ రైట్, ఇందాక అడిగిన ప్రశ్నకి బ్రహ్మాండమైన సమాధానాలు వచ్చాయి. రవి గారు, న్యూజెర్సీ రవి గారు ఫోన్ చేశారు. అలాగే ఇంకా సాహితీ గారు ఫోన్ చేశారు, చైతన్య గారు ఫోన్ చేశారు. చైతన్య గారు ఫోన్ చేసి ఆయన చైతన్య అన్నారు. చైతన్యలో నా కింద యా అవుతుంది, కానీ అదే అన్న మీరు కొంచెం పేరు మార్చుకోవాలేమో, చైతన్య అని పెట్టుకోవాలేమో, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. సో సాహితీ గారు ఇచ్చింది ఏంటంటే సుబ్బమ్మ. సుబ్బమ్మలో రెండు వస్తాయి మళ్ళీ, బా కింద బా, మా కింద మా సుబ్బమ్మ. అలాగే న్యూజెర్సీ రావు గారు నన్నయ్య, అప్పయ్య, సీతయ్య, సీనయ్య, త్యాగయ్య, తిక్కన, ఇలా బోర్డు వస్తాయి. యా అంటా నేను, అంటే యాకిది యా. ఆల్ రైట్, సో దట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ కాల్స్. అండ్ తర్వాత ఇప్పుడు ఇంకొక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. బై ద వే, ఇందాక నేను చెప్పినట్టుగా 11:30 Anil Gandhi is going to come on air and he's going to share lots and lots of healthy and wealthy information. డబ్బు సంబంధించి, డబ్బుని ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏంటి, ఈ ట్యాక్స్ సంబంధించింది, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ సంబంధించింది, అలా మార్కెట్స్ కి, స్టాక్ మార్కెట్స్ కి, ఇవన్నీ కూడా బోల్డన్ విషయాలు చెప్పబోతున్నారు. అండ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం. వాళ్ళకి పాటలు ఎంత అవసరమో, సంగీతం ఎంత అవసరమో, మన నాడీ వ్యవస్థకి, బుర్ర పనిచేయడానికి, గుండె సరిగ్గా పనిచేయడానికి పాటలు ఎంత అవసరం, డబ్బు కూడా ఎంత అవసరం. ఎందుకంటే డబ్బు లోపల నుండి మన గుండెని డబ్బు డబ్బు డబ్బు డబ్బును కొడుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన హెల్దీ ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆ గుండెకి. సో అదంతా కూడా ఇంకొక అరగంట, ఇంకొక 40 minutes అయితే మనకి అనిల్ గారు వస్తారు. సో స్టే ట్యూన్డ్. ఆల్ రైట్, ఇప్పుడు ఈ సన్నివేశం వినిపిస్తాను. ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ది స్టూడియో 972-636-1966.
1: నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాడిని, కానీ చట్ట విరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోటు కప్పుకుని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్ జరిగింది ఒక్కసారి ఆలోచించండి, ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది.
2: మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం.
1: దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం, అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం.
3: ఏంటండి నిజం, అర్థమైన ఏదంటే అది నిజమైపోతా. నేను 10 మందికి కావలసిన పలుకుబడి ఉన్నోడిని, ఆ దుర్గాప్రసాద్ నేను పర్సనల్ లాయర్ గా ఎత్తుకోలేదని ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎత్తాడు, భారంతో ఎవడి మీద ఎత్తాడు. ఆ జ అజాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడేంటండి బాబు?
1: జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం, వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది.
3: ఆహా, ఒక్కని ఊ అనిపించు, ఊరేమని చెప్పనయ్యా, చెప్పనే.
1: నోరు ముసుక్కుతుంటారే, చెప్పండి. కమాన్
2: విశ్వరాశం,
0: కమాన్ చెప్పండి. ఈ సన్నివేశం ఏ చిత్రంలో? మీకు కోటగా డైలాగులు బట్టి అర్థమైపోయి ఉంటుంది. కోటకి ఒక సెపరేట్, ఒక ఎక్స్క్లూజివ్ మ్యాండరిజం ఉంటుంది ఈ చిత్రంలో. సో ఈ సినిమా పేరు కూడా ఈజీగా గుర్తుండే ఉండాలి చాలా మందికి తెలిస్తే. డూ టెల్ మీ, కాల్ మీ. అలాగే ఇందాక నుంచి మనం నడుస్తున్న ప్రశ్న ఏంటంటే, ద్విత్వాక్షరాలతోటి అంటే ఒకే అక్షరం కింద అదే అక్షరం ఒత్తుగా రావడం, అంటే జగ్గయ్య, ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా నన్నయ్య, సుబ్బమ్మ, ఇవి ఇంకా బోల్డ్ ఉన్నాయి పేర్లు. ట్రైట్, యూ విల్ గెట్ ఇట్. ఇంకొక సరదాగా చెప్తా, మీ వచ్చి ఇంకో చిన్న ఒక క్లూ ఇస్తే మళ్ళీ మీకు కాస్త ఇంకా ఆలోచించడానికి మీకు ఒక ప్రేరణ దొరుకుతుంది కాబట్టి లెట్స్ సీ. సమన్ ఎవరు చెప్పడానికి వస్తున్నట్టున్నారు. నమస్కారం అండి, మీరు ఆన్ ఉన్నారు, ఎవరు మాట్లాడారు?
4: సతీష్ అండి.
0: సతీష్ చెప్పండి.
4: శత్రువన్.
0: ఇది శత్రువు. ఓకే ఓకే, మీరు ఇందాక నేను అడిగిన దానికి చెప్తారేమో అనుకున్నాను. ఓకే శత్రువు, దట్స్ ఓకే ఓకే, నో ప్రాబ్లం, బట్ దట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అది శత్రు. సినిమా కూడా చాలా బాగుంటుంది, పాటలు అయితే మహాద్భుతంగా ఉంటాయి, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా సినిమాలు చూసేటప్పుడు కేవలం పాటలు లేకపోతే సన్నివేశాలు అలాగా వెళ్ళిపోవడం కాదు, సినిమాని నేనైతే ఒక చాలా డీప్ ఇన్వాల్వ్ అవుతా. నేను కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందంటే నేను సినిమా ఇంట్లో చూస్తుంటే కనుక ఇంట్లో పాజ్ పెడేస్తాను నేను. మళ్ళీ అంటే కొన్ని కొన్ని సినిమాలు ఆ ఆట అన్ని సినిమాలు కాదు, కొంచెం ఒక రసవత్తరమైన సన్నివేశాలు నడుస్తున్నప్పుడు కనుక అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అత్యద్భుతంగా ఇచ్చింటారు. ఆ రకంగా మాట్లాడుకుంటే ఇళయరాజా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాల్లో చాలా వరకు సినిమాల్లో ఆయన చాలా వరకు సైలెన్స్ ఉంటుంది. ఒక సన్నివేశం ఒక తీవ్ర స్థాయిలో నడుస్తున్నప్పుడు ఒక ఒక ఫైట్ సీక్వెన్స్ లేకపోతే ఒక ఒక స్ట్రాటజీని ఒక వ్యూహాన్ని పన్నుతున్న ఒక సన్నివేశాలు ఏవో ఉంటాయి సినిమాలో. సో అవన్నీ నడుస్తున్నప్పుడు చాలా వరకు సైలెన్స్ ఉంటుంది. ఒక కీ డైలాగ్ ఏదో వస్తుంది, వాడిని ఇలా కాదురా అలా చంపాలి అన్నప్పుడు ఒక వెనకాల నుంచి ఒక్కసారిగా ఏంటిది ఆ స్ట్రింగ్ సెక్షన్ మొత్తం వైలెన్స్ అన్ని కూడా అలా మోగుతుంటాయి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే తెర మీద ప్రేక్షకుడు. నమస్కారం అండి, మీరు ఆన్ ఉన్నారు, ఎవరు మాట్లాడారు?
5: హలో
0: చెప్పండి, మీ పేరు?
5: నా పేరు శిరీష అండి.
0: శిరీష చెప్పండి.
5: నేను నేమ్స్ గురించి కాల్ చేశాను, మీరు అడిగింది లైక్ పల్లవి అలాంటివి వర్కౌట్.
0: వండర్ఫుల్, పల్లవి బ్రహ్మాండంగా ఎందుకు అవ్వదు. ఓకే, అంతేనా? సో ఆయన చెప్పేది ఏంటంటే ప్రేక్షకుడు తెర మీద ఒక సన్నివేశం చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు డీప్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు సైలెన్స్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగే వర్క్ అవుతుంది అంటారు ఆయన. ఎందుకంటే కొన్ని కొన్ని సన్నివేశాల దగ్గర ఎక్కడ ఆపాలి ఎక్కడ మళ్ళీ మొదలెట్టాలి అనేది తెలియడం అనేది అదొక ఆర్ట్. అది అందుకే నా సినిమాల్లో కొన్ని కొన్ని డైలాగుల దగ్గర అసలు మీకు మ్యూజికే ఉండదు. అసలు ఆ మ్యూజిక్ లేనప్పుడు ఏంటంటే ఇంకా అది లోపలికి తీసుకెళ్లిపోతుంది మనసుని, ఆ ప్రేక్షకుడి తాలూకు దృష్టిని మనసుని అంతటినీ కూడా ఇంకా ఇంకా లోతుగా తీసుకెళ్ళడానికే సహకరిస్తుంది ఆ సైలెన్స్ అనేది. సో ఎక్కడెక్కడ పాజులు పెట్టాలనేది ఆయనకి తెలుసు, ఆయన సినిమాలు చూడండి. అందుకే చెప్తున్నా ఇప్పుడు ఈ శత్రువు మనం ఎక్కడి నుంచి కదా మొదలెట్టాయి ఈ కాన్వర్సేషన్. శత్రు సినిమా చూసేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా అప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా ఒకసారి చూడండి, మీకు యుల్ గెట్ మోర్ ఇన్వాల్వ్మెంట్. అండ్ ఒకసారి అలా ఇన్వాల్వ్ అవ్వగలిగితే కనుక అటు దర్శకులు కానీ అటు మీ సంగీత దర్శకులు కానీ అందరి కృషి ఫలించినట్టే. అలా తర్వాత పాట గురించి వినిపించే ముందు అన్న చిత్రం నుంచి ఇప్పుడు వినిపించబోయే పాట అన్న అంటే బాగా బ్యూటిఫుల్. మనం ఇందాక నేను అడిగిన క్రమంలోకే ఆ ప్రశ్నలోకే వస్తుంది ఈ సినిమా కూడా, నా కింద నా అన్న. ఓకే, సో ఈ ఇప్పుడు వినిపించబోయే పాట చరణం వినండి. చరణం ఈజ్ ఎక్స్ట్రాడినరీ కంపోజ్డ్. ఇప్పుడు నేను వినిపించిన పాటల్లో ఈ రోజు కీరవాణి గారి పాటల్లో కొన్ని కొన్ని చాలా వరకు రే అనుకుంటే ఎక్కువగా వినని పాటలు అలాంటివి వినిపించా. ఇప్పుడు అలాంటిదే ఈ పాట కూడా, చరణం వినండి ఎస్పెషల్లీ. బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ అండ్ చిత్ర అండ్ బాలు దే హావ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. లిసన్.

0: అందులోనే హంస పాదమ చందమామ అంతలోనే జారిపోకుమ అందుబాటులోన్నది రామ
1: అయ్యో రామ హద్దు మీరి హత్తుకోకుమ గొల్లభామ కళ్ళబుల్లి కాళ్ళబేరమ

0: ఆదిలోనే హంసపాదమ చందమామ అంతలోనే జారిపోకుమ అందుబాటులోని
1: అయ్యో రామ అద్దు మీరి హత్తుకోకుమ గొల్లభామ కళ్ళబొల్లి కాళ్ళబేరమ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలియనిస్తాం, విచ్ సౌండ్స్ లైక్ హోమ్. ఆల్సో డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి. రేడియో సురభి 107.9 FM HD3 ని మీ కార్స్ లో ట్యూన్ చేసి పెట్టుకోండి. ఇట్ ఈస్ 107.9 FM HD3. సో దీనికి ట్యూన్ చేసి పెట్టుకోండి, అలాగే మా యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, సో దట్ యూ కెన్ కంటిన్యూ టు లిసన్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ ఆఫ్ యువర్ కార్. ఓకే ఓకే, సో ఇందాక నుంచి నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాలు వస్తూనే ఉన్నాయి. ద్విత్వాక్షరాలతోటి కూడిన పేర్లు అని అడిగాను ఇందాక. చాలా సీరియస్ గా జేజేపీ గారి తోడ సోఫాని అండి, ఆయన కాల్ చేసి నక్కలు, కుక్కలు, చెక్కలు అన్నారు. మరి అదే అడిగా, ఇవన్నీ ఏ ఊళ్ళో మనుషుల పేర్లు అండి అడిగాను. అంటే ఆయన పాపం చెప్పుకుని వెళ్ళిపోయారు, కరెక్ట్, అవి కూడా ద్విత్వాక్షరాలే, కాకపోతే నేను అడిగింది మనుషుల పేర్లు మాత్రమే. సో దట్ వాస్ సో ఫనీ కాన్వర్సేషన్ విత్ జేపీ గారు. యా, మనుషుల పేర్లలో ద్విత్వాక్షరాలు అండి. జగ్గయ్య చాలా మంచి చాలా చెప్పారు. మంగమ్మ, హేమంత్ గారు ఫోన్ చేసి మంగమ్మ, పుల్లయ్య, ఎర్రమ్మ, సీతమ్మ, సత్తమ్మ, సీనయ్య, కానీ ఇవన్నీ చాలా ఇప్పుడు అయ్యాయాలు, మామాలు, ఇవన్నీ వెరీ కామన్. అవి చాలా చాలా చాలా చెప్పొచ్చు. అవి కాకుండా ఇంకేం చెప్పగలరు చూడండి వెరైటీగా. ఓకే, మల్లయ్య, ఎర్రమ్మ, సీతమ్మ, త్యాగయ్య, పుల్లయ్య అది చెప్పారు. యాకిందయ్య అనేది సర్వసహజం, దట్ ఈస్ ఫైన్. కానీ అది కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఏమైనా చెప్పగలరా, ట్రై చేయండి. ఉన్నాయి, కొన్ని ఉన్నాయి నాకు తెలిసినవి. చాలా తక్కువ, నాకు నాకు గుర్తున్న కూడా చాలా తక్కువ, బట్ ఐ విల్ ట్రై టు టెల్ యూ. అండ్ ఇందాక చైతన్య గారు కాల్ చేసి ఆయన అక్క చెల్లి అవి అన్నారు, కానీ అడిగేది సర్వనామాలు కాదు, నామవాచకాలు. నామవాచకం అంటే పేర్లు అనమాట, స్పెసిఫిక్ పేర్లు. సో ఆయన ఇంట్లోనే వాళ్ళ తండ్రి గారి పేరు, చైతన్య గారి తండ్రి పేరు మల్లయ్య. సో దాంతో ఆయన మార్కులు కొట్టేశారు మల్లయ్య. ఆల్ రైట్, ఇలాంటి పేర్లు రానివ్వండి రానివ్వండి. సో ఒక డిఫరెంట్ గా నేను ఒకటి చెప్తా, మల్లి. ఓకే, మళ్ళీ కాదు మల్లి, మల్లి అది మళ్ళీ చాలా మందికి పేరు ఉంటుంది కదా, మళ్ళీ మల్లికార్జున రావు అలా. సో ఇలాంటివి ఇంకేమైనా గుర్తొస్తే కాల్ ద స్టూడియో. అండ్ ఈ పాటని సాహితీ గారు, సాహితీ గారు కోరారు. సాహితీ గారు, ఇఫ్ యూఆర్ లిసనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ. ఈ పాట కూడా చాలా బాగుంటుంది, లవ్లీ కంపోజిషన్ బై కిర్వాణి. లిసన్ టు దిస్. అండ్ ఈ లోపు పేర్లు ఆలోచిస్తే కనుక కాల్ దామ్. అదిగో వస్తాయి.

0: ఆల్రైట్ శ్యామ్ గారు, ఐ హావ్ టు గో ఆన్ ఎయిర్, సో మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి. సుబ్రహ్మణ్యం అబ్బాబా బ్యూటిఫుల్ సుబ్రహ్మణ్యం రాదే సుబ్రహ్మణ్యం
1: బాకీ రావచ్చు
0: అంటే రెండు అన్లెస్ మనం సుబ్రహ్మణ్యం అని రాస్తే గాని శుభ్రంగా అలా రాస్తే గాని సుబ్రహ్మణ్యం ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ కి రాదు, అదర్వైజ్ సుబ్రహ్మణ్యం అయితే రాదు. రాదు.
1: మీరు రెండు ఉత్తరం అడిగారు కదా.
0: అవును, అంటే ఒక అదే అక్షరం కింద అదే అక్షరం రావాలి.
1: ఓ
0: థింక్ ఇట్ ఓకే, యూ విల్ గెట్ రైట్. అది అలా సుగత్ర గారు మీరు ఆన్ అయినారు, చెప్పండి.
2: అదే అండి, మీరు ఎంతో పేరు ఇంతకుముందు పేర్లు అందులో పోచయ్యా కాసయ్యా వచ్చిందా?
0: పోచయ్యా యాతోడి యా చాలా వచ్చేసే సీతయ్య మంగయ్య
2: కాసయ్యా
0: అవన్నీ వచ్చేసాయి. బోల్డ్ యా కింద యా చాలా వచ్చాయి.
2: ఇప్పుడు మళ్ళీ మీద పెట్టారా ఇప్పుడు? ఇప్పుడు ఏంటి మల్లికార్జున మల్లేశావా?
0: అలా డిఫరెంట్ ఇంకేమైనా చెప్పగలరా చూడండి. యా కింద యా వచ్చే చాలా వచ్చాయి, మా కింద మా వచ్చిన చాలా వచ్చాయి.
2: మల్లారెడ్డి మల్లికార్జున
0: మల్లారెడ్డి బాగుంది
2: అంతే తెలుసు.
0: సూపర్.
2: మల్లయ్య అవన్నీ వచ్చేసేవాళ్ళు.
0: మల్లారెడ్డి మీకు ఒకటి కాదు, అడిగిన దానికి రెండు ఇచ్చారు మీరు. మల్లారెడ్డి లా కింద లా డా కింద డా సూపర్. ఒక ఒక సమాధానంలో పది సమాధానాలు ఏమొచ్చాడు అంటే ఇదేనమ్మా సూపర్. మల్లేషు బాగుంది సూపర్.
2: థ్యాంక్ యూ.
0: బాయ్. ఆల్ రైట్, యా ఐ గాట్ కపుల్ ఆఫ్ కాల్స్, ఐ వాజ్ ఆన్ ద కాల్, ఐ మిస్డ్, ప్లీజ్ టు కాల్ బ్యాక్. చైతన్య గారు కాల్ చేసి ఈసారి దారిలో వచ్చారు ఆయన. చిన్ని ఇచ్చారు, చిన్ని జున్ను జున్ను మనం ముద్దుగా పిలుచుకుంటాం చాలా మందిని. బుజ్జి సూపర్ బాగున్నా. లడ్డు అరే లడ్డు ఇటు రారా అంట. సో ఆ రకంగా చూసుకుంటే ఇలాంటి కొన్ని పేర్లు బాగా వస్తాయి. సుజ్జి ఓకే, అది డిఫరెంట్ గా ఇచ్చాను నేను. ఇవ్వకూడదు ఎవరో చెప్తారేమో అనుకున్నా. సుజాత అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారేమో, లేకపోతే ఈ పేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారేమో సుజ్జి అని అనుకున్నాను, కానీ ఇది చెప్పలేకపోతే నేనే ఇచ్చేసాను. బట్ రవి గారు కాల్ చేస్తారు, లెట్ సే. రవి గారు మీరు ఆన్ అయిన ఉన్నారండి.
3: కొన్ని పేర్లు అండి మీరు గబ్బర్ సింగ్.
0: అది అసలు ఏదైనా
3: పడాలి కదా, గబ్బర్ పడాలి కదా. చన్నప్ప
0: గబ్బర్ సింగ్.
3: ఓకే, తర్వాత కిన్నెర అని పేరు. వెన్నెల కిన్నెర ఒకటి, వెన్నెల ఒకటి.
0: కిన్నెర వెన్నెల వెన్నెల సూపర్.
3: తర్వాత ఎర్రన్న. ఇప్పుడు మనం తిక్కన నన్నయ్య గురించి మాట్లాడుకున్నాం కానీ
0: ఎర్రన్న
3: పాప ఎర్రన్న గురించి మాట్లాడలేదు.
0: ఎర్రన్న ఎర్రన
3: ఎర్రప్రగడ
0: ఎర్రప్రగడ బాగా
3: ఎల్లమ్మ లాస్ట్
0: ఎల్లమ్మ సూపర్ బాగుంది బాగా. థ్యాంక్ యూ.
3: అను ఒకటి మీరు అడిగేది బబ్రు వాహన చెప్పొచ్చా?
0: బబ్రు వాహన దాంట్లో రాదు కదా మళ్ళీ.
3: రాదు రాదు, అందుకే యూనిక్ గా ఉండేదేమో అనుకున్నాను కానీ బట్ రాదు. అందులో
0: సుబ్రహ్మణ్యం లో మనం శుభ్రంగా రాస్తే బబ్బురు వాహన అంటే రాస్తే తప్ప అలాంటి రా.
3: థ్యాంక్
0: యూ థ్యాంక్ యూ రైట్. దాట్ వాస్ వండర్ఫుల్, మంచి మంచి పేర్లు వచ్చాయి. ఆల్సో ఇందాక అనురాధ్ గారు కాల్ చేశారు, ఆవిడ కాల్ చేసి కొన్ని చెప్పారు, అవి కుదరలేదు. నేను చెప్పిన సమాధానంలోకి రాలేదు, నేను అడిగిన సమాధానంలోకి రాకపోతే ఆవిడ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అమితాబ్ బచ్చన్ అని చెప్పారు, అంతే. ఇంక జాక్పాట్ కొట్టేశారు, అమితాబ్ బచ్చన్ అని చెప్పి దాంతో ఒక 100 సమాధానాలకి ధీటుగా ఒక్క పేరుతోటి ఆవిడ తేల్చిపడేశారు. అలాగే తిమ్మరసు, మహామంత్రి తిమ్మరసు, అది కూడా ఈ కోవలోకి వస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, దట్స్ గ్రేట్ థింకింగ్ గైస్. చూసారా ఇలా అంతమంది ఎంత ఎన్ని పేర్లు ఆలోచించగలుగుతున్నారు. ఇంకా ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. నాకు తెలిసి ఇంకొక పేరు ఉంది, అది ఎవరు చెప్పబోతే నేను చెప్తా. చాలా ఫేమస్ యాక్టర్ ఆయన, ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్, చాలా అంటే చాలా చాలా ఫేమస్. ఆయన పేరులోనే ఉంది, మీకు ఒక క్లూ ఇచ్చాను. సరే, ఈ క్లూని పట్టిన ఎవరు చెప్పగలరేమో చూద్దాం. ఓకే, చాలా చాలా చాలా ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి పేర్లు అక్షరం కింద అక్షరం వస్తుంది. ఫస్ట్ లో ఇచ్చా జగ్గయ్య ఇచ్చా. సో అదే ఆర్టిస్ట్ గా ఆలోచన, అంటే కోవలోకి ఆలోచించండి మీరు అది. ఓకే, యూ విల్ గెట్ ఇట్. లెట్స్ సీ, ఎవరు ట్రై చేయడం చేస్తున్నారు. రేడియో సర్వే, మీరు ఆన్ అయినారు, ఎవరు మాట్లాడేది?
1: శ్యామ్
0: గారు.
1: అమ్మ
0: అమ్మ రాదు, అమ్మ స్పెసిఫిక్ గా ఉండే పేరు
1: జానక అమ్మ.
0: అలా వచ్చారా? జానకమ్మ, చిత్రమ్మ, సుశీలమ్మ, ఇంకోటి ఏదో అన్నారు లాస్ట్ లో,
1: సుబ్బయ్య.
0: సుబ్బయ్య, ఓకే, సరే, టేకన్. థ్యాంక్ యూ. రేడియో సర్వే, మీరు ఆన్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? ఓకే, దట్ ఈస్ బ్యూటిఫుల్ ఆన్సర్. బట్ నేను అనుకున్నది ఇంకో, మీరు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ ని రేడియో ఉంటే కొంచెం వాల్యూమ్ తగ్గించండి. ఎవరు, జేపీ గారు
4: మాట్లాడేది?
0: అల్లురావలింగ, అసలు ఇందాక ఇచ్చిన సమాధానం చెల్లలేదని చెప్పి ఒక కసితోటి ఆవేశంతో ఇస్తున్న పేర్లు ఇవన్నీ కూడా బ్యూటిఫుల్.
4: అన్నపూర్ణ,
0: అన్నపూర్ణ బ్యూటిఫుల్.
4: సుబ్బయ్య,
0: సుబ్బయ్య వచ్చేసింది అది.
4: అవునా? ఓకే ఓకే,
0: అన్నపూర్ణ, అల్లురావలింగ, బ్యూటిఫుల్. అండ్ నేను చెప్పింది ఇంకొకటి, నేను అనుకున్నది ఇంకొకటి, వేరే ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు మీరు చెప్పినట్టుగానే, అంతే ఫేమస్. ఆలోచించండి, మీరు చాలా దగ్గరలో ఉన్నారు యాక్చువల్లీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్లీ లవ్లీ ఆన్సర్స్. ప్లీజ్ కీప్ దమ్ కమింగ్, దట్స్ వాట్ వీ వాంట్. లెట్ ది ఎనర్జీ కీప్ ఫ్లోయింగ్. అండ్ ఆల్సో ఇంకొక పావు గంటలో మనకి ప్రాజెక్ట్ డబ్ల్యూ మొదలవబోతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ సీక్రెట్ ప్రాజెక్ట్ అండ్ రేడియో సర్వీ మొట్టమొదటిసారిగా ఇలాంటి సీక్రెట్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. అండ్ 15 నిమిషాల్లో దానికి సంబంధించిన విశేషాలు విషయాలు అన్ని కూడా బట్టబాయిల్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ డబ్ల్యూ ఏంటన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకొక పావు గంట వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతవరకు మంచి మంచి రేడియో సర్వీ, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? చెప్పండి, మీ పేరండి? మీ వాయిస్ చాలా లో, కొంచెం క్లియర్ గా లేదు, కొంచెం దగ్గరగా ఏమైనా రాగలరు? ఆల్రైట్, ప్లీజ్ డు కాల్ బ్యాక్. తర్వాత ఈ పాట వినండి, ఈ పాట వింటూ ఈ పాటని యాక్చువల్గా ఎవరు కోరింది, హేమంత్ గారు కోరారు. హేమంత్ గారు, హోప్ యూఆర్ లిజనింగ్. మీరు సీతారాముల కళ్యాణం చిత్రం నుంచి ఏ పాట అయినా వేయమన్నారు కదా, సో ఈ పాట వేస్తున్నాను.

0: బై షార్ట్ టూ అండ్ హాఫ్ మినిట్స్ పాట అది. హేమంత్ గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ వన్. అండ్ ఆల్సో ఈ లోపు నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. బంగారరాజు, వీర్రాజు ఇంకో రెండు పేర్లు వచ్చాయి. అలాగే మా గిరి ఫోన్ చేసి జానమ్మ అని చెప్పాడు. సో యా, లెట్స్ టేక్ ఇట్. కొబ్బరిబొండం సినిమాలో జానమ్మ అన్నాడు. ఓకే, దట్స్ వండర్ఫుల్. ఆల్సో ఇందాక నేను ఒక చిన్న క్లూ ఇచ్చా, ఇంకా మనకి 10 నిమిషాలు టైం ఉంది ప్రాజెక్ట్ డబ్ల్యూకి. సో ఈలోపు మీరు ఆలోచించండి ఏంటంటే, ఇందాక నేను ఇచ్చిన ఒక క్లూ, ఒక ఫేమస్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు ఇందాక అల్లూరావు జేపీ గారు అనుకుంటా, అల్లూరావులింగి అన్నపూర్ణ అని చెప్పారు. సో అదే కోవలోకి అదే వరుసలోకి ఇంకొక పేరు వస్తుంది, జగ్గయ్య, అల్లూరావులింగయ్య, అన్నపూర్ణ. ఎవరైనా ట్రై చేయగలరు, ఆలోచించగలరమో చూడండి, వచ్చేస్తుంది మీకు ఆ పేరు. చాలా ఫేమస్ క్యారెక్టర్ అయితే, అత్యద్భుతమైన పాత్రలన్నీ వేసించే శభాష్, మొత్తం ప్రేక్షక లోకం నుంచి శభాష్ అనిపించిన మనిషి ఆయన. ఇంకా ఇంతకించి నేను హింట్లు ఇవ్వను, ఇంకా చెప్పకపోతే ఇంకొక క్లూ ఇస్తా, దారి చెప్పకపోతే ఆన్సర్ ఇస్తా. ఆల్రైట్, సరే ఇంకొక పాట ఉంది. ఈ పాట వింటూ ఇప్పుడు మనుషుల పేర్లు అయ్యాయి కదా, మనం ఇంకొక 10 నిమిషాల్లో ప్రాజెక్ట్ డబ్ల్యూ వెళ్తాం. 11:30 నుంచి 12 వరకు ప్రాజెక్ట్ డబ్ల్యూ అంటే ప్రాజెక్ట్ వెల్త్. సో బోల్డ్ అంతా హెల్దీ ఇన్ఫర్మేషన్ ఆన్ వెల్త్ రాబోతోంది. రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? ఓకే, పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పండి.
1: పద్మనాభం
0: రాధే. ఎక్కడ అక్షరం కింద అక్షరం రావట్లేదు కదా. ఆల్ రైట్, దాట్స్ డిస్కనెక్టెడ్, ప్లీజ్ టు కాల్ బ్యాక్. యా, ఈ పాట వినండి, లవ్లీ కంపోజిషన్. విల్ టాక్ ఆఫ్టర్ దిస్.

0: ఆల్ రైట్ రవి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: యాక్చువల్లీ నేను కాల్ చేసింది సాంగ్ రిక్వెస్ట్ కోసం. ఏంటంటే ఇది
0: చెప్పండి ఈ పాట ఏంటి,
1: మీరంతా తీరులో కాదు. సాంగ్ రిక్వెస్ట్ అంటే ఎఫ్ఐఆర్ అని ఒక మూవీ వచ్చింది విశాల్ విష్ణుది, దాంట్లో కనులలో అనే సాంగ్. మీకు వీలైనప్పుడు ప్లే చేయండి, లేకపోతే
0: మన థీమ్ అయిపోయిందండి, లేకపోతే మీరు ఖచ్చితంగా నా మీద ఎఫ్ఐఆర్
1: థీమ్ అయ్యాక
0: మీరు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడని విధంగా ఈ పాట నేను ప్లే చేస్తాను. ఎంజాయ్
1: చేయండి.
0: ఓకే, థ్యాంక్ యూ రవి గారు. Alright, so yeah, we are rolling into commercial break in 2 minutes, and 2 minutes tarvata 11:30 nunchi project w ante project wealth, so that is going to start with Mr. Anil Granthi. 30 minutes part complete financial related information untundi. Prati okariki dabbu avasaram, dabbu sampadinchadam enta avasaramo danni తగిన రీతిలో ఖర్చు పెట్టడం, దాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా అవసరం. సో ఈ విషయాలన్నీ కూడా మనకి దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ టాక్సెస్. అలాగే మా శ్రోతలు ఎన్నో ప్రశ్నలు పంపించారు ఈ వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్స్ కి. సో ఇవన్నీ కూడా నేను ప్రశ్నలు చదువుతూ ఉంటాను, కొన్ని ఆయన ఆన్సర్ చేస్తుంటారు. ఈ ప్రశ్నలు కూడా మన చాలా మంది మన జీవితాలకి ఇది దగ్గరగా ఉండొచ్చు ఇలాంటి పరిస్థితులు. సో జాగ్రత్తగా రెండు ప్రశ్నలు కూడా వింటూ ఆయన చెప్పే సమాధానాలు సూచనలు కూడా గ్రహించండి. అండ్ ఆల్సో ఆయన నెంబర్ కూడా నేను రిపీట్ చేస్తాను డ్యూరింగ్ ది కాల్, సో యూ కెన్ రీచ్ హిమ్, రీచ్ అనిల్ గ్రంథీ అట్ ఎనీ మూమెంట్. అండ్ ఆల్సో మీరందరూ కూడా మేము ఈ 30 మినిట్స్ సెగ్మెంట్ లో యూ ఆర్ ఫ్రీ టు కాల్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్, సో అనిల్ కెన్ ఆన్సర్ యువర్ అడ్రస్ యువర్ క్వశ్చన్స్. ఓకే ఓకే, శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. అండ్ ఇందాక నుంచి నేను అడిగిన ప్రశ్నలకి చాలా గొప్ప గొప్ప సమాధానాలు అందరూ వచ్చాయి, చాలా ఉత్సాహంగా వచ్చాయి. అండ్ జేపీ గారు ఫోన్ చేసి గుమ్మడి రాళ్లపల్లి అని చెప్పారు, బ్యూటిఫుల్ లవ్లీ ఆన్సర్స్ దేర్. అండ్ నేనే ఆలోచించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకొకరు కూడా ఉన్నారు, ఇంకా ఆ పేరు రాలేదు, ఇంకా చెప్తారేమో చూస్తున్నాను నేను, లెట్స్ సీ. బట్ ఈ 30 మినిట్స్ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ విల్ కంటిన్యూ దిస్. ఓకే, సో 30 మినిట్స్ సెగ్మెంట్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ డబ్ల్యూ, ప్రాజెక్ట్ వెల్త్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ listeners and for everyone. So please do tune in. I'll be right back after this very very very very short commercial break. Stay tuned, don't go anywhere.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వేరు చేస్తావంటే రెడ్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశం మీకుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: Boring long drives ki, tiring work hours ki, ఒక్కటి solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
6: All right, welcome back to Radio Surabhi, 107.9 FM, HD3. America lo telugu nestam, sounds like home, and Dallas lo and US lo the number one trending telugu radio channel, Radio Surabhi, 107.9 FM, HD3 signature karyakramaniki andariki malli tirigi punaswagatham. ఇందాక నుంచి నేను చెప్తున్న విధంగా ఈ రోజు షో స్టార్టింగ్ దగ్గర నుంచి నేను చెప్తూనే ఉన్నా ప్రాజెక్ట్ డబ్ల్యూ గురించి. ప్రాజెక్ట్ డబ్ల్యూ అంటే ఇట్స్ ఏ ప్రాజెక్ట్ విన్, నథింగ్ బట్ ప్రాజెక్ట్ వెల్త్. సో ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్ వినేవాళ్ళందరికీ కూడా. సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం ఈ సెగ్మెంట్ లో అందరూ ట్యూన్ ఇన్ అయ్యారని నేను అనుకుంటున్నా. అండ్ ఇందాక నుంచి చాలా చెప్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా ఈ సెగ్మెంట్ ని వినండి. మీకు కావాల్సిన రావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందుబోతోంది ఫ్రమ్ మిస్టర్ అనిల్ గాంధీ. అండ్ ఆయన అందరికీ సుపరిచితులే. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఆయనతో మనకి ముఖాముఖి అయింది, ఎంతో అద్భుతమైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు, అవన్నీ కూడా మీ అందరూ విన్నారు. అనిల్ గారు మళ్ళీ మన స్టూడియోలో ఈ రోజు మన ముందు ఉన్నారు. నమస్కారం అనిల్ గారు, ఎలా ఉన్నారు?
7: రవి గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
6: ఫ్యాంటాస్టిక్, నైస్ టు హ్యావ్ యూ హియర్, నైస్ టు హియర్ యూ అగైన్. అండ్ అనిల్ గారు, లాస్ట్ టైం మనం చేసిన ఈ ప్రాజెక్ట్ డబ్ల్యూ సెగ్మెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాల్లో కూడా చాలా చాలా లోపల దాగున్న ప్రశ్నలు బయటకు తేలుతున్నాయి. ఓకే, సో మళ్ళీ ఈ వారం కూడా మనకి అత్యద్భుతమైన రెస్పాన్స్ తో పాటు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సో మీరు మళ్ళీ మాకు వాల్యుబుల్ సూచనల్ని, సలహాలని, సమాధానాలని మళ్ళీ ఈ వారం కూడా మా అందరికి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
7: తప్పకుండా రవి గారు, తప్పకుండా అండి. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, వచ్చాయి అన్నారు కదా, అంటే ఇట్స్ గుడ్, అంటే గుడ్ పాజిటివ్ సైన్. మన ఆబ్జెక్టివ్ కూడా జనాలందరూ వాళ్ళ డే టు డే లైఫ్ లో వచ్చే ఎటువంటి ఫినాన్స్ క్వశ్చన్స్ అయినా సరే, ఫినాన్స్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ ట్యాక్స్ రిలేటెడ్ వాళ్ళు అడగాలి అనేదే మన ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండి.
6: రైట్, సో యూజువల్లీ ఈ ట్యాక్స్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే జనాలు కొంచెం ఒకసారి బుర్రలు ఓకుంటూ ఉంటారు. కానీ దీన్ని చాలా మనం ఈ రోజు లాస్ట్ టైం లాగే ఈసారి కూడా చాలా నెమ్మదిగా, కూలంకషంగా, చాలా డీటెయిల్డ్ గా, కావాల్సిన అంటే ఎక్కడ ఎవరికి బోర్ కొట్టకుండా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందే విధంగా మనం మళ్ళీ తీసుకెళ్దాం ఈ వారం కూడా. అండ్ ఈసారి ద గ్రేట్ ఎన్ఆర్ఐ మనీ రియాలిటీ చెక్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మనం చాలా మంది సంపాదిస్తూ ఉంటాం, కానీ నిజంగా ఆ సంపాదనని మన వెల్త్ క్రియేషన్ వైపుగా మనం తీసుకెళ్తున్నావా? సో ఆ రకం ఆ దిశగా మనం ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అనిల్ గారు.
7: తప్పకుండా సార్.
6: మొదటి ప్రశ్న ఏంటంటే రమేష్ గారు అండ్ కావ్య గారు ఫ్రిస్కో నుంచి ఈ ప్రశ్నతో, మీ ఊరు నుంచి, మీ మహానగరం నుంచి. సో వాళ్ళు ఏమంటారంటే, ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు యుఎస్ కి 12 ఏళ్ల క్రితం వచ్చారు. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ సంపాదన 240K పెర్ ఇయర్. ఓకే, సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒకళ్ళకి 8 ఏళ్ల వయసు, ఇంకొకళ్ళకి 5 ఏళ్ల వయసు. సో పేపర్ మీద చూస్తే దే ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్ ఫైనాన్షియల్లీ. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇల్లు కొన్నారు ఫ్రిస్కోలో 3 ఏళ్ల క్రితం. ఒక రెండు ఎస్సీబీస్ ఉన్నాయి, అలాగే కిడ్స్ స్విమ్మింగ్ క్లాసెస్ లోని, అలాగే పియానో క్లాసెస్ లో, అండ్ దే టేక్ వన్ ఇంటర్నేషనల్ వెకేషన్ ఎవ్రీ ఇయర్ ఆల్సో.
7: వెరీ గుడ్.
6: యా. సో బట్ సమ్హౌ బై ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ సో దే ఆర్ ఫీలింగ్ లిటిల్ స్ట్రెస్డ్ అబౌట్ మనీ. సో వాట్ ఎవర్ ది రిటైర్మెంట్ అకౌంట్స్ లోని వాళ్ళు సేవ్ చేసింది కానీ లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ పెద్దగా గ్రో అవుతున్న ఫీలింగ్ వాళ్ళకి రావట్లేదు. ఇది చూసుకుంటుంటే చాలా వరకు అక్కడే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నారు కానీ బట్ దే ఆర్ జస్ట్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అహెడ్. సో వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఆర్ వి సింప్లీ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఇస్ దిస్ నార్మల్ ఫర్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ స్టేజ్ ఆఫ్ లైఫ్? హౌ డు వి ప్లాన్? హౌ డు వి యాక్చువల్లీ బిల్డ్ ద వెల్త్? Are we just maintaining an expensive lifestyle? అలాంటి ప్రశ్న వాళ్ళకి ఉంది. సో దీనికి ఏమంటారండి మీరు?
7: సో ఇది వెరీ కామన్ క్వశ్చన్ అండి. ఇది చాలా మంది డే టు డే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా అని కామన్ గా అడిగే క్వశ్చన్. నేను సంపాదిస్తున్నాను, నేను నా ఫ్యామిలీ నాకు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను కానీ నేను సేవింగ్స్ చేస్తున్న ఫీలింగ్ రావటం లేదు చాలా మంది అంటుంటారండి. సో అందుకే మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, ఎస్ మనము హ్యాపీ, గాడ్ బ్లెస్సింగ్, వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ లైఫ్, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లైన్. మనము కష్టపడేదంతానే ఒక వెల్త్ బిల్డ్ చేయడానికండి, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ కావాలి. సో దానికోసం అని చెప్పేసి మనము 50-30-20 రూల్ అంటాము. ఫస్ట్ 50% మనకు వచ్చిన దాంట్లోనే మనకు మస్ట్లు ఏమున్నాయి, మనకి ఏమున్నాయి అవన్నీ, మనకి ఇప్పుడు ఇంటి హౌస్ ఈఎంఐ చూసుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ చూసుకోవాలి, మస్ట్స్ అన్ని చూసుకుని ఒక 30% వాంట్స్ పెట్టుకుని ఒక 20% ఇన్వెస్ట్మెంట్స్ కంపల్సరీ చేయాలి అన్న ఒక డిసిప్లిన్ లో కానీ వస్తే డెఫినెట్లీ కానీ ఈ డిసిప్లిన్, మనకి డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ లో మనకి కొంచెం జీతం పెరిగితే ఖర్చులు పెంచేస్తామండి, అలా పెంచకూడదు. మనం పెంచకుండా కరెక్ట్ గా కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఓవర్ ద టైం నెక్స్ట్ ఒక 3-5 ఇయర్స్ లోని యూ కెన్ ఫీల్ యూ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ నాకంటూ కొంత నాకు డబ్బులు ఉన్నాయి. రేపు అనేది నో గ్యారంటీ. రేపు ఏం జరుగుతుందో మన జాబ్ కి గ్యారంటీ లేదు, మన లైఫ్ కి గ్యారంటీ లేదు.
6: కరెక్ట్.
7: సో దేర్ ఆర్ సమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మనం లేక ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ షుడ్ బి టేకెన్ కేర్. మనం లేనంత మా పొరపాటున టుమారో మార్నింగ్ ఇఫ్ యూ డోంట్ గెటప్ అవర్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి ఆన్ ద రోడ్స్. సో ఈ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకుంటూ మన సేవింగ్స్ చేసుకుంటే మాత్రము డెఫినెట్లీ యూ కెన్ కమ్ అవుట్ అండి. $240,000 ఆఫ్ ఇన్కమ్ చాలా మంచి ఇన్కమ్ అండి. సో కాకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్, మీరు ఇంక 240 కాదు 500,000 వచ్చినా సరే యూ విల్ బి ఇన్ ద సేమ్ బోట్ అన్లెస్ యూ టేక్ వన్ స్టెప్ towards savings or building a wealth.
6: రైట్. అంటే కోరికల గుర్రాలు అయితే ఒకటి కోరికలు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రతి పైసాని చేసుకోగలిగితే దట్ ఈస్. అంటే ఇది చాలా మందికి ఇది ఒక ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ సిచ్యువేషన్ కూడా చాలా అన్స్టేబుల్ గా ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ చూసుకుంటే బయట ఒక చిన్న ఒక క్యాండీ కొన్నా కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనకి. సో అంత ఇన్ఫ్లేషన్ ఉంది బయట. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ నీడెడ్ స్టెప్ టువర్డ్స్ దట్ గో.
7: కరెక్ట్.
6: చెప్పండి. ఆల్ రైట్. సో శ్రోతలు ఎవరు వినేవాళ్ళు ఎవరైనా కూడా మీకేమైనా ప్రశ్నలు ఉంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, అనిల్ గారు కెన్ అడ్రస్ యువర్ క్వశ్చన్స్. ఎందుకంటే వినేవాళ్ళు చాలా మందికి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు ఉండే ఉంటాయి, రిలేటెడ్ చాలా చాలా డౌట్స్ ఎన్నో ఉండి ఉంటాయి. సో ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. సో అనిల్ గారు, మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకి ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అవి ఉన్నాయండి? అంటే మీరు సేవింగ్స్ అంటున్నారు కదా, సో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఏ రకంగా చేసుకోవచ్చు? ఇప్పుడు రెంటల్స్ కానీ ఇలాంటి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అండి అనిల్ గారు, మనకి ఎవరో కాల్ చేస్తున్నారు,
7: తప్పకుండా
6: లెట్ అస్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. రేడియో సరఫీ, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. యు ఆర్ టాకింగ్ టు అనిల్ గ్రంథి. ఎస్, మీ పేరండి?
8: రోజా.
6: రోజా గారు చెప్పండి.
8: సో ఇప్పుడు మీరు అన్నారు కదా, హౌ వుడ్ ఐ నో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సాలరీ ఐ షుడ్ సేవ్? అంటే ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా, బట్ ఇంకా టెన్ ఆఫ్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ దట్.
7: చాలా మంచి క్వశ్చన్ అడిగారు రోజా గారు. సో బేసిక్ గానండి మనం అందరూని ఫస్ట్ మనకు వచ్చే మనం ఎంత సంపాదించినా సరే మినిమం 20% సేవింగ్ చేయాలనేది ఒక రూల్ ఉంటుందండి. 20% అండి మినిమం మనకు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు $10,000 వస్తే కనీసం 20% ఈజ్ వాట్ వి ఎక్స్పెక్ట్ అండి సేవింగ్స్ కోసం అండి. ఆ మినిమం వచ్చిన అది డిసిప్లైన్ అండి. చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మనకి బోనస్లు ఏమైనా వచ్చినా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా థింగ్స్ వచ్చినా సరే మన ఎక్కువ మనీ వచ్చినా సరే దాన్ని కూడా సేవింగ్స్ లోకి వెళ్ళాలి, నాట్ ఆన్ స్పెండింగ్ అండి. రోజా గారు అవునండి, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి. కరెక్ట్ అండి. మనం యాక్చువల్ గాని ఎవ్రీ 2 ఇయర్స్ కి ఒక చెక్ చేసుకుంటామండి. ఎవ్రీ 2 ఇయర్స్ కి ఒక చెక్ చేసుకుని మనకు వస్తున్న ఇన్కమ్ ఏంటి, మన ఇన్కమ్స్ పెరిగాయా లేదా, మన ఏజ్ పెరిగిందా లేదా, దాని తగ్గట్టుగా మనం సేవింగ్స్ పెంచుకుంటూ వెళ్ళాలండి. బట్ అట్ హై లెవెల్ జనరల్ గా బ్లైండ్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే 50-30-20 అండి. 50% మన మ్యాండేటరీ ఖర్చులు, మన హౌస్ గానీ, మెయింటెనెన్స్ గానీ, లేదంటే మన తినడానికి గ్రాసరీస్ గానీ వాటికి గానీ. ద సెకండ్ ది 30% ఇస్ ఫర్ ద వాన్స్ అండి, కొంచెం లగ్జరీ, ఒక షాపింగ్ గానీ లేదా మూవీస్ కెళ్ళడం గానీ, రెస్టారెంట్స్ గానీ ఖర్చు పెట్టుకుని లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలండి. మినిమం 20% ఆఫ్ అవర్ ఇన్కమ్ షుడ్ బి ఇన్ టు సేవింగ్స్ అండి. యాక్చువల్ గా చాలా మంది గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారంటే ఫస్ట్ 20% బయటికి తీయాలి అంటారు. మనకి డబ్బులు వచ్చిన వెంటనే 20% షుడ్ బి సేవ్డ్ ఉంటుంది అకౌంట్, దాని తర్వాత మిగిలిన వాటిలో మాత్రమే మనం తక్కిన ఖర్చు పెట్టుకోవాలి అంటారండి.
6: అనిల్ గారు, సో బిల్డింగ్ వెల్త్ త్రూ రియల్ ఎస్టేట్, సో వితౌట్ బికమింగ్ హౌస్ పూర్, ఇది ఒక అంబ్రెల్లా క్వశ్చన్ అండి. చాలా మందికి మనసులో ఉంటుంది రియల్ ఎస్టేట్ లో పెట్టడం అనేది. యూఎస్ నిజంగా చెప్పాలంటే రిలేటివ్లీ చాలా ఈజీ అసలు
7: రియల్ ఎస్టేట్ పెట్టడం.
6: ఎక్కడున్నా కూడా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం మనకి యూఎస్ కల్పిస్తుంది. సో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లో డస్ మోర్ ప్రాపర్టీ మేక్ అస్ వెల్దియర్ ఆర్ డస్ ఇట్ సింప్లీ మేక్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ బిగర్ పేమెంట్స్? ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది.
7: అవునండి.
6: సో దీన్ని మనం ఎలా అడ్రస్ చేయగలం అండి?
7: ఎస్ అండి, ఐ థింక్ ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా సరే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివర్, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఆన్ అనలైజింగ్ ద రియల్ ఎస్టేట్ డీల్స్ అవన్నీ అండి, నేను హ్యాపీ చేస్తాను. సో బేసిక్ గా అండి కరెక్ట్ అండి. మనము చాలా మంది నా అనాలిసిస్ ఏంటంటే ఇల్లులు కొనుక్కోవాలి ఎస్, కాకపోతే వన్ వెరీ ఇంపార్టెంట్, ఎదురుంటి పులకూర రుచి ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే మన వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని కొన్నాం కదండి. ఎవ్రీ హౌస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్.
6: ఇది మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. వాడు కూడా కొన్నాడు వీడు కూడా కొన్నాడు అని చెప్పేసి మనం నేను కూడా కొనే దురదం మొదలవుతుంది యాక్చువల్ చాలా మందికి. కానీ మన దగ్గర ఏంటి ఎలా ఉంది, దానికి ఇన్వెస్ట్ చేయచ్చే లేదా అనేది చాలా మంది ఆలోచించాం.
7: ఎస్ ఎగ్జాక్ట్,
6: దూకేస్తాం వెంటనే.
7: అవునండి
6: చెప్పండి.
7: అవునండి కరెక్ట్, బాగా చెప్పారు కరెక్ట్. అందుకే నన్ను ఎదురుంటే పుల్లకూర వచ్చండి. మన ఫ్రెండ్స్ మన చాలా పీర్ ప్రెషర్ లోకి వెళ్తామండి మనము. దర్ ఆర్ సో మెనీ రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ మై గోత్ర ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ దోస్ కమెంట్స్. బట్ ఏంటంటే ఆస్తులు రియల్ ఎస్టేట్ లో కొనుక్కోవడం రియల్లీ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్, బట్ నాట్ ఎవ్రీ ప్రాపర్టీ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. చాలా నెంబర్ క్రంచింగ్ జరగాలి, అది మనకు కరెక్టా కాదో చూసుకోవాలి. మన ప్రైమరీ హోమ్ రూల్స్ వేరే, ఇన్వెస్ట్మెంట్ రూల్స్ వేరే. సో వీల్ గో త్రూ దోస్ క్వశ్చన్స్.
6: అబ్సల్యూట్లీ. సో అనిల్ గారు మనకి ఇంకొక ప్రశ్న ఉందండి. సో అప్గ్రేడ్ డైలమా ఇది. ఓకే, హరీష్ గారు ఆయనకి 38 ఏళ్ళు, ఆవిడ ఆయన వాళ్ళ శ్రీమతి శ్రావణి 35 ఏళ్ళు ఆవిడకి ఫ్రిస్కో టెక్సస్ నుంచి వాళ్ళు పంపించిన ప్రశ్న. మళ్ళీ ప్రశ్న పడుతున్నాయి బాగా, పాపులారిటీ పాపులేషన్ తగ్గట్టుగానే ఉంది. ఓకే, సో వాళ్ళు అడిగేది ఏంటంటే మై వైఫ్ అండ్ పర్చేస్ అవర్ ఫస్ట్ హోమ్ ఇన్ ఫ్రిస్కో ఇన్ 2020 కొన్నారు వాళ్ళు. సో ఎట్ దట్ టైమ్ దే ఫెల్ట్ లైక్ ఇట్స్ అ హ్యూజ్ అకంప్లిష్మెంట్. వీళ్ళు మన ప్రతి ఒక్కరికి చాలా మంది ఈ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు 4 బెడ్రూమ్ హోమ్ ఒకటి కొన్నారు. దే లాక్డ్ ఇన్ ఎ గ్రేట్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో ఒక 6 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దే హావ్ అప్గ్రేడెడ్ ఇన్ టు లార్జర్ హోమ్స్ విత్ మీడియా రూమ్స్, ఇలా బిగర్ లాట్స్, న్యూ కమ్యూనిటీస్, వీటిలోకి మారిపోయారు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుని. సో ఎవ్రీ వీకెండ్ వీళ్ళు వన్ ఆఫ్ దైర్ ఫ్రెండ్స్ హోమ్స్ దోస్ అప్గ్రేడ్ హోమ్స్ కి వెళ్ళొస్తున్నప్పుడల్లా వాళ్ళకి అరే మనం కూడా ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్ వీళ్ళకి కలిగింది. సో ఇప్పుడు ఫైనాన్షియల్లీ ఇప్పుడు చూస్తే వీళ్ళకి దే ప్రాబబ్లీ దే కెన్ మేక్ ఇట్ వర్క్. ఓకే, అంత ఫైనాన్షియల్ పెద్ద ఆలోచించాల్సింది లేదు వీళ్ళు కాకపోతే. బట్ వాళ్ళు అడిగేది ఏంటి, ఇట్ వుడ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ దేర్ మంత్లీ మార్టిగేజ్ పేమెంట్ అండ్ రెడ్యూస్ ది అమౌంట్ దే ఇన్వెస్ట్ ఈచ్ మంత్. సో ఇప్పుడు హౌ టు ఫ్యామిలీస్ నో వెదర్ దే ఆర్ అప్గ్రేడింగ్ బికాస్ దే ట్రూలీ నీడ్ మోర్ స్పేస్ ఆర్ బికాస్ దే సింప్లీ ట్రైంగ్ టు కీప్ అప్ విత్ ఎవ్రీవన్ అరౌండ్ దెమ్. ఇందాక మీరు చెప్పినట్టుగా
7: చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. నాకు నాకు థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారండి. సో దీంట్లో వెరీ కామన్, ఎందుకంటే డాలర్స్ లో ఉన్న వాళ్ళందరికీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రియల్ ఎస్టేట్ గ్రో అయింది. గ్రో అవడం వల్ల అందరూ నెక్స్ట్ ఫైనాన్షియల్ గా నెట్వర్క్ పెరిగాయి. సో దాని తర్వాత దే గాట్ దట్ ఎక్సైట్మెంట్ టు అప్గ్రేడ్ ఆల్సో. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక హౌస్ ఓపెనింగ్ వెళ్ళడము, మళ్ళీ మండే వచ్చేసరికి జిల్లా ఓపెన్ చేసి విల్లు వెతుక్కోవడం. ఎందుకంటే వి గెట్ పీర్ ప్రెజర్, వి గెట్ ఎక్సైటెడ్. కాకపోతే దీంట్లో కొన్ని వాట్ ఈస్ రైట్ అని మనం ఆలోచిస్తే, మనము ఫస్ట్ మూడు క్వశ్చన్ త్రీ వైస్ అనే ఒక క్వశ్చన్ మనం అంటూ మనం అడగాలండి. అసలు అప్గ్రేడ్ మనకి పెద్ద ఇల్లు అవసరమా, మనకి అసలు ఎంత ఎక్స్ట్రా స్పేస్ కావాలా, అంటే మీ పిల్లలు పెరుగుతుండొచ్చు చేసి మనకి ఎక్స్ట్రా స్పేస్ కావాలా. మూడో క్వశ్చన్ ఇప్పుడు కావాలా. ఈ మూడు క్వశ్చన్స్ గానీ మీరు ఆన్సర్ ఎస్ అని మీకు వస్తే అప్పుడు మీరు దాని గురించి ఆలోచించండి. లేదు అంటే మనము ఇంతలు చెప్పినట్లుగా ఎదురుండి పొల్లకొర వచ్చి వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని మనం చూసుకుంటే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామే కానీ వాళ్ళు చేయరండి. ఇంకొకటి, దిర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అప్గ్రేడ్ చేసినప్పుడు, అప్గ్రేడ్ చేసిన తర్వాత మీరు ఫైనాన్షియల్ గా కొంచెం బాగానే సంపాదిస్తున్నారు, అప్గ్రేడ్ చేస్తున్నారు, నెలకు ఒక $1,500 ఎక్స్ట్రా ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అనుకుంటే మీరు ఎలాగ ఆలోచించాలంటే, ఈ $1,500 నెలకి గాని నేను హౌస్ పెట్టుకునే బదులు ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ స్టాక్ మార్కెట్ ఆన్ యావరేజ్, ఎస్ఎన్పీ యావరేజ్ చూసుకుంటే 25 ఇయర్స్ నుండి 10.4% యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉందండి. అంటే 25 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే, అంటే ఆ 25 మనం నెక్స్ట్ 10-20 ఏళ్ళు వడ్డీ బ్యాంక్ కట్టే బదులు ఆ $1,500 గాని ప్రతి నెల గాని మనం దాచుకుంటే అప్రాక్సిమేట్లీ $880,000 అప్రాక్సిమేట్లీ మనకి వచ్చే ఛాన్స్ ఉందండి 20 ఏళ్ల తర్వాత. దాన్నే గానీ మనం ఇంకో 30 ఏళ్ళు వదిలేస్తాం అనుకోండి రిటైర్మెంట్, అంటే ఇట్ కుడ్ బి ఫ్యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. అంటే ద అప్గ్రేడ్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ టు అప్గ్రేడ్ నౌ, విచ్ కుడ్ బి ఎ ఫ్యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇంక్రిమెంటల్ రిటైర్మెంట్ వెల్త్ ఇంక్రీజ్ అండి. సో పక్క వాళ్ళు చూసి కాకుండాని వాట్ ఈస్ రైట్ అనేది చూడాలనేది నా ఒపీనియన్ అండి. అందరితో ఈ నెలకి ఇన్స్టాల్మెంట్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ అన్ని త్రీ వైస్ కి ఆన్సర్ రైట్ అయితే ఎస్ మీరు తెల్లండి, లేదంటే మాత్రం ఐ వాంట్ టు రీథింక్ వెదర్ ఇస్ ఇట్ రియల్లీ ఫర్ యూ ఆర్ నాట్ అండి. మన ఇల్లు ఎవరికి, మనక చూపించుకోవడానిక. ఇఫ్ యు వాంట్ ఎ హౌస్ ప్లీజ్ బై ఇట్, బట్ ఇఫ్ యు వాంట్ టు ఆడియన్స్ అంటే ఎలాగుంటే ఎవరు ఇల్లు నా ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు చూడకపోయినా నేను అంత పెద్ద ఇంట్లోకి వెళ్తామా అన్నది మనం ఆలోచించుకోవాలండి. అంటే ఇల్లు మనక ప్రజల కోసం బయట కోసమా అది మీరు ఆలోచించుకోవాలి. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అసలు మీకు ఎవరూ తెలియదు, స్టిల్ డూ యూ వాంట్ ఎ బిగర్ హౌస్ అన్నది మీరు ఆలోచించుకుంటే యు గెట్ అన్ ఆన్సర్ అండి.
6: గ్యారంటీ చాలా మంది ఈ రోజుల్లో ఆలోచించేది నా ఇల్లు ఇప్పుడు నేను కొనబోయేది ఇన్స్టాగ్రామ్ కే అంటారు, ప్రొఫైల్ ఫోటో కావాలి, అది కావాలంటే వేరే ఫోటో తీసుకో.
7: చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్ గా అది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సరే ఆ ఇల్లు బాగుంది ఇల్లు బాగుంది ఎగ్జైట్ అవుతుంటారు.
6: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అనిల్ గారు. సో శ్రోతలు వినే శ్రోతలు ఎవరికైనా కూడా ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా ఉండే ఉండొచ్చు, డోంట్ హెసిటేట్. ఎందుకంటే మనం ఈరోజు దాచుకున్నామంటే ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇలాంటి అనుమానాలన్నీ కూడా ఉంటే అవి పెరిగి పెద్ద ఒక పెద్ద సమస్యగా భూతంగా మారుతుంది మన మీద. సో ఒక నిష్ణాతులు ఒక ఎక్స్పర్ట్ మనకి స్టూడియోలో ఉన్నప్పుడే మీరు ఇలాంటివన్నీ హ్యాపీగా 9726361966 రేడియో సురభి మా స్టూడియో నంబర్ ఇది, ఇది మీ స్పీడ్ డైల్ పెట్టుకోండి, కాల్ చేయండి. ఇప్పుడు అనిల్ గారు కెన్ ఈజీలీ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అనిల్ గారు తర్వాత ప్రశ్నకి వెళ్దామా?
7: ఎస్ తప్పకుండా అంటారు గారు.
6: ఆల్ రైట్, సో కిరణ్ గారు అండ్ మాధురి గారు, సో వీళ్ళు ప్రాస్పర్ నుంచి పంపించిన ప్రశ్న ఇదే. వాళ్ళు ఏమంటారంటే దే రీసెంట్లీ మూవ్డ్ ఇన్ టు దేర్ డ్రీమ్ హోమ్ ఇన్ ప్రాస్పర్, బ్యూటిఫుల్ హోమ్ అది, అండ్ దేర్ చిల్డ్రన్ దేర్ ఆల్సో లవింగ్ ఇట్. So the problem is that almost like 45% of our of their take home income edaitundo now it is going towards the home expenses.
7: Wow.
6: Including like a mortgage gani, property taxes gani, insurance gani, HOA fee gani, maintenance gani, ivanni kuda. So they find themselves saying like no to vacations, inta investment mare inta inta inta double inta kharchu itu avutunappudu vacations ki koncham no cheppukovalsi ostundi, alage ekkadaina invest cheyalante kuda koncham takku cheyalsi ostundi. So and evana oka అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సివ్ వచ్చాయంటే దానికి కొంచెం వరి అవ్వాల్సి వస్తుంది. సో ఇస్ దేర్ ఎ పాయింట్ వేర్ ఎ హోమ్ బికమ్స్ టూ ఎక్స్పెన్సివ్ ఈవెన్ ఇఫ్ ది బ్యాంక్ అప్రూవ్డ్ ద లోన్? సో అది వాళ్ళ ప్రశ్న. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ షుడ్ ఫ్యామిలీస్ రియలిస్టిక్లీ స్పెండ్ ఆన్ హౌసింగ్ అంటారు.
7: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, ఇది ఇది రియల్లీ గుడ్ వన్. మనకి బ్యాంక్ అప్రూవ్ చేసిందని చెప్పేసి ఇల్లు కొంటారండి చాలా మంది. చాలా మంది బ్యాంక్ అప్రూవ్ చేయలేదంటే అయ్యో నాకు బ్యాంక్ అప్రూవ్ చేయడం లేదు లోన్ కి, నాకు ఆ లోన్ అప్రూవల్ రాలేదని చాలా బాధపడుతుంటారండి, అంటే లిమిట్ ఇన్కమ్ లిమిట్స్ ప్రకారంగా. కనుక చాలా అంటే ఐ షుడ్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి మీరు అడిగిన దాంట్లోని. మనకు మన సంపాదించంలోని 45% ఇప్పుడు ఎవరు మీరు చెప్పింది క్వశ్చన్ ఎవరు అడిగారు, కిరణ్ గారు. కిరణ్ గారు సంపాదించిన దాంట్లో 45% మన హౌస్ కి అంటే మెయింటెనెన్స్ లేదంటే ఈఎంఐకి హెచ్ఓఐకి వెళ్ళిపోతుంటే దట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఆర్ 28-35 అంటామండి. అంటే బేసిక్ గానీ 28-36 రూల్ అంటాము. 28% ఆఫ్ యువర్ గ్రాస్ ఇన్కమ్ కెన్ బి యువర్ హోమ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. ద మాక్సిమం కుడ్ బి ద మాక్సిమం ఆల్ డెట్స్ అంటే మనకి కార్ ఈఎంఐ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ అవ్వచ్చు, అన్ని కలిపి 36% అండి. 28-36% అని చెప్పి కన్జర్వేటివ్ అంటారు. ఈవెన్ యూ గో అని కొంచెం లావిష్ గా హ్యాపీ లైఫ్ బతకాలనుకున్నా సరే దెన్ యూ కాల్ ఇట్ ఇస్ 35-45 అంటారండి. అంటే మీరు అంటే మాక్సిమం ఇట్ కెన్ బి ఓన్లీ 35 అంతే మీ హౌస్ ఈఎంఐ. అంటే మీరు ఆల్రెడీ 45% ఉన్నారంటే యు ఆర్ బర్నింగ్ అవుట్, యు ఆర్ లీకింగ్. సో డెఫినెట్లీ అండి యూనిట్ ఇట్స్ ఎ టైమ్ ఫర్ యూ టు టేక్ ఎన్ యాక్షన్. ఈ రోజు నాడు మీరు కరెక్ట్ స్టెప్స్ తీసుకోకపోతే లాంగ్ టర్మ్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారండి. మీరు హౌస్ కి 45% వెళ్ళిపోయింది అనుకోండి, మీ కార్ ఈఎంఐస్ ఉండొచ్చు, మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఉండొచ్చు, లేదంటే ఇంకేమైనా డెట్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు ఏం చేయాలంటేనండి, సో డెఫినెట్లీ యువర్ హైయర్ సైడ్ ఆన్ ద డెట్ మై రికమెండేషన్ ఏం చేయాలంటే ఫస్ట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ వరకు స్టాప్ స్పెండింగ్ లగ్జరీ లైఫ్ అండి. స్టాప్ యూజింగ్ అమెజాన్ లో గానీ లగ్జరీ గానీ ట్రావెల్స్ కొంచెం కంట్రోల్ చేసి ఆ మనీని సేవ్ చేసి ఫస్ట్ మీరు ఫస్ట్ ఎప్పుడైనా అందరికి నేను చెప్పేది లాస్ట్ టైం కూడా చెప్పాను, లాస్ట్ టైం మన లైవ్ లో కూడా, 6 మంత్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన జాబ్స్ ఆర్ నాట్ గ్రేట్ నౌ, మన జాబ్ మార్కెట్ బాగాలేదు, ఏ రోజు నాడు ఏ జాబ్ ఉంటుందో తెలియడం లేదు, ఏ ఇస్ ఇవాల్వింగ్. సో అందుకే ఫస్ట్ 6 మంత్స్ సేవింగ్ ముందు పక్కన పెట్టిన తర్వాత స్టార్ట్ కంట్రోల్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ దెన్ బ్రింగ్ డౌన్ యువర్ మీరు ఫోకస్ ఆన్ గెటింగ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇఫ్ పాసిబుల్. ఈ రోజుల్లోని డాలర్స్ లో ప్రతి ఒక్కరికి సెకండ్ బిజినెస్ ఉందండి. చాలా మంది ఫ్యూ నాట్ స్టార్టెడ్ ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. Unless you are an H1B, I cannot help. But otherwise, you should focus on that also. అని చెప్పి నా ఒపీనియన్ అండి. బ్యాంకర్ లోన్ ఇచ్చాడు కదా అని మీరు వెళ్ళకూడదు. బ్యాంక్ రాత్రి మనకు అప్పులు మనకే ఎక్కువ ఉంటే 2-3 గంటలకి లేసేది మనం బ్యాంకర్ కాదు, బ్యాంకర్ ఈజ్ వెరీ హ్యాపీ బికాస్ ఈజ్ గెటింగ్ అన్ ఇంట్రెస్ట్. మనం ఈజ్ మన ప్రాబ్లం అండి. సో అంటే నేనేం చెప్తాను, మీ ఇప్పుడు హౌస్ మీరు అమ్మని నా ఉద్దేశం కాదండి, కాస్ట్ ను కంట్రోల్ చేసి డెఫినెట్లీ యూ నీడ్ టు వర్క్ ఆన్ బ్రింగ్ డౌన్ యువర్ లైబిలిటీస్ తగ్గించుకోవాలని నా ఒపీనియన్ అండి. దాని తర్వాత మనకి ప్రాపర్టీ ట్యాక్సెస్ కూడా మనం ప్రతి సంవత్సరము మనం ప్రొటెస్ట్ చేయొచ్చు. ఐ హోప్ యూఆర్ డూయింగ్ ద ప్రొటెస్టింగ్. సో మనకి ప్రొటెక్ట్ ప్రతి సంవత్సరం యూ కెన్ డూ ద ప్రొటెస్ట్ అండి ఆన్ యువర్ ప్రాపర్టీ ట్యాక్సెస్. మనం అది ప్రొటెస్ట్ చేస్తే యువర్ ఆ విధంగా కూడా కొంత కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది, ప్రాపర్టీ ట్యాక్సెస్ తగ్గుతాయండి. సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్టార్ట్ వర్కింగ్ ఎ బిట్ మోర్ కాషియస్లీ, యు ఆర్ నాట్ ఇన్ రైట్ సిచ్యువేషన్ రమేష్ గారు.
9: సో ప్రొటెస్టింగ్ తోటి హోమ్ వాల్యూ కూడా
7: మనకి ట్యాక్స్ కడతాం, ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం కదండి. వీ హ్యావ్ అన్ రైట్ టు ప్రొటెస్ట్. మీరు ప్రొటెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ జనరల్ గానీ యూ సేవ్ సమ్ ఎక్స్ట్రా మనీ అందరు.
9: రైట్, ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. అలాగే ఇంత నుంచి నేను చెప్తున్నట్టుగా వినేవాళ్ళు ఎవరికైనా కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. అనిల్ గారు ఇంకొక మనకి ఇంకొక 5 మినిట్స్ ఇక్కడ ఉంటారు. ఈ 30 మినిట్స్ సెగ్మెంట్ లో హీఈస్ ఆన్సరింగ్ వాల్యుబుల్ వాల్యుబుల్ సూచనలు సలహాలు అన్ని కూడా ఇస్తున్నారు. సో అనిల్ గారు ఇంకొక చివరికి ఇంకొక ప్రశ్న
7: తప్పకుండా
9: ఉందండి. ఇది మార్టిగేజెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. శ్రీకాంత్ గారు ఫ్రమ్ ఇర్వింగ్ మా ఊరు నుంచి సార్. ఎవ్రీ మంత్ హీ హాజ్ అన్ ఎక్స్ట్రా లైక్ 2000 అవైలబుల్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్. సో హిస్ ఇన్స్టింక్ట్ ఈస్ టు పుట్ దట్ మనీ టువర్డ్స్ పేయింగ్ ఆఫ్ మార్టిగేజ్ ఫాస్టర్ బికాస్ హీ డిస్లైక్స్ డెట్. సో హౌవర్ ఏంటంటే సెవరల్ పాయింట్స్ ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకి హీ షుడ్ ఇన్వెస్ట్ దట్ మనీ ఇన్స్టెడ్ అండ్ లెట్ ఇట్ గ్రో ఓవర్ టైమ్ అంటారు, డెట్ క్లియర్ చేసే బదులు కూడా. సో మార్టిగేజ్ రేట్ చూస్తే ఆయనది ఆయన తీసుకున్నప్పుడు చాలా లో వచ్చింది అండ్ హీ స్టిల్ హ్యాస్ 18 ఇయర్స్ రిమైనింగ్ ఆన్ హిస్ మార్టిగేజ్. సో ఫ్రమ్ ఎ వెల్త్ బిల్డింగ్ పర్స్పెక్టివ్ షుడ్ హీ ఫోకస్ ఆన్ బికమింగ్ డెట్ ఫ్రీ సూనర్ ఆర్ గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్? వాట్ ఈస్ ఇట్?
7: చాలా మంచి క్వశ్చన్ అండి బేసిక్ గానీ. సో బై ఆన్ నెంబర్స్ ఆన్ స్ప్రెడ్ షీట్ గా చూసుకుంటే మన నెంబర్స్ గా చూసుకుంటే డెఫినెట్లీ వీ సే దట్ ఓకే ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అంటాం జనరల్ గానీ. ఎందుకు అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ 10.4%. మనకి మార్టిగేజ్ ఇంట్రెస్ట్ అంత ఉండదండి. మొన్న ఈవెన్ రైట్ నో ఇట్ ఈస్ అరౌండ్ 6.5% ఉంది మిడ్ ఆఫ్ 2000 ఈ మనం ఈ జూన్ లో చూసుకుంటే మనము. సో అంటే దీని బదులు 6% లోన్ రీపే చేసే బదులు ఆ $2000 ని రియల్ ఎస్టేట్ మన స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటే 10% వస్తుంది అని చెప్పేసి అంటారండి. కాకపోతే వాట్ ఐ సే ఇస్ స్ప్లిట్ ఇట్. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ సమ్ పీపుల్. ఇఫ్ యూ థింక్ సో నా ఉద్దేశము 50-50 చేయండి, 50% మార్టిగేజ్ పే చేయండి, 50% సేవ్ చేయండి. సో దాట్ ఆర్ అదర్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ లీవరేజింగ్, మై రికమెండేషన్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్, బట్ అదర్వైజ్ స్ప్లిట్ చేసుకుంటే 50-50 కానీ 60-40 కానీ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. దెన్ యూఆర్ ఆల్సో బిల్డింగ్ ఏ వెల్త్ విత్ 10.4% రేట్ ఆఫ్ రిటర్న్ ఓవర్ ద టైమ్, అండ్ యూఆర్ ఆల్సో రీపేయింగ్ ద డెట్ అట్ మచ్ ఫాస్టర్ దాన్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ.
9: అబ్సల్యూట్లీ, దట్స్ వండర్ఫుల్ అండి. మనకి శ్రోతలందరూ కూడా చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ పంపించారు, దానికి మీరు అంతకన్నా వాల్యుబుల్ సమాధానాలు సూచనలు ఎప్పటిలాగే మాకు అందించారు. సో అనిల్ గారు, మీకు రీచ్ అవుట్ అవ్వాలంటే మా శ్రోతలందరూ కూడా, సో వాట్ ఈస్ ది నంబర్?
7: తప్పకుండా అండి, దే కెన్ రీచ్ అవుట్ 425-395-4318 ఆర్ లేదంటే azfintechs.com మాకు డైరెక్ట్ గా విజిట్ చేయండి మా వెబ్సైట్ ని, ఆర్ hello@azfintechs విజిట్ చేయండి. వేర్ హ్యాపీ అండి. ఇఫ్ ఎనీ వన్ ఇస్ లుకింగ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే మన కమ్యూనిటీ సర్వీస్ గానీ ఫ్రీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆఫర్ చేస్తున్నామండి మన రేడియో సర్వీస్ ఆడియన్స్ కి. సో యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్, ఆస్క్ ఫర్ ఫ్రీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. ట్యాక్స్ ప్లానింగ్ అంటే అఫ్ కోర్స్ ఇస్ గోస్ ఫర్ పేడ్ కన్సల్టేషన్, ఆస్క్ ఫర్ ఏ ఫ్రీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. సో వేర్ విచ్ కెన్ హెల్ప్ యూ ఆన్ రిటైర్మెంట్ ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్.
9: ఎస్పెషల్లీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫీల్డ్ లో ఖచ్చితంగా మనకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త ప్రశ్నలు, ఒక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి ఇప్పుడు ఎప్పటికప్పుడు. సో దాని అందరికీ ఇది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఉండే సమస్య ఇది. సో దానికోసం యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్. సో ఎక్స్పర్ట్ అనిల్ గ్రంథి ఫ్రమ్ ఏజీ ఫిన్టెక్స్. ఆయన నెంబర్ 425-395-4318. మీరు కాల్ చేస్తే డెఫినెట్ గా హీ విల్ గివ్ లైక్ వన్ ఆన్ వన్ ఒక ఫోకస్ ఉంటుంది మీరు మీ మీద. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నిటి కూడా చక్కగా ఆయన అడ్రస్ చేస్తారు. అండ్ ఎప్పటిలాగే అనిల్ గారు మా షోకి వచ్చారు, చక్కగా ప్రశ్నలన్నిటికీ కూడా కావాల్సిన విధంగా మొత్తం సలహాలు అందించి సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ షో కూడా వచ్చినందుకు, ప్రత్యేకించి మీ టైం తీసుకుని. అండ్ మీరు ఇంకేమైనా చెప్పవచ్చున్నారా?
7: తప్పకుండానండి, ఎందుకంటే మనం అందరినీ సంపాదన మీద పడుతున్నామే గానీ మనకు ఒక డిసిప్లిన్ లేక వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ వెల్త్ అండి. మర్చిపోదు మనం రాత్రి పగల కష్టపడేది ఆ వెల్త్ ని బిల్డ్ చేయలేకండి. సో అదొకటి ఇంపార్టెంట్, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే ఎ లాట్ కెన్ బి డన్ బట్ నో ప్లానింగ్ నో సక్సెస్ అండి. ప్లానింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ గా చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అండి.
9: థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ ఎవరైతే శ్రోతలు ఈరోజు ఈ ప్రాజెక్ట్ డబ్ల్యూ విన్నారో ఈ సెగ్మెంట్ ని, దిస్ సెగ్మెంట్ విల్ కంటిన్యూ ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్. అంటే ఈ శనివారం ఈ రోజు అయింది, ఇది మళ్ళీ ఆల్టర్నేట్ శనివారం నాడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ డబ్ల్యూ మళ్ళీ సరికొత్త ప్రశ్నలతో అందరితో వాటితో వస్తుంది. అలాగే శ్రోతలందరూ కూడా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ రీచ్ అవుట్ టు అనిల్ గ్రంథి గారు, ఏజీ ఫిన్టాక్స్. దాని నెంబర్ మళ్ళీ ఒకసారి 425-395-4318. Anil Grande, AG Fintax, please do note it down and reach out to him. Anil Grande, thank you so much, Andy. You have a wonderful rest of the day.
7: థ్యాంక్ యూ రవి గారు. మనకు కూడా మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవ్రీ క్వశ్చన్ యాక్చువల్ గా ఇది జనాల్లో నుంచి రావడం వల్ల చాలా వెరీ ఇంట్రెస్టింగ్ గా చాలా మంది కనెక్ట్ అవుతారన్న మై ఒపీనియన్ అండి. సో డెఫినెట్లీ
10: నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పక్కన ఎవరు ఉన్నట్టు.
11: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaToday.USA.com. Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: రైట్ ప్రేమ మందిరం చిత్రం నుంచి కేవీ మాధవన్ అత్యద్భుతమైన మెలడీ. ఆల్ రైట్ సో 30 మినిట్స్ మనకి ప్రాజెక్ట్ డబ్ల్యూ ముగిసింది. ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా చాలా మందికి దిస్ ఇస్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ సెగ్మెంట్ అది, ఎందుకంటే చాలా చాలా ఉన్న మన లోపల ఉన్న సంకోచాలు, ఈ డౌట్స్ అనుమానాలు ఏమైనా ఉంటాయి కూడా ఒకటి కాస్త క్లారిఫై అవుతాయి. బట్ ఇఫ్ యూ కెన్ రియలీ రీచ్ అవుట్ టు అనిల్ గాంధీ, యూ కెన్ హ్యావ్ మోర్ అండ్ మోర్ క్లారిఫికేషన్. సో ప్లీజ్ డూ రీచ్ అవుట్. Okay, okay. So, back on the track, back to the flow. So now, let's get back. Indaka adigina prashnaki naaku bale bale samadhanam vache. Em adigam? Dvitvaksharam toti koodina manushulu perlu. Chaala chaala vache. Jaggayya, Kannamba, Nagayya, Chittoor Nagayya. Chittoor Nagayyalo, ante Chittoor nirmana antam gaani, chusukunte taakin taavutho vastundi, alage Nagayyalo, yakinda ya. So, munna మళ్ళీ ఇంక చాగయ్య, సీనయ్య, తిక్కన, బోడి చెప్పారు, అల్లురాహుల లింగయ్య, అన్నపూర్ణ, రాళ్లపల్లి, గుమ్మడి చెప్పారు. సో నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు, ఇంకో అత్యద్భుతమైన నటుడి పేరు ఎక్స్పెక్ట్ చేశా, అది ఇంకా రాలేదు నాకు. నేను ఇంకొక 5 మినిట్స్ అయ్యి ఇంకొక పావు గంట సేపు నేను ఇవ్వగలను, ఎందుకంటే చాలా ప్రఖ్యాతమైన నటుడు, ప్రఖ్యాత నటుడు ఆయన. సో ఆ నటుడిని ఆ పేరు చెప్పలేక పోతే కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఇంతమంది పేర్లు చెప్పారు కదా, అల్లురామలింగ, అన్నపూర్ణ, రాళ్లపల్లి, గుమ్మడి. సో అదే కోవలోకి వస్తారు ఆయన కూడా, ఆయన పేరు కూడా అలాంటిదే. ఓకే ఓకే. సో క్లూ ఏంటంటే ఇంకొకటి, ఆయన హీస్ నో మోర్, ఆయన లేరు, స్వర్గస్థులు అయ్యారు ఆయన. సో ఎవరైనా ఆ పేరు. ఓకే, శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఈ పాట విన్న వచ్చిన తర్వాత దెన్ విల్ కంటిన్యూ అవర్ టాక్స్.
1: గుంతడి, ద్వారపుడి, రారడి, గొల్లపుడి, దూంతడి, ద్వారపుడి, రారడి, గొల్లపుడి, కత్తిపుడి, కారంపొడి, కిందపడి, మీదపడి, చీరపన, ఎదురుదడి, అదిరి.

ఆల్ రైట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి విన్న పాట. అండ్ ఇందాక నేను అడిగిన ప్రశ్నకి నాకు టూ మెనీ కాల్స్ అండ్ టూ మెనీ ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ వండర్ఫుల్ కాల్స్ అండ్ ఆన్సర్స్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే నేను అనుకోని విధంగా, నేను ఊహించిన విధంగా మీరిచ్చే సమాధానాలు ఇంకా మహద్భుతంగా ఉన్నాయి. నేను అనుకు నేను ఏమడిగాను, నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక అత్యద్భుతమైన మహానటుడు, ఆయన పేరు నేను అనుకుంటుంది, కానీ మీరందరూ ఫోన్ చేసి ఇంకా నేను ఊహించిన విధంగా భలే పేర్లు అందించారు. సుసర్ల ఆయన ఫోన్ చేసి అక్కినేని, మిక్కిలినేని, ముక్కామల ఈ పేర్లు అందించారు. దట్స్ వండర్ఫుల్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సుసర్ల. అండ్ న్యూజెర్సీ రవి గారు ఫోన్ చేసి ఆయన గొల్లపూడి అన్నారు, దట్ ఈస్ వండర్ఫుల్. ఆన్సర్ శ్యామ్ గారు కూడా గొల్లపూడి అన్నారు, కానీ ఈ పేర్లు కూడా కాదు, నేను ఇంకో అనుకుంటుంది ఇంకో వేరే పేరు. నేను చెప్పిన తర్వాత అబ్బా ఎలా మర్చిపోయామంటారు. నేను మీరు ఐఎమ్ స్టిల్ లెటింగ్ యూ థింక్, ఓకే, బాగా థింకండి, కాల్ చేయండి, యూ విల్ గెట్ ఇట్, యూ మైట్ గెట్ ఇట్, ఓకే, ఐ థింక్ యూ విల్ గెట్ ఇట్. ఓకే సో ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, కొత్తగా ఇప్పుడు వినేవాళ్ళకి ఎవరైనా కూడా మనిషి పేర్లో అదే అక్షరం కింద సేమ్ అదే అక్షరం ఒత్తుగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగ్గయ్య గా కింద గా వచ్చినట్టుగా జగ్, అలాంటి పేర్లు నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఒక ప్రఖ్యాతమైన గొప్ప నటుడు, ఆయన ఇప్పుడు లేరు, సో ఆ పేరు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది కాకుండా అందిస్తున్నారు, దట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్. అది కాకుండా అందిస్తున్నారు మీరు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరేమో చూద్దాం. Let me, I'll wait for a few more minutes. Okay. తర్వాత ఇప్పుడు ఇంకొక పాట విందాం. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

0: All right, శ్రీనివాస్ మంగాపురం చిత్రం నుంచి విన్నాయి పాట. ఇందాక నుంచి మనం అనుకుంటున్న ప్రశ్న అడుగుతున్న ప్రశ్నకి బోల్డన్ సమాధానాలు వచ్చాయి. వాళ్ళందరి పేర్లు కూడా ఒకసారి చదువుతా. సందీప్ గారు, అరుంధతి గారు, సాహితి గారు, చైతన్య గారు, న్యూజెర్సీ రావు గారు, సతీష్ గారు, శిరీష గారు, జేపీ గారు, హేమంత్ గారు, అనురాధ గారు, సుగాత్రి గారు, శ్యామ్ గారు, మా గిరి, అలాగే స్వాతి గారు, సుధీర్ గారు, శ్రీనివాస్ గారు, హరీష్ గారు, వెంకటేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ వండర్ఫుల్ కాల్స్ అండ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ దట్ నేమ్. మన తెలుగు చిత్ర సీమ నుంచి ఆ పేరు ఏంటి, అక్షరం కింద అక్షరం వచ్చే పేరు. ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్. ఇది చెప్పారు, అది చెప్పలేరా నేను అనుకుంటున్నా. నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నారు మీరు. అసలు యువర్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఇన్ని పేర్లు చెప్పిన తర్వాత ఆ పేరు ఎలా చెప్పకుండా ఉంటారని నేను ఆలోచిస్తున్నా. సో నేను ఇంతలాగా మిమ్మల్ని గుచ్చిగుచ్చి అడుగుతున్నానంటే అది వచ్చేస్తుంది, ఆ పేరు మీకు గుర్తుకు రావాలి. రాకపోతే నేను ఆల్రెడీ చాలా ఇవ్వాల్సిన హింట్లనే ఇచ్చేసాను. మహానటుడు, గొప్ప నటుడు, ప్రస్తుతం ఆయన ఆయన లేరు, ఓకే, స్వర్గస్థులయ్యారు. ఇంకేమైనా ఉన్నాయో క్లూస్ అని చూస్తున్నా. అంతే, దర్శనాలు ఇవ్వాల్సిన ఇచ్చేసాను. మరి థింక్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో తర్వాత ఇంకో ఈ క్రమంలో ఇంకొక పాట వినిపిస్తా. ఈ పాట కూడా సరి ఈ రోజుల్లో వచ్చే సంగీత దర్శకులు కొంతమంది వాళ్ళకి హిట్స్ మీద హిట్స్ పడితే మేబీ ఇలాంటి పాటలు ఇస్తారేమో, మంచి మంచి అంటే హైలైట్ అవుతారేమో అలాంటి వాళ్ళు కూడా. కాకపోతే ఒకటి రెండు చిత్రాలతోటి హిట్లతోటి రేడియో సురభి మీరు ఆన్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? వచ్చేసింది ఆ పేరు,
1: వచ్చేసింది.
0: ఎవరు మాట్లాడేది?
1: శివ.
0: ఓకే శివ గారు, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. వచ్చేసింది అది కూడా. ముచ్చర్ల అరుణ ఎక్కడుంది మీకు? అదే అక్షరం కింద అదే అక్షరం రావట్లేదు కదా. బ్యూటిఫుల్. ముచ్చర్ల
1: అంటే ముక్కమాల గారు
0: వచ్చేసింది. ముక్కమాల వచ్చేసింది.

0: ఇలా తిరిగి తిరిగి ఆపారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే హాల్లో ఒక స్విచ్ బోర్డు ఉంటాయి కదా, ఎవరో మన అడుగుతారు ఏంటని, ఆ లైట్ స్విచ్ అక్కడికి వెళ్ళి ఆ లైట్ స్విచ్ వేస్తావా అంటే మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి అన్ని స్విచ్లు వేస్తాం లైట్ స్విచ్ తప్ప. ఇదే అవుతుంది చాలా వరకు. అంటే ఆ స్విచ్లు అలవాటు లేని వాళ్ళని ఎవరన్నా అడిగితే వాడు అన్ని స్విచ్లు వేస్తాడు కానీ లైట్ స్విచ్ తప్ప లాస్ట్ లో వేస్తాడు. ఇది అలాగే ఉంది, నేను అనుకున్నది. మీరు అన్ని చెప్తున్నారు కదా, అది చెప్పట్లేదు. రేడియో సర్వే ఎవరైనా మాట్లాడేది, మీరు ఆన్ అయిన ఉన్నారు.
1: హలో,
0: ఎవరు మాట్లాడేది, మీ పేరు? హలో, మీ పేరండి?
1: రేవతి.
0: రేవతి గారు చెప్పండి, మీరేనా చెప్పండి.
1: గుమ్మడి నాగేశ్వరరావు గారు.
0: మీరు తిప్పిండ్రీలో మళ్ళీ తిప్పుతున్నారు, గుమ్మడి వచ్చేసింది. థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్. ఓకే, కాల్ తీసుకుందానేసరికి కట్ అయింది. ప్లీజ్ డూ కాల్, ప్లీజ్ డూ కాల్. ఓకే, లెట్స్ సీ. తర్వాత యా, ఇందాక చెప్తున్నాను కదా, సో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు వస్తే మేబీ ఇలాంటి పాటలు చేస్తారు మళ్ళీ మళ్ళీ. బట్ ఈ పాట ఇప్పుడు వినిపించే పాట బ్యూటిఫుల్ కంపోజిషన్, అంటే నేను మెలడీ పరంగా చెప్పట్లేదు, బట్ పాట విన్నప్పుడు మనకి ఒక ఒక వైబ్ గ్రేడ్ అవుతుంది కదా, సో అలాంటి పాట ఇది. సో వినండి, విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది.

ఆల్ రైట్, కీడా కోల చిత్రం నుంచి విన్నే పాట. సినిమా పెద్దగా ఆడుండకపోవచ్చు, పెద్దగా ఎవరు సాంకేతిక వర్గం అంతా పెద్దగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు ట్రెండ్ ఈనాటి అదే ఈ తరానికి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది కదా, ఈ ట్రెండ్ తగ్గట్టుగా లేదా కొంచెం ధీటుగా లేదా తర్వాత ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచే లాంటి పాట ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఆ వైబ్ వినండి, మీరు ఎప్పుడైనా పాట వినేటప్పుడు ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, మీరు జాగ్రత్తగా వింటే గిటార్స్ కానీ ఒక అంటే కొన్ని కొన్ని లేయర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ పడితే గానీ మీకు ఈ సౌండింగ్ రాదు. సో బ్యూటిఫుల్ రిటర్న్ జెస్సి గిఫ్ట్ మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ సీ. తర్వాత మీకు ఒక సన్నివేశం వినిపిస్తా, ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966 ఆర్ ఈ సన్నివేశంలో ఉన్న నటీ నటుల వాయిస్లు విని గుర్తుపట్టగలిగితే దట్ విల్ బి ఈవెన్ మోర్ వండర్ఫుల్. హియర్ యు గో.

0: ఎందుకు వచ్చావు ఈ ఊరు?
1: అతో ఇక్కతి.
0: ఏం రాసుంది అందులో?
2: తమరు నిశాని కాదుగా, చదువుకోండి.
3: మంత్రులకి వింతమే కాని చదవటం చేయటం అలవాటు ఉండదు.
2: జాగ్రత్త, బద్ధకం ఎక్కువైతే ఈ మధ్య మా ఎర్ర సోదరులు అడవిలోనే అసెంబ్లీ పెట్టేస్తున్నారు.
0: విషయం చెప్పు.
2: కూర్చొని చెప్పనా, నిల్చొని చెప్పనా?
0: నీకు తల తిక్క?
2: నా కోర్కెలు వింటే నీ తలకెక్కుతుంది కిక్కు.
4: అది మాకు అలవాటలే చెప్ప.
2: నా తండ్రిని ఎవరు చంపారు?
4: నీ తల్లి.
2: అది నిజం కాదని మీరే చెప్పాలి. ఇది నా మొదటి కోరిక. నా తల్లి పతిత.
0: శభాష్, నువ్వే ఒప్పుకున్నావు
2: అని నింద వేసిన నువ్వు ఇదే ఊరి నడిబొడ్డులో నిలబడి అది అబద్ధం అని ఒప్పుకోవాలి. ఇది నా రెండవ కోరిక.
5: ఆల్ రైట్, సన్నివేశం విన్నారు కదా. ఇందాక నేను అడుగుతున్న ఆ మహానటుడి పేరు కూడా మీరు ఈ సన్నివేశం వింటే మీకు ఈజీగా తడుతుంది. రైట్, ఇంకెందుకన్నా క్లూ ఇవ్వను. లేదు మీరు ఇవి చెప్పకపోతే నేను తర్వాత చెప్తా. కమర్షియల్ బ్రేక్ లో ఎంటర్ అవుతున్నాం. కపుల్ ఆఫ్ సెకండ్స్ అని విల్ బి రైట్ బ్యాక్ అండ్ గెట్ ఇట్ టు ద ఫ్లో. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
9: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
13: లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
14: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
13: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: నువ్వు ఎందుకు యుఎస్ యూకే కప్ నిచ్చలేదు?
1: రే సో ఆడ లవర్ ఎక్కడుండగా యుఎస్ యూకే కి వెళ్లాల్సిన పరేంట్రా వాడికి.
2: అర్చన కృష్ణమూర్తి ఎక్కడుందిరా తను ఇప్పుడు?
0: ఢిల్లీ పిహెచ్డి చేస్తాను.
1: ఇప్పటికీ తను నేను లవ్ చేస్తూనే ఉందా?

0: All right, from the FIR, Avir, you just requested the song. I hope you have enjoyed listening to the song. శ్రోతాంధ్రగూడ రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి. అండ్ అమ్మయ్య వచ్చిందండి, నేను ఇందాక నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానం రానే వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఎవరో ఇప్పుడిప్పుడే ట్యూనింగ్ అయ్యారు, ఆయన ఎవరో విజయ్ గారు ఇప్పుడిప్పుడు ట్యూనింగ్ అయ్యండి. ఏంటి మీరు అడిగింది, ఆయన బొబ్బిల్ రాజా సన్నివేశం వినిపించాను కదా, అది విన్నారు అప్పుడే కరెక్ట్ గా ట్యూనింగ్ అయినట్టున్నారు. ఆయన విని అది బొబ్బిల్ రాజా అని చెప్పి తర్వాత ఏదో మీరు ఏదో ప్రశ్న అడిగారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలాగా జగ్గయ్య గా కిందగా అలాంటి అక్షరాలు అలాంటి అక్షర ఆ పదాలున్న పేర్లున్న ఉన్నవి నేను అడుగుతున్నాను చెప్పగలరామంటే సత్యనారాయణ అన్నారు. అది వచ్చేసింది కైకాల సత్యనారాయణ. ఇప్పుడు బుర్రలు కొక్కుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు అవును కదా, ఒక నెత్తి మీద ఒడేసుకుంటారు, అవును కదా ఇందాక నుంచి కొక్కుంటున్నాను బుర్ర, ఇది తట్టలేదేంటి నాకు అని అనుకుంటారు. దిస్ వాట్ ఐ ఎక్స్పెక్టింగ్. మీరు గుమ్మడి చెప్పారు, రాళ్ళబోలు చెప్పారు, గొల్లబోడి చెప్పారు, అక్కినేని మిక్కులేని ముక్కామల ముచ్చట్ల ఇవన్నీ చెప్పారు. ఇందాక కృష్ణ గారు కాల్ చేసి సుబ్బరాజు, ప్రభాకర్ రెడ్డి, గగ్గయ్య బ్యూటిఫుల్, శివగారు ఫోన్ చేసి చెట్టి బుజ్జి ఇవన్నీ చెప్పారు. ఆ పేరు మర్చిపోయి నేను మహానటుడు ఇంకా కొంచెం హింట్ ఇచ్చిన సార్వభౌముడు అని చెప్పనంటే మేము చెప్పేసేవారమ్మా, బట్ అది ఇస్తే ఇంకా మీరు చెప్పేది నేనే చెప్పేస్తానంటే సమాధానం చెప్పినట్టే అది. సో సత్యనారాయణ గాయకా సత్యనారాయణ. సో నా దిస్ కంప్లీట్ అవర్ అవర్ థింగ్, ఓకే అవర్ క్వశ్చన్, బ్యూటిఫుల్. ఇంకా ఎవరైనా ఇంకా ఎవరికైనా పేర్లు గుర్తొస్తే గనక డూ కాల్ ద స్టూడియో 9726361966. తర్వాత ఇంకొక సన్నివేశాన్ని వినిపిస్తాను, ఈ సన్నివేశం వినండి. ఇది వింటూ ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ ద స్టూడియో. హియర్ యు గో.
1: నమస్తే అండి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని విన్నాను, టికెట్ కన్ఫర్మ్ అయిందని తెలిసింది. డ్వాక్రా, అంగన్వాడీ, వయోజన విద్య ఇలాంటి మరెన్నో యూనియన్స్ రూరల్ లో ఉన్నాయి, వాటన్నిటిని నేనే ఆర్గనైజ్ చేస్తుంటాను.
2: గుడ్, వెరీ గుడ్.
1: నా దగ్గర లేడీస్ ఓట్లు 10,000 వరకు ఉన్నాయి, వచ్చే ఎలక్షన్స్ లో మీకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
2: ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ యూస్ లేకుండా ఎవరు సేవ చేయరు కదా, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్.
1: మీరు మరీ ఇంత డైరెక్ట్ గా అడిగితే
2: పర్లేదు, చెప్పండి.
1: 2 CR వరకు.
2: ఈ రోజుల్లో సిఆర్ అంటే జోక్ అయిపోయింది, ఓట్లంటే ఏమనుకుంటున్నారు? కొత్తగా పాలిటిక్స్ లో వస్తే దోచుకు తినడానికి రాబందులా తయారైపోతారు. లేడీస్ ఓటు బ్యాంక్ ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. లేడీస్ అంటేనే సెంటిమెంటల్ ఫూమ్స్, అర్థం పర్థం లేని సీరియల్స్ ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని వాటిలో వచ్చే సీన్స్ ని వాళ్ళింట్లో జరిగే ఇన్సిడెంట్స్ లా కనెక్ట్ చేసుకుని తెగ ఫీల్ అయిపోతుంటారు. ఆ తింగరి మొహాల్లో ఓట్లు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు, పోయి పని చూసుకోండి.
1: మీరు లేడీస్ ని చలచులకం చేసి మాట్లాడుతున్నారు.
2: ఎస్, నా దృష్టిలో వాళ్ళంతే. వెళ్ళండి, గో.
0: ఆల్ రైట్, ఇవన్నీ సన్నివేశం ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966.

ఆల్రైట్, విక్రమ్ చిత్రం నుంచి వినే పాట, తెలుగు పాట. ఆల్రైట్, ఓకే. సో స్టూడియోలో మనకి టైం చాలా చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది. ఇంకొక పావు గంట మాత్రమే ఉంది. ఇంకెవరైనా ఏమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. ఆల్సో మా స్టూడియో నెంబర్ ని మీ స్పీడర్లో పెట్టుకోండి. డెఫినెట్లీ యూ విల్ నీడ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఆల్సో మా ఆర్జీలందరూ కూడా రకరకాల కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తూ ఉంటారు. సో యూ ఆల్వేస్ నీడ్ అవర్ స్టూడియో నెంబర్. సో ప్లీజ్ డూ పుట్ ఇన్ యువర్ స్పీడ్ డయల్. రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి. అండ్ హోప్ఫుల్లీ ఈ రోజు సాయంత్రం జరగబోయే ఎంఎం కీర్వాణి షోకి సాయంత్రం 6 గంటల నుంచి మొదలు అవ్వబోతుంది. సో ప్లీజ్ డూ గెట్ యువర్ టికెట్స్ వితౌట్ ఎనీ డిలే. దే ఆర్ గోయింగ్ ఫాస్ట్, ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అంటున్నారు. సో రష్ అవుట్.

0: ఆల్రైట్ అండ్ దట్ వాస్ ఫ్రమ్ ఘరానామగుడు చిరంజీవి డాన్స్ ఒక అద్భుతం అంతే. ఓకే క్విక్ గా ఒక్కసారి వ్యాపార ప్రకటన చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ సనాస్ ఇన్వైట్ ఏ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో బ్రాట్ టు యూ బై సనాస్ వెడ్ మీ గ్లామ్. Hourly raffle giveaways, live fashion show, food booths, vendor booths are ready to welcome you. Be among the first three visitors to receive complimentary goodie bags filled with vendor information, exclusive offers and exciting gifts. Hourly raffle giveaways, handcrafted pure silk Kanchipuram clutch, black beads necklace made of 92.5 hallmarked silver with a 22-carat gold coating and chicken curry kurti. Hope I spelled it right. Free entry. It's a live fashion show. Shopping, jewelry, food, goodie bags. So free entry, free parking. July 26th. Ante repu at the Frisco Hall Event Center. Okay. And మనకి ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. సో ఇంకొక 2 పాటలు మాత్రమే వినిపించే అవకాశం ఉంది. మీకేమైనా పాట కోరే అవకాశం కూడా పెద్దగా లేదు ఇప్పుడు. సో నేను వినిపించినవి తప్ప. సో ఈ పాట వేస్తున్నాను, బ్యూటిఫుల్ లవ్లీ కంపోజిషన్.
1: తొలగని

అయితే నేను సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. ఇంతవరకు మా ఈ రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం విన్న శ్రోతలందరికీ, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ, అలాగే నిశ్శబ్ద శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పటిలాగే నేను చెప్పే విధంగా ఆరోగ్యం మహాభాగ్యం. మీరందరూ చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. నేను మానసికమైన ఆరోగ్యం ఇంకా అవసరం, అత్యవసరం. సో దానికోసం మీరు ఎటువంటి మార్పులు చేయాలన్నా కూడా ఎక్కువ ఆలోచించకుండా తక్షణమే వెల్కమ్ దెమ్ అండ్ మేక్ ద చేంజెస్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ డిలే. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సో మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మిమ్మల్ని తిరిగి కలుసుకునేంత వరకు సెలవు. రవి తూప్రాణి, స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. ఈ పాటతో సెలవు అందరికీ.

ലഡ്ഡുകാരൻ ദോസ്തു ആനിമോൾ.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
5: హలో, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ఆట కావాలా పాట కావాలా షోకి నేను, అంటే ఆర్జే శిరీష్ అని వచ్చేసాను అనమాట. శివ గారు కొంచెం బ్రేక్ లో ఉన్నారు, బట్ ఏం పర్వాలేదు, ఆయన 3 అవర్స్ ని నేను కవర్ చేయడానికి వచ్చాను కాబట్టి మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర చాలా కబుర్లు ఇంకా గేమ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ మనం ఒక క్రేజీ పాట, ఒక ఇన్స్టాగ్రామ్ వైరల్ పాటని వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం.

సో అలా ఈ పాట ఎస్పెషల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత, ఐ థింక్ ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యింది సినిమా, మేబీ 97-98 ఆ టైంలో, ఇంకొక 1 ఇయర్ ఆగదు, 30 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి, బట్ సమ్ 28-29 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది. అంటే అఫ్ కోర్స్ ఆ టైంలో ఈ సినిమా చాలా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎనీ హౌ, సడన్ గా ఏ పాటలు ఎందుకు ఫేమస్ అవుతాయో, అంటే మళ్ళీ ఎందుకు కొత్త జనరేషన్ వాటిల్ని వినడం స్టార్ట్ చేస్తుందో ఏమో అస్సలు అర్థం కాదు. ఈ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ లో సడన్ గా ఏదో ఒక ఎవరో ఒకళ్ళు వాడతారు ఒక సాంగ్ ని, దాని తర్వాత వెంటనే అది ఫేమస్ అయిపోతుంది, దాన్ని ఇంకా వందల మంది లక్షల మంది దానితో రీల్స్ చేస్తూ డాన్సులు చేస్తూ మామూలు హడావిడి చేయరు అసలు. సో మంచిదేనండి, అంటే పాత పాటలు కూడా మర్చిపోకుండా కొంతమంది వింటున్నారు అనే దానికి ఒక వాలిడేషన్ లాగా అన్నమాట ఇది. సో యా, ఇంకా ఇంకా నాకు గుర్తొస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ లో ఇలా వైరల్ అయిన పాటలు. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు అబ్బా ఏం సినిమారా ఇది, చెత్త సినిమా, ఈ సినిమా కూడా ఎవరు చూస్తారా అని అనిపించే ఇలాంటి సినిమాల్లోని పాటలు ఇప్పుడు కొంచెం కొంచెం వైరల్ అవుతున్నాయి. అండ్ సినిమాలు కూడా లైక్ ఎట్లా అంటే, అప్పుడు ఎలారా దీన్ని ఫ్లాప్ చేశారు, ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యి ఉంటే అసలు సూపర్ హిట్ అయి ఉండేది, కల్ట్ క్లాసిక్ అయి ఉండేది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారనమాట. సో చూద్దాం ఇంకా ఎలాంటి సినిమాలు తీసుకొచ్చి కల్ట్ క్లాసిక్ అంటారో, మనం ఇగ్నోర్ చేసి వదిలేసినవి, చీ చెత్తగా ఉందిలే అని వదిలేసినవి సినిమాలు గానీ పాటలు గానీ ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూద్దాము. బట్ ఇంకొక మంచి హిట్ పాట ఫ్రమ్ హిట్ సినిమా ఇస్ కమింగ్ యువర్ వే.

ఆల్ రైట్. ఇలా ఒక పవర్ స్టార్ పాట పడగానే ఆ మాత్రం ఒక ఉత్సాహం ఒక ఉల్లాసం అందరిలోనూ పెరిగిపోతాయి. సో ఈ రోజు సాటర్డే రోజు అందరూ సండే అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈ టైంకి వచ్చాను అని అంటే అందరూ తిన్నారా, అందరూ మంచిగా చికెన్ వేసుకొని మటన్ వేసుకొని తిన్నారా అని అడిగేదాన్ని. బట్ ఈరోజు సాటర్డే అండ్ ఆల్సో తొలి ఏకాదశి నిన్ననా ఇవాళనా అని కొంచెం డిబేట్లు కూడా జరుగుతున్నాయి. సో ఈ రోజు నేను ఈ క్వశ్చన్ అడిగితే అఫెండ్ అయిపోతారేమో, నాకే పాపం తగులుతుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నాను నేను. సో ఆ క్వశ్చన్ నేను అడగను. ఐ హోప్ అందరూ ఇలా మంచి ఒక ముద్దపప్పు, ఆవకాయ లేకపోతే సమ్ బెండకాయ కూర, వంకాయ కూర ఇట్లాంటివన్నీ తిని ఉంటారేమో అని అనుకుంటున్నాను. ఏంటి అసలు ఏం జరుగుతోంది సాటర్డే రోజు? ఐ నో డాలస్ లో అసలు ఎన్ని ఈవెంట్లు ఉన్నాయో. నాకు అనిపిస్తుంది జనరల్లీ ఇలా తొలి ఏకాదశి వచ్చింది అని అంటే ఇది ఇక్కడి నుంచి పండగలన్నీ స్టార్ట్, ఇక అన్ని ఉగాది వరకు అలా అన్ని జరిగిపోతూ ఉంటాయి ఈ పండగలన్నీ అని అంటారు కదా. నాకేమనిపిస్తుంది అంటే ఈ తొలి ఉగాది అనేది, తొలి ఏకాదశి అనేది మన దగ్గర ఈవెంట్స్ అన్ని జరగడానికి కూడా ఇదే స్టార్టింగ్ పాయింట్ ఏమో అని. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తర్వాత దసరా వస్తుంది, దివాళీ వస్తుంది, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ బ్యాండ్స్ వాళ్ళు కానీ ఫుల్ కాన్సర్ట్స్ కి వస్తారు. మన అంతా ఫుల్ గోలగోలగా ఉంటుంది కదా డాలస్ అంతా. సో దానికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఇదేనేమో అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇవాళ కీరవాణి గారి కాన్సర్ట్ కూడా ఉంది. సో ఇంకా ఎవరన్నా లాస్ట్ మినిట్ లో మేము ఇట్లా లేట్ లతీఫ్లు ఉన్నాము, మాకు తెలీదు ఎలా వెళ్ళాలి అని కనుక మీకు డౌట్ ఉంటే, మెహూనా నేను చెప్తా కదా ఈ రోజు ఎక్కడ జరుగుతుందంటే 6 PM నుంచి కొమెరికా సెంటర్ లో జరుగుతుంది. కొమెరికా సెంటర్ లో 6 PM నుంచి కీరవాణి గారి కాన్సర్ట్. ఆయన ఆల్రెడీ డాలస్ లో ల్యాండ్ అయిపోయారు విత్ ఆయన వోకలిస్ట్ బ్యాండ్ మొత్తం తోటి. టికెట్స్ ఎక్కడ తీసుకోవాలంటే tinyurl.com/mmkiravani show. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ బ్రాట్ టు యూ బై డెసిబల్స్ అండ్ విజువల్ వైబ్ అండ్ రేడియో పార్ట్నర్ ఇస్ యువర్ ఫేవరెట్ రేడియో సురభి. ఇందాక చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ వైరల్ పాట అని ఇంకొక వైరల్ పాట. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి.

సో ఇదన్నమాట ఈ పాట వచ్చేసి అతిథి. అతిథి సినిమా మన ఫ్రెండ్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద రాడ్ సినిమాలు అన్నమాట ఇవి. బట్ సమ్ హౌ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఇది కూడా ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది అనమాట. అండ్ సినిమా కూడా అరే మరి అంత బ్యాడ్ గా లేదు కదా సినిమా, ఎందుకు ఫ్లాప్ అయింది అంటున్నారు. పాటలను అయితే నెత్తి మీద పెట్టుకుని పూజ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో అది సంగతి. ఈరోజు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు అంటే లైక్ కొన్ని క్వశ్చన్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఏది కరెక్ట్ అని తేల్చుకోలేక అట్లా ఉండిపోయిన కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో సరదాగా వాటి గురించి మనం మాట్లాడుకుందాము. నా ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, అలా హ్యాపీగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఈ సాటర్డేని గడిపేద్దాం అనమాట. సో నాకేమనిపించింది అంటే ఐ వాంట్ పేరెంట్స్ పర్స్పెక్టివ్ లో, లైక్ ఇప్పుడు ఎవరైతే మన షో వింటున్నారో పేరెంట్స్ పర్స్పెక్టివ్ లో మీకు ఏజ్ పిల్లలన్నా ఉండనివ్వచ్చు, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. బట్ బాయ్స్ అబద్ధాలు చెప్తారా, గర్ల్స్ అబద్ధాలు చెప్తారా, అది పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తుంది. నాకు ఒక ఒపీనియన్ ఉంది, అది ఏంటి అన్నది అంటే నేను ఆలోచిస్తున్నాను అనమాట. నేను అసలు ఏ విషయాల్లో అబద్ధాలు చెప్తాను అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో యాజ్ అ పేరెంట్స్ మీరేమనుకుంటున్నారు, మీ పిల్లల్లో బాయ్స్ ఎక్కువ అబద్ధాలు చెప్తారా, గర్ల్స్ ఎక్కువ అబద్ధాలు చెప్తారా? మనం సరదాగా మాట్లాడుకుందాము ఈ టాపిక్ గురించి. బట్ మీరు మాట్లాడాలనుకుంటే 972-636-1966 కి కాల్ చేయండి.

0: అదన్నమాట సంగతి. సో నేను అడిగిన క్వశ్చన్ మీలో చాలా మంది ఆలోచించుకుంటూనే ఉండుంటారు అని నాకు అనిపిస్తుంది. అయితే ఆలోచించకుండా కిరణ్ గారు మాత్రం కాల్ చేసి చెప్పారు. నాకెందుకో అనిపిస్తుంది అబ్బాయిలే అబద్ధాలు చెప్తారు అని చెప్పేసి అని అన్నారనమాట. ఎందుకండి ఎందుకు అలా అనిపించింది అని అంటే, సిల్లీ సిల్లీ పనులన్నిటికీ అబ్బాయిలే అబద్ధాలు చెప్తారు. లైక్ ఏదన్నా పాడు చేసేసో, లేదంటే ఏదన్నా చెత్త చెత్తగా చేసేసో, ఇది నేను కాదు అని అంటారు, లేకపోతే నేను చేయలేదు ఇట్లాగా అని అంటారు. సో ఇలాంటివన్నీ అబ్బాయిలే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. అమ్మాయిలు పాపం అన్ని చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్తారు. లైక్ అన్నం తిన్నావా అని అంటే, స్కూల్లో అన్నం తిన్నావా అని అంటే, తినేసా తినేసా అని అంటారు, కానీ వాళ్ళు చూస్తే తినరు అని చెప్పారనమాట. సో యా, మేక్ సెన్స్ అండి. ఇది నేను కూడా చిన్నప్పుడు ఇదే విషయానికి అబద్ధం చెప్పేదాన్ని. నేను చాలా తెలివిగా నాకు ఇష్టమైన కర్రీ అయితే తినేసి, ఇష్టం లేని కర్రీ పెడితే బాక్స్ లో ఒక రెండు ముద్దలు తినేసి ఆకలి నిండే వరకు తినేసి, ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్ ఉంటుంది కదా, ఆ 2 నిమిషాలు ఆ 5 నిమిషాల గ్యాప్ లో ఏదో పొదల్లో పడేసో, చెట్ల దగ్గర అన్నం పడేసో, ఇట్లాంటి పనులన్నీ చేసేదాన్ని అనమాట. అన్నం తిన్నావా, ఇంటికి వచ్చిన తర్వాత నాకు స్నాక్స్ కావాలి అని గొడవ కూడా చేసేదాన్ని, ఆకలిస్తుందని. అదే నువ్వు అన్నం తినలేదా సరిగ్గా అని అడిగితే, తిన్నా నేను చాలా మొత్తం తిన్నాను అని చెప్పేసేదాన్ని అనమాట. అప్పటి నుంచే నాకు ఎక్కువ ఆకలిస్తుందేమో అని అనుకుని ఇష్టం లేని కూరలు కూడా ఎక్కువ అన్నం పెట్టేవాళ్ళు. సో అలాంటి ఫన్నీ థింగ్స్ చేశాను. బట్ ఇంకా మీ పర్స్పెక్టివ్ ఏంటి చెప్పండి, అబ్బాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా, అమ్మాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా?
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Go!
3: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: వెల్కమ్ బ్యాక్ బచ్చో. ఇప్పుడు గనక మీరు ఈ షోని సారీ నేను కూడా ఇలా ఏదో ఒక తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలీవుడ్ హీరోయిన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను, వెల్కమ్ బ్యాక్ బచ్చు అది ఇది అని చెప్పి, ఓకే గాయస్ నేను నార్మల్ గానే వచ్చేస్తాను, నార్మల్ గానే మాట్లాడేస్తాను. సో ఈ రోజు మీరు అంటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ మీ ఆర్జే శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. సో మీరు అనగ ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు అని అంటే మాత్రం మీకు నా తనులు, కానీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అండ్ కార్ లో కూడా ట్యూన్ ఇన్ చేసుకున్నారు అంటే మీ అందరికి నా ముద్దులు. మళ్ళీ ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ లాగా మాట్లాడేస్తున్నాను తెలుగు, బట్ యా అదనమాట సంగతి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేదు యాప్ అని అంటే డెఫినెట్ గా డౌన్లోడ్ చేసుకోండి, కార్ లో ట్యూన్ ఇన్ చేసుకోండి, ఎందుకంటే అది ఫ్రీ యాప్ కాబట్టి. మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో హడావిడి చేస్తూ ఉంటాము, సో మీరు మమ్మల్ని అక్కడ కూడా వెతకచ్చన్నమాట, అది ఇంకొక సంగతి. మూడో సంగతి ఏంటి అని అంటే కొమెరికా సెంటర్ లో ఈ రోజు ఎంఎం కిరవాణి గారి లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది అని చెప్పాను కదా, 6 PM నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ మినిట్ టికెట్స్ ఎవరన్నా ఇంకా కావాలి అని అంటే tinyurl.com/mmkiravani show కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. బట్ ఈ రోజు ఆల్రెడీ మేము ఈవినింగ్ అక్కడికే వెళ్తున్నాము అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అటెండెన్స్ ఇస్తారా, 9726361966 కి కాల్ చేసి కొంచెం అటెండెన్స్ ఇస్తారా. ఎందుకు అని అంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, నాకు ఆ విషయాలన్నీ మాట్లాడాలి అని ఉంది కాబట్టి. అసలు మీరెంత ఎక్సైటెడ్ ఉన్నారు, అసలు మీరు దేనికోసం స్పెసిఫిక్ గా వెళ్తున్నారు, అండ్ ఆయన ట్రూప్ లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం డెఫినెట్ గా మీరు 9726361966 కి కాల్ చేయాలి.

చెప్పండి మీకు ఏదన్నా వేరే సాంగ్ ఉందా రిక్వెస్ట్? యా యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ కీప్ లిజనింగ్. సో అదన్నమాట సంగతి. ఇప్పుడే ఎడ్యుకేట్ చేశాను, మనకి ఒక యాప్ కూడా ఉంది, వినండి, మనం యాప్ లో కూడా వస్తాము అని, అందుకే చెప్తున్నారు. వేరే ఎక్కడో ఉన్నట్టేమీ లేదు, మన మన దగ్గరే ఎక్కడో వేరే అదర్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ ఏం లేదు అని అన్నారు. బట్ ఒక మంచి రిక్వెస్ట్ సాంగ్ కూడా అడిగారు, నేను అది ప్లే చేస్తాను, లైన్అప్ చేసి ప్లే చేస్తాను డెఫినెట్ గా. బట్ మీన్ వైల్ ఒక్క మెగాస్టార్ గారి పాట అబ్బినేసి వచ్చేసేయండి.

సో ఆల్ రైట్ గైస్, సో నేను ఇందాక ఒక రిక్వెస్ట్ సాంగ్ కూడా అడిగారు నన్ను శ్యామ్ గారు అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఆ పాటను లైన్అప్ చేశాను, ఆల్రెడీ ప్లే చేయబోతున్నాను. అయితే నాకు ఏమనిపిస్తుందంటే నన్ను అందరు రోజు కొడతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు మన్మదా మన్మదా మామపుత్రుడా అని పాటేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇంత ఒక మంచి క్లాసికల్ డివోషనల్ కైండ్ ఆఫ్ పాటని వేస్తే ఏ అసలు నీకు బుర్రందా అని ఎవరన్నా అంటారేమో అని భయమేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, నాకు నా లిజనర్స్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం కాబట్టి ఇలా నేను ఫస్ట్ వాళ్ళు అడిగిన పాట నేను లైన్అప్ చేసేసాను అనమాట. బట్ యా, లక్ష్మి గారు కాల్ చేశారు ఈరోజు, ఆవిడ ఫ్యామిలీ అందరూ కలిసి కీరవాణి గారి కాన్సర్ట్ కి అయితే వెళ్తున్నారంట. దేవర్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే కీరవాణి గారిని చూడడం. అండ్ నేను ఇప్పుడే ఆవిడ దగ్గర నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే ఎస్పీబి గారి కాన్సర్ట్ కూడా చూసారని. నేను ఐ ఫీల్ ఐఎమ్ దట్ వన్ అన్లక్కీ పర్సన్. నేను ఆయన కాన్సర్ట్ చూడాలి, ఆయన పాడుతుంటే చూడాలి లైవ్ లో అని చాలా అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. బట్ నేను చిత్ర గారిది చూడగలిగా, ఇళయరాజా గారిది చూడగలిగాను, కానీ ఎస్పీబి గారిది నేను చూడలేకపోయాను. సో సాడ్ అనిపించింది నాకు అసలు. బట్ ఎనీహౌ, ఈ రోజు వెళ్తున్న వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అని నాకు అర్థమైపోయింది. మీ కాన్సర్ట్ అంతా మంచిగా జరగాలి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మీ ఫేవరెట్ పాడేవాళ్ళు ఎవరు, ఆయన ట్రూప్ లో మీ ఫేవరెట్ ఎవరు? చాలా మంది ఎస్పెషల్లీ బాయ్స్ అయితే వాళ్ళ ఫేవరెట్ సింగర్ ఒక అమ్మాయి ఉంది ఆ ట్రూప్ లో. అందరూ మాక్సిమం ఇట్లా బాయ్స్ యంగ్ పీపుల్ ఎవరైనా వెళ్తున్నారు ఆయన కాన్సర్ట్ కి ఫ్రెండ్స్ ని తీసుకొని అంటే ఎస్పెషల్లీ ఆ అమ్మాయి, ఆ ఒక్క అమ్మాయి కోసమే వెళ్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు అన్నది మీరు ఎవరన్నా గెస్ చేయగలుగుతారా? ఆయన ట్రూప్ లో, కీరవాణి గారి ట్రూప్ లో ఉన్న సింగర్స్ లో ఎస్పెషల్లీ ఒక్క అమ్మాయి కోసం వెళ్తున్నారనమాట. తనంటే అంత పిచ్చి చాలా మంది అబ్బాయిలకి. సో ఎవరన్నా గెస్ చేయగలుగుతారా ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని? బట్ శ్యామ్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన ఈ పాట కమింగ్ యువర్ వే.

అమ్మాయ్యా నన్నెవరు తిట్టట్లే, బట్ ఎందుకంటే నేను వేసింది మంచి పాటే కదా. సో మధ్యలో ఒక ఆణిముత్యం లాంటి పాట పడింది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, లిజనర్స్ హ్యాపీ, నేను హ్యాపీ, అందరం హ్యాపీ. బట్ యా, కాన్సర్ట్ గురించి మాట్లాడుతుంటే ఇందాక నేను అడిగినట్టు ఒక ఫేమస్ ఒక సింగర్ కోసం చాలా మంది అబ్బాయిలు వెళ్ళడానికి రెడీ అయ్యారు అని చెప్పాను కదా. సో ఆ సింగర్ ఎవరు అంటే నన్నదర్త అని శ్వేత గారు ట్రై చేశారు, బట్ లక్ష్మి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇట్స్ మనీషా ఇరుపతిని. ఎందుకంటే తన వాయిస్ కొంచెం టిపికల్ గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ తను ఇక్కడ పెరిగిన అమ్మాయి, సో ఇక్కడ చాలా పాడతా తీయగా ఇంకా ఇలాంటి చాలా సింగింగ్ షోస్ లో తను పార్టిసిపేట్ చేసింది. అండ్ తను కీరవాణి గారి కాన్సర్ట్ లో తను వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. సో ఈ రోజు పర్ఫామ్ చేయబోతోంది. ఐ హోప్ ఇవాళ అబ్బాయిలందరికి ఇట్లా గుండెలు బద్దలైపోతాయి అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తన కోసమే వెళ్తున్నారు కాబట్టి. కీరవాణి గారు ఉన్నా కూడా అమ్మాయి కోసమే వెళ్తున్నారు అని అంటే ఆ అమ్మాయి రేంజ్ ఏంటి ఊహించుకోండి ఒకసారి.

అదన్నమాట సంగతి. సో ఇది కూడా చాలా అంటే చాలా రోజుల తర్వాత విన్నాం కదా మనం ఈ పాటని. నేనైతే ఎప్పుడు ఈ పాట ప్లే చేసినట్టు నాకు గుర్తే లేదు, బట్ అదన్నమాట సంగతి. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్, అసలు బాయ్స్ ఎక్కువ అబద్ధాలు చెప్తారా గర్ల్స్ ఎక్కువ అబద్ధాలు చెప్తారా అని అంటే కొన్ని మల్టిపుల్ థింగ్స్ వచ్చాయి. బట్ లక్ష్మి గారు ఏమన్నారంటే ఏదో ఆడపిల్లలు చెప్తే ఆడపిల్లలు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అని అంటారు, గాని అది ఏం కాదు, అదంతా ట్రాష్, అవన్నీ అలా నమ్మకూడదు, అదేదో ఓల్డ్ సెయింగ్ అని చెప్పారనమాట అది. బట్ యా అంతే కదా కరెక్ట్, యాజ్ ఏ ఆడ మహిళా స్త్రీ నేను కూడా దీన్ని ఏకీభవించను, నేను కూడా దీని గురించి చాలా ప్రొటెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఇది అస్సలు నిజం కాదు. బట్ అమ్మాయిలు ఉంటేనే కదా ఫన్ ఉంటుంది, అమ్మాయిలు లేకుండా ఎక్కడ ఫన్ ఉంటుంది, ఎక్కడ హడావిడి కలకలాడడం ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? బాయ్స్ తో వస్తాయా? ఏదో ఒక బ్లాక్ ప్యాంటు బ్లూ షర్ట్ వేసుకుంటారు అయిపోతుంది ఇంకా వాళ్ళతోటి. అమ్మాయిలు అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ కిడ్స్ లో మీ ఇన్ కేస్ ఒక బాయ్ ఒక గర్ల్ ఉంటే, లేకపోతే మీరు చూసిన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే మీరేమనుకుంటున్నారు, బాయ్స్ ఎక్కువ ఇట్లా అబద్ధాలు చెప్పేస్తారా, అంత ఈజీగా అట్లా అబద్ధాలు చెప్పేస్తారా, గర్ల్స్ ఎక్కువ అబద్ధాలు చెప్తారా? తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఇలా ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కాల్ చేయండి చూద్దాము 9726361966 కి. మీరెవరికి ఓటేస్తారు ఇలా?

0: to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakawala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Istinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
6: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాటను వినేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఈ రోజు మనకి ఇంకా అసలు డాలస్ లో ఏమేమి ఈవెంట్లు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని ఒకసారి చూస్తే, ఓకే సో ఒక ఇంపార్టెంట్ థింగ్, మనందరం క్రికెట్ అంటే ఎంత కోసేసుకుంటామో తెలిసిన విషయమే, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. బట్ క్రికెట్ జనరల్లీ యుఎస్ లో తక్కువే కదా, సో బట్ స్కూల్ హై స్కూల్ క్రికెట్ ఆడడం, దానికోసం ఇట్లా ఒక కాంపిటీషన్ లాగా పెట్టడం, దానికోసం ఒక బోర్డ్ ఫామ్ అవడం, ఇదంతా చాలా మంచి హ్యాపీ హ్యాపీ థింగ్ కాబట్టి అసలు మ్యాటర్ ఏంటి అంటే, టెక్సస్ స్కాలస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఎక్కడ అంటే ఈ వీకెండే, ఈ రోజు నుంచి 27th వరకు ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ హ్యూస్టన్ లో జరుగుతోంది అనమాట. సో అమెరికన్ స్కూల్ క్రికెట్ ఇక్కడ స్టార్ట్ అవబోతోంది. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే tscb.cricket లోకి వెళితే మీకు చాలా అంటే చాలా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకొక ఫనీ క్వశ్చన్ ఒకటి ఉంది నా దగ్గర. ఫనీ క్వశ్చన్ అంటే ఫనీ క్వశ్చన్ కూడా కాదు, నీ మొహం ఏమన్నా ఫనీ క్వశ్చన్స్ అడుగుతున్నావు అసలు నువ్వు అని అనుకుంటున్నారు కదా. సో నా దగ్గర ఈ రోజు ఫనీ క్వశ్చన్స్ ఏమీ లేవు, అందరం జుట్టు పట్టుకొని పీక్కునే క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఏంటి అన్నది ఒకటి నేను ఈ పాట వేసేసి వచ్చినాక అడుగుతాను, మీరు కూడా పాట వినేసి వచ్చేయండి.

బాబా ఇయర్స్ ఇయర్స్ అయిపోయింది అనిపిస్తుంది నాకు ఈ పాట విన్న తర్వాత. ఆల్ రైట్, సో ఇందాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అని చెప్పాను కదా, సో అదేంటి అంటే మన హౌస్ హోల్డ్స్ లో, ఎస్పెషల్లీ సరే తెలుగు హౌస్ హోల్డ్స్ అనుకోండి, తెలుగు హౌస్ హోల్డ్స్ లో ఏదన్నా ఒక్క థింగ్, అది అబ్సల్యూట్లీ లైక్ అరే అసలు మనం ఎందుకు చేస్తున్నాం రా ఇది అని అనిపిస్తుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటి అని అంటే దట్ వన్ రూల్ ఇన్ అవర్ హోమ్ దట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో సెన్స్, అసలు దానికి పెద్ద సెన్సే ఉండదు కానీ మనం చేస్తాం అది. అండ్ మనం ఎదుటి వాళ్ళు కూడా, అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. లైక్ ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొత్త సోఫా కొంటాము, కొత్త సోఫా అంటే నేను ఇక్కడ ఇప్పుడు గురించే మాట్లాడట్లేదు, అంటే లైక్ డాలస్ లో మనం ఎట్లా ఉంటున్నాము ఏంటి అన్న దాని గురించే నేను తర్వాత వస్తాను. మీకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే నేను ఎట్లా దేని గురించి మాట్లాడుతున్నానంటే, చిన్నప్పుడు ఒకవేళ మనం ఇండియాలో మనం పేరెంట్స్ తోటి ఉంటున్నప్పుడు మేబీ ఇంట్లో ఒక సోఫా తెచ్చారనుకోండి, ఆ సోఫాని అంతా వాడు నీట్ గా ప్యాక్ చేసి ర్యాప్ చేసి పైన ప్లాస్టిక్ కవర్లు అన్ని వేసి ఇస్తాడు. కానీ మనం చాలా రోజులు ప్లాస్టిక్ కవర్ పీకకుండానే వాడతాం. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి అది ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అని అంటే, ఈవెన్ దో ప్లాస్టిక్ కవర్స్ ఉన్నా కూడా మనం ఏదో అట్లా జస్ట్ క్యాజువల్ గా వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంటే మన దగ్గరకు వచ్చి, ఏ ఇప్పుడు ఎవరు లేరు కదా ఇంట్లో, చుట్టాలు ఎవరు రాలేదు, గెస్ట్ ఎవరు రాలేదు కదా, నువ్వు ఎందుకు ఈ సోఫాలో కూర్చునో, పోయి పాత కుర్చీలో కూర్చో, సోఫా ఎవరన్నా గెస్ట్ కోసమే అని అంటారు కదా. సో అలాంటి థింగ్స్ అనమాట, అరే సోఫా కొన్నది ఎందుకు, కూర్చోడానికే కదా, సో గెస్ట్లు వస్తేనే ఎందుకు వాడాలి ఇలాంటివి. అండ్ టీవీ కొంటాము, రిమోట్ టీవీ రిమోట్ ఉంటుంది, టీవీ పైన ప్లాస్టిక్ కవరే బికమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికి తోడు ఆ రిమోట్ కి వాడు ఏదైతే ప్లాస్టిక్ కవర్ చుట్టిస్తాడో ఆ ప్లాస్టిక్ కవర్ వేసి దానికి చుట్టూ నాలుగు రబ్బర్ బ్యాండ్లు వేసి ఇట్లా చేస్తాం అనమాట. వాడుకోవడానికే కదా అని, వాడుకోవడానికే కదా, సో ఎందుకు వాటిని అలా వాడాలి అని నాకు డౌట్ అనమాట. సో మీకు అలా ఏదన్నా ఒక ఒక రూల్ మీరేమన్నా యూ కేమ్ అక్రాసా, మీరు ఇంకా ఎలాంటివి ఏమన్నా ఫాలో అవుతున్నారా, ఆలోచించుకుంటున్నారు కదా, నేనేమన్నా ఇట్లా ఫాలో అవుతున్నానా, నేనేమన్నా ఇట్లా ఉన్నానా అని ఆలోచిస్తున్నారు కదా. వాట్ ఈస్ దట్ వన్ రూల్ ఇన్ ఎవ్రీ ఇండియన్ హౌస్ హోమ్, సారీ ఎవ్రీ ఇండియన్ హోమ్, దట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో సెన్స్, అబ్సల్యూట్లీ నో సెన్స్. నో సెన్స్ అని అంటే నేనేదో మిమ్మల్ని అంటున్నాను అని అనుకోకండి, జస్ట్ ఏదో ఊరికే అలా అన్నాను, మీరు కంగారు పడి నన్ను తిట్టకండి. బట్ మీరు ఈ ఫన్నీ థింగ్ ని షేర్ చేయాలనుకుంటే మాత్రం 9726361966 కి కాల్ చేయండి.

ఆల్రైట్ గైస్, నేను అడిగిన క్వశ్చన్ కి చాలా మందికి నోస్టాల్జిక్ మూమెంట్స్ గుర్తొచ్చినట్టున్నాయి. నాకు రమణ గారు కాల్ చేసి అదే చెప్తున్నారు, ఇల్లు తాళం కప్ప స్టోరీ మాట్లాడుకుందాం అనమాట మేము ఇప్పుడే. యాక్చువల్లీ నేను కూడా కనెక్ట్ అయ్యాను, దట్ వన్ థింగ్ వి డూ అబ్సల్యూట్లీ మేక్ నో సెన్స్ అని అడిగాను కదా. అయితే ఆయన ఏమన్నారంటే, ఇంటికి కొళ్ళం పెట్టి తాళం వేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు అలా ఇలాగి చూసేటోళ్ళము అని చెప్పారనమాట. అది ఒకసారి పడుతుంది, పడిన తర్వాత మనం జస్ట్ టు మేక్ ష్యూర్ అన్నట్టుగా ఇలా డబుల్ చెకింగ్ ట్రిపుల్ చెకింగ్ అని అనుకుంటాం కదా. సో దాని గురించి ఇలాగ లాగి లాగి చూస్తాము అని అన్నారు ఆయన. ఆ విషయం ఆయన చెప్తే నేనేం చెప్పాను తెలుసా, నాలాంటి బతకస్తులు ఏంటంటే ఆ వేసామా వేసాంలే అని అనుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరో అడుగుతారు మనల్ని, ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు అందరం కలిసి వెళ్తున్నప్పుడు తాళం పడిందా సరిగ్గా చూసావా అని అడుగుతారు కదా. అడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట నా బ్రెయిన్ కి, ఓ మై గాడ్ ఇప్పుడు నేను వేసాను గానీ పడిందా లేదా అన్నది నేను చూసుకోలేదే అని నేను పరిగెత్తుకుంటా మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసి రెండు సార్లు లాగి అప్పుడు వచ్చి చెప్పేదాన్ని అనమాట, పడింది పడిందిలే బానే పడింది అని అప్పుడు వచ్చి చెప్పేదాన్ని. ఇలా నాలాంటి బద్ధకం పనులు చేయకుండా ముందే మీరు అన్ని చూసుకుని వెళ్ళారనుకోండి, ఇలా వెనక్కి తిరిగి పరిగెత్తుకుని రావాల్సిన అవసరం ఉండదు అనమాట. బట్ ఎనీవే రమణ గారు, మీకు 10 మినిట్స్ టైం ఉంది, సో మీ ఫేవరెట్ పాట ఇదిగోండి.

అన్నమాట సంగతి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సనా స్వెట్ గ్లామ్ వెడ్ మీ గ్లామ్ జరగబోతోంది అనమాట. సో బేసిక్ గా ఇది ఏంటి అని అంటే వెడ్డింగ్ ఎక్స్పో అనమాట. మనం పెళ్లి చేసుకోవడానికి అంటే ఎవరన్నా ఇక్కడ ఇప్పుడు పెళ్లి పెళ్లిళ్ళు ఇలాంటివన్నీ ఇప్పుడు ఇండియాకి వెళ్లే ఛాన్స్ లేకపోతే ఇక్కడే చేసేసుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏం జరుగుతోందంటే రేపు ఒక మంచి వెడ్డింగ్ ఎక్స్పో జరుగుతోంది అనమాట. సో అందులో వెండర్ బూత్స్, ఫుడ్ బూత్స్, లైవ్ ఫ్యాషన్ షో ఇవన్నీ ఉన్నాయి. బట్ మీకు పెళ్లికి కావాల్సిన అన్ని థింగ్స్ కి వెండర్ బూత్స్ అన్ని అక్కడ దొరుకుతాయి అన్నమాట. లైక్ డెకార్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ఆర్ పెళ్లికి కావాల్సిన సామాన్ల దగ్గర నుంచి అన్నిటికీ ఒకటే దగ్గర దొరుకుతాయి అన్నమాట. అండ్ దాంతోపాటు అవర్లీ రాఫెల్ గివ్ అవేస్ కూడా ఉన్నాయి. సో మేబీ ఆ రాఫెల్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక మంచి లెహెంగా రావచ్చేమో ఎవరికి.

0: తెలుసు. అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్, ఎక్సైటింగ్ గిఫ్ట్స్, ఇవన్నీ ఎలాగూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్యూర్ సిల్క్ కాంచీపురం క్లచ్ ఉంది, బ్లాక్ బీడ్స్ నెక్లెసెస్ మేడ్ ఆఫ్ సిల్వర్ అండ్ అంటే సిల్వర్ బ్లాక్ బీడ్స్, బట్ దానిపైన 22K గోల్డ్ కోటింగ్ ఉంటుంది. చికెన్ కారీ కుర్తీ, ఇవన్నీ రాఫిల్ గివ్ అవేస్ అన్నమాట. సో ఎందుకు ఫ్రీగా ఎంట్రీ ఉన్నప్పుడు, ఫ్రీ పార్కింగ్ ఉన్నప్పుడు మీకేంటి నొప్పి చెప్పండి, ఊరికే జస్ట్ అలా వెళ్ళి ఒక గంట అలా చెక్అవుట్ చేసి వచ్చేసేయండి. ఈ లొకేషన్ ఎక్కడ అంటే జూలై 26th అంటే రేపు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరగబోతోంది. సో డెఫినెట్ గా వెళ్ళండి, చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు చాలా మంచి మంచి బట్టలు, మంచి సజెషన్స్ అన్ని దొరుకుతాయి ఎవరైతే ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో. ఆర్ మీరు ఒకవేళ అందుబాటులో లేరు అని అనుకుంటే, మీరు రాలేరు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా పంపించండి, సో దట్ దే కెన్ లుక్ అవుట్ ఫర్ యూ అన్నమాట. అది సంగతి. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ దట్ వీ డూ బట్ ఇట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో సెన్స్ అని అనుకున్నా అని మాట్లాడుతున్నాం కదా. సో నాకు ఒకటి తట్టింది, అదేంటి అంటే ఎన్నిసార్లు మనం గ్రాసరీ షాపింగ్ వెళ్ళొచ్చినా, వారు ఏ షాపింగ్ వెళ్ళొచ్చినా వాటి బ్యాగ్లు ఉంటాయి కదా, షాపింగ్ బ్యాగ్స్, అవి మాత్రం చచ్చినా పడేయం మనం. అన్ని జాగ్రత్తగా నీట్ గా మడత పెట్టుకుని లోపల పెట్టుకుంటాం. అవి అసలు ఎన్ని కుప్పలు కుప్పలు కుప్పలు కుప్పలు అవుతాయో. ఇంకా ఈవెన్ ఇండియాలో కూడా అంతే కదా, మనం ఇలా ఒక ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి, అందులో చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కవర్స్ అన్ని ఉంటాయి. సో ఐ థింక్ చాలా మంది ఇక్కడ కూడా అది ఫాలో అవుతూ ఉంటారు అని. అండ్ ఏదన్నా పేపర్ గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చినా అవన్నీ అంత ఈజీగా పడేయం మనం. ఎన్నున్నా పడేయం, ఒక 100 ఉన్నా సరే, 101 వచ్చింది అని అంటే చచ్చిన పడేయం. బట్ ఇలాంటివి మీకు ఇంకేమన్నా గుర్తొస్తే మీకు తెలుసు కదా ఎవరికి ఫోన్ చేయాలో, వెంటనే ఇక్కడికే చేయండి.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
4: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
5: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
9: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆటకవల పాట కవల విత్ మీ ఆర్జే శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో ఇందాకే నేను సనా వెడ్మీ గ్లామ్ ఈవెంట్ గురించి చెప్పాను. ఇంత మాట్లాడాను పెళ్లి గురించి. పెళ్లి గురించి మాట్లాడిన తర్వాత నా ఫేవరెట్ పెళ్లి ఐకానిక్ పాట వేయకపోతే ఎలాగా అని అనిపించింది. సో హియర్ వి గో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెళ్లి పాటలు.

సో అది గైస్ ఇప్పుడు లక్ష్మి గారితో మాట్లాడుతున్నాను. ఆవిడ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. యాక్చువల్లీ నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట ఈ మధ్య. సో మనం చిన్నప్పుడు ఎట్లా చేస్తుండే అంటే, ఏదన్నా కొత్త దుప్పట్లు అలాంటివి ఉన్నాయి అని అంటే మనమేమో పాత దుప్పట్లన్నీ వేసుకొని కొత్త దుప్పట్లు ఇట్లాంటివన్నీ గెస్ట్ వచ్చినప్పుడే బయటకు తీయాలి అని అంటాము. ఇట్లాంటివి ఏదో చేస్తుండే కదా. అండ్ సేమ్ థింగ్ విత్ డైనింగ్ సెట్ కూడా. ఈ డైనింగ్ వేర్ ఉంటుంది కదా, అది కూడా మనమేమో కంచాలు స్టీల్ ప్లేట్లు అవన్నీ వాడి ఎవరన్నా చుట్టాలు వచ్చారు ఇంటికి అని అంటే ఆ రోజు అసలు మంచి ఫీస్ట్. సండే వచ్చారు అని అంటే ఇంకా చికెన్ బిర్యానీ అబ్బా మామూలుగా ఉండేది కాదు హడావిడి. బట్ అవన్నీ మంచి సెరామిక్ ప్లేట్లు పింగాణి ప్లేట్లలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అబ్బా చుట్టాలు అయి ఉంటే ఎంత బాగుండేది రా, నేను కూడా ఈ ప్లేట్లో తినేదాన్ని అన్న ఒక ఫీలింగ్ లాగా వస్తుంది అన్నమాట. బట్ ఈ మధ్య లక్ష్మి గారు అది రియలైజ్ అయ్యి ఓ నో ఎందుకు ఇవన్నీ దాచిపెట్టి ఉండేది, అదేదో మనమే ఎంజాయ్ చేద్దాం మనమే వాడదాము అని అనుకుంటున్నారంట. గుడ్ థింగ్ అండి. యాక్చువల్లీ ఈ మధ్య నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట. ఏముంది కొత్తది తీసుకొస్తే కొత్త వస్తువు చూడగానే కొత్తది కొనుక్కురాగానే వావ్ దీన్ని జాగ్రత్తగా దాయాలి లేకపోతే ప్రిజర్వ్ చేయాలి అన్నట్టులాగా ఫీలింగ్ వస్తుంది కదా. నాకు అస్సలు రావట్లేదు ఈ మధ్య అట్లా తేవడం చించి వాడేయడం టైప్లోనే అనిపిస్తుంది అనమాట. బట్ గుడ్ థింగ్ ఏ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఏ ఇది. మనం వాడుకుందాం, ఎందుకు ఎవరికో ఎవరో వస్తారు ఇంటికి అప్పుడే తీసి వాడాలని ఎందుకు వెయిట్ చేయడం. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా దట్ వన్ థింగ్ వీ డూ బట్ అబ్సల్యూట్లీ మేక్స్ నో సెన్స్ అనేలాగా.

0: Swati? ఎవరికి మెసేజ్ చేస్తున్నా?
1: మా అన్నయ్యకి.
0: మీ అన్నయ్య కార్తిక్?
1: చిన్నప్పటి నుండి అన్ని విషయాలు మా అన్నయ్యతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు అన్నయ్య లేడని తెలుసు, నాకు రిప్లై ఇవ్వడని తెలుసు. అయినా ఎందుకంటావా? మన మాటలు వింటున్నారనే నమ్మకంతోనే కదా దేవుడికి అన్ని విషయాలు చెప్పుకుంటాను. ఇది అంతే.

ఆల్ రైట్ గైస్, పారడైజ్ కి అడ్రస్ అయితా అని నేచురల్ స్టార్ ఎలా అంటున్నారు. ఈ రోజు నేను ఒక క్రేజీ గేమ్ కి అడ్రస్ కాబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ ఒక అనానమస్, మన ఫేవరెట్ అనానమస్ కాలర్ గారు ఈ రోజు ఏం చెప్పారు అంటే, అదే దట్ వన్ థింగ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ వి డూ బట్ ఇట్ అబ్సల్యూట్లీ మేక్స్ నో సెన్స్ అని అడిగాను కదా. అడిగితే ఆవిడ ఏమన్నారంటే, ఇలా మనం జనరలీ కంపెనీస్ కొన్ని టీషర్ట్స్ ఇస్తాయి కదా, వాళ్ళ లోగోస్ తోటి వాళ్ళ బ్రాండింగ్ తోటి కొన్ని టీషర్ట్స్ ఇస్తాయి కదా, అవి మనం పేరెంట్స్ కి ఇస్తే వాళ్ళు అస్సలు మర్చిపోకుండా అవే వాడడం, అవి ఇంట్లో వాడడం, బయటకు వేసుకెళ్లడం, ఇట్లాంటివి ఇలా ఇలా అన్ని రకాలుగా వాటిల్ని యూజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే పేరెంట్స్ దగ్గర నుంచే, అంటే ఇప్పుడు ఫాదర్ జనరల్లీ వేసుకుంటున్నారు అని అంటే మదర్ దగ్గర నుంచి బ్యాక్ లాష్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంట. సో అదే సంగతి, దట్ ఈస్ వన్ థింగ్. ఏదో ఒకటి షర్ట్ ఇచ్చారు కదా, పడేయడం ఎందుకులే ఉత్తగా అని మనకేదో ఇస్తే, పేరెంట్స్ కి ఇస్తే వాళ్ళు అసలు ఫుల్ టు ఫుల్ ఇలా మొత్తం చీకిపోయేదాకా ఫుల్ గా వాడేయడం, అది కూడా దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఎందుకు వేస్ట్ పోనీయడం అని జనరల్లీ వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఆలోచిస్తుంది కదా. సో అదనమాట సంగతి. సో ఇప్పుడు నాకు వచ్చిన ఒక అద్భుతమైన గేమ్ ఐడియా ఏంటి అంటే, జనరల్లీ సాటర్డే సండేస్ అంటే మనం ఏం చేస్తాము, ఒక ఇంపార్టెంట్ థింగ్ చేసేది ఏంటి అని అంటే గ్రాసరీ షాపింగ్ ఖచ్చితంగా చేస్తాము. గ్రాసరీ షాపింగ్ లో మనం జనరల్లీ ఎక్కువ మంది కాస్కో, వాల్మార్ట్, ఇండియన్ స్టోర్, ఈ మూడిటికి డెఫినెట్ గా వెళ్తారు. ఐదర్ కాస్కో ఆర్ సామ్స్ వెళ్తారు కదా. సో ఈ రోజు నేను ఏం చేస్తానంటే, మనం రెగ్యులర్ గా కొనే ప్రొడక్ట్స్ ఉంటాయి పిల్లలున్న వాళ్ళు అని అంటే డెఫినెట్ గా ఈ కుకీస్, క్రోసాన్స్, ఎగ్స్ ఇట్లాంటివి ఖచ్చితంగా కొంటారు. అండ్ ఇలా అడల్ట్స్ కోసం కొనేవి అయితే ఇలా మీట్ కొంటుంటారు, లేకపోతే పాలు కొంటుంటారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో శిరీష ఈ రోజు ఏం చేయబోతుంది అంటే, నేను ఒక ప్రోడక్ట్ పేరు చెప్తాను అండ్ అది ఏ స్టోరో చెప్తాను, లైక్ ఫస్ట్ క్వశ్చనే అడిగేస్తాను, సో దాట్ మీకు అది ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్రౌన్ ఎగ్స్ ఉన్నాయి. బ్రౌన్ ఎగ్స్ తీసుకుంటే మనం కాస్కోలో 3 different టైప్స్ ఆఫ్ బ్రౌన్ ఎగ్స్ ఉన్నాయి. వాటిలన్నిటికీ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక $1 ఇటు అటు తోటి సేమే ఉన్నాయి అనమాట. ఎవరన్నా కాస్కోలో 24 count బ్రౌన్ ఎగ్స్ ప్రైస్ గెస్ చేయగలుగుతారా? ఇది ఈ రోజు గేమ్. సో నేను ప్రోడక్ట్ చెప్తాను, గ్రాసరీ చైన్ ఏంటి అన్నది చెప్తాను, మీరు ఎప్పుడూ కొంటూనే ఉంటారు కాబట్టి దాని ప్రైస్ ఏంటి అన్నది కరెక్ట్ గా గెస్ చేయాలి. ఎవరన్నా ఆన్సర్ చేశారనుకోండి, నేను ఇంకొంచెం తగ్గించండి, ఇంకొంచెం పెంచండి అని చెప్తాను అనమాట. అవే నా హింట్స్. సో దాన్ని బట్టి మీరు గెస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ రోజు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కాస్కోలో ఆర్గానిక్ బ్రౌన్ ఎగ్స్ కొంటాం కదా మనం, ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ అని కొంటాం కదా, 24 count ఉంటాయి. 24 count మొత్తం ఎగ్స్ పెట్టే టోటల్ కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత అనేది క్వశ్చన్. ఓ గ్రాసరీ షాపింగ్ కి వెళ్ళడమే కాదు, అప్పుడప్పుడు రేట్లు కూడా చూడాలి. సో చూద్దాం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేస్తారో, నేను హింట్లు ఇవ్వాల్సి వస్తుందో లేదో చూద్దాము, ఎవరన్నా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారేమో. ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్, 24 count. సో అదే అన్నమాట నా ప్రోడక్ట్ కాస్కో నుంచి.

0: ஸ்லீப்பில்.
1: ఆల్ రైట్ గైస్, అసలు ఐ ఫీల్ మీరు బాగా మంచిగానే షాపింగ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఫుల్ రేట్లు కూడా గుర్తు పెట్టుకొని. అంటే జనరల్లీ అంటే నేనేం చేస్తానంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ బేసిక్ గా కొనే ఉంటాయి కదా, లైక్ పాలు లేకపోతే ఈ పెరుగు లాంటివి గానీ లేకపోతే ఓట్స్ లాంటివి గానీ ఇట్లాంటివి ఏమన్నా మనం జనరల్లీ కొంటున్నాము అంటే ఎప్పుడు కొనేవే కదా ఇవి అని చెప్పి నేను పెద్దగా ఎక్కువ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత అయ్యాయి ఏంటి అన్నది నేను అసలు కాన్సన్ట్రేట్ చేయను అనమాట. ఎప్పుడు కొనేవే కదా ఇవి, వెళ్ళి ఎక్కడ ఉంటాయో తెలుసో వెళ్ళి తెచ్చుకుందాము అని చెప్పి నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయను. బట్ మీరందరూ మాత్రం ఎవ్రీ టైమ్ బాగా చూస్తున్నారు, బాగా కొంటున్నారు, సో హ్యాపీ అండి. నేను కూడా ఇలాంటివన్నీ నేర్చుకోవాలి మీ దగ్గర. సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది క్రేజీగా. శ్రీనివాస్ గారు కాల్ చేశారు అండ్ వశిష్ట కూడా కాల్ చేశాడు. వశిష్ట యాక్చువల్లీ ద రైట్ రైట్ రైట్ ఆన్సర్ చెప్పాడు. ఎట్లా అంటే ఎగ్స్ లో 3 kinds ఆఫ్ ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ అని, రెండేమో ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ గ్రేడ్ ఏ గ్రేడ్ ఏ అలా ఉంటాయి కదా. సో వశిష్ట చెప్పిన ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఆర్గానిక్ గ్రేడ్ ఏ అన్నమాట, అది 799. సో వశిష్ట రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ గారు చెప్పారు నేను అడిగిన ప్రోడక్ట్ కి ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ $7 అని చెప్పారు. సో నేను కొంచెం తగ్గండి అని అంటే 649, 659 అని ఆప్షన్స్ ఇచ్చారనమాట. బట్ ఎనీ హౌ రైట్ రైట్ రైట్ ఆన్సర్. సో అలా అబ్బా ఎంత హ్యాపీగా ఉందో నాకు. సో నేను ఇంకొక క్వశ్చన్ కి వెళ్ళిపోనా అని చూస్తున్నా. ఓకే, సో ఇది కూడా పిల్లలున్న పేరెంట్స్ మేబీ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నేను చూసింది ఏంటి అని అంటే పిల్లలకి చాలా వరకు A2 హోల్ మిల్క్ ఇస్తారు అని విన్నాను. నాట్ ష్యూర్ ఇది అందరూ అదే పని చేస్తారా లేదా అన్నది ఐ డోంట్ నో. బట్ A2 హోల్ మిల్క్ ఏదో ఒక పాయింట్ లో మనం కొనే ఉంటాం కదా. సో కాస్కోలో A2 హోల్ మిల్క్ కార్టన్ అంతా వస్తుంది, దాని ప్రైస్ ఎంత? A2 హోల్ మిల్క్ ఆ కార్టన్ కాస్కోలో ఎంత వస్తే అంత, దాని మొత్తం ప్రైస్ ఎంత? ఇస్ మై నెక్స్ట్ క్వశ్చన్. చూద్దాం ఇది ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: Isti namma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Adhe 9-to-5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
7: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. బాగుంది. ఈ రోజు నాకు కూడా క్రేజీగా అనిపిస్తుంది మనం ఈ గేమ్ ఆడుకోవడం. సో బేసిక్ గా ఇప్పటి ట్యూనియన్ అయిన వాళ్ళకి ఏంటంటే, నేను ఒక ఇంటలెక్చువల్ గేమ్ ను ఒకటి తీసుకొచ్చాను అనమాట. సో గేమ్ ఏంటి అంటే, నేను కొన్ని గ్రాసరీ చైన్స్ లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ చెప్తాను అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ అడుగుతాను, అది ఏ గ్రాసరీ చైన్ అన్నది చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏ అది దాని కాస్ట్ ఎంత అన్నది గెస్ చేయాలి. సో నేను ఇందాక బ్రేక్ ముందు ఏ క్వశ్చన్ అడిగాను అంటే, ఏ టూ హోల్ మిల్క్ డబ్బా కాస్కోలో ఉంటుంది కదా, సో దాని ప్రైస్ ఎంత అని అడిగాను. మేబీ నాకు అది ఇంటర్నెట్ లో తప్పు చూపించింది అనుకుంటా, బట్ ఆన్య కాల్ చేసి నాకు ఆన్సర్ చెప్పి, నేను ఇప్పుడే కొన్నాను, ఇది బిల్లు చూసి చెప్తున్నాను అని చెప్పింది. బట్ ఆన్సర్ వచ్చేసి $13.99, $13.99. ఆల్ రైట్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ గ్రాసరీ చైన్ మారుద్దాము, మారిస్తేనే మంచిదేమో అని ఫీల్ అవుతున్నాను నేను. సో ఆల్ రైట్, గ్రాసరీ చైన్ మార్చేసాను. ఇప్పుడు ఏంటంటే, వాల్మార్ట్కి వెళ్ళాను నేను. ఇప్పుడు వాల్మార్ట్ లో నేను ఏం కొనాలనుకుంటున్నానంటే, మన ఆడ మహిళా స్త్రీలందరూ సమ్మర్ రాగానే మొక్కలు కొనేసి కొన్ని, లేకపోతే మొక్కల్ని కొంచెం మంచి మట్టి వేసి ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. సో మీకు పాటింగ్ మిక్స్ కావాలి. చాలా మంది నేను చూసింది ఏంటంటే, మిరకిల్ గ్రో పాటింగ్ మిక్స్ కొంటారు ఆబ్వియస్లీ. అందులో మిరకిల్ గ్రో పాటింగ్ మిక్స్ ఫర్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ 25 క్వార్ట్స్ పెద్ద బస్తా వస్తుంది కదా, ఆ బస్తా కాస్ట్ ఎంత వాల్మార్ట్ లో? ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. చూద్దాం ఎంత మంది ఆడ మహిళా స్త్రీలు గుర్తుపెట్టుకున్నారో మట్టి కాస్ట్ ని.

0: ఆల్ రైట్ గాయ్స్, మనకి బానే మొక్కలు వాటి పెంపకం వాటిలన్నిటి మీద ఫుల్ మంచిగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో పాటుగా వాటి ప్రైసెస్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రసన్న గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పారు, ఎందుకంటే ఆవిడ ఇప్పుడే వెళ్తున్నారంట అది కొనుక్కొచ్చుకోవడానికి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా 25 క్వార్ట్స్, అది ఎంత అని అడిగాను. సో మనకు ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ ఇస్ $8. ఆవిడ 8.39 చెప్పారు, బట్ నేను కన్ఫర్మ్ చేసుకుని వాల్మార్ట్ యాప్ కెళ్ళి యాప్ లో కన్ఫర్మ్ చేసుకుని మరీ చెప్తున్నాను, $8 ఉంది గైస్. ఇంకా మీరు ఎవరన్నా మొక్కలు, అయ్యో నేను మొక్కల్ని ఏదో ఒకటి చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి అర్జెంట్ గా మట్టి కొనుక్కొని తెచ్చుకోండి, ఇచ్చి పడేయండి మొక్కలతోటి. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను, అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ టు స్కూల్, స్కూల్స్ దగ్గరకు వచ్చేసింది. నాకు తెలిసి ఇంకొక 10-12 డేస్ లో ప్రాబబ్లీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అనుకుంటా పిల్లలకి. ఈ క్వశ్చన్ పేరెంట్స్ కన్నమాట. చిన్నప్పుడు పిల్లలకి లైక్ మేబీ ఈ ప్రైమరీ స్కూల్లో అట్లా ఉన్నప్పుడు పిల్లలకి క్రేయాన్స్ కొనిచ్చేసి ఉంటారు కదా మీరు. ఇన్ కేస్ ఒకవేళ మీరు గనక క్రేయాన్స్ కొనిచ్చి ఉంటే, క్రేయాన్స్ కాస్ట్ ఎంత? స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే, వాల్మార్ట్ లో క్రేయోలా క్రేయాన్స్ ఉంటాయి కదా, 24 ఉంటాయి క్రేయాన్స్, అంటే ఇవి పెన్సిల్స్ లాగా కాదు, జస్ట్ క్రేయాన్స్, క్రేయోలా క్రేయాన్స్ 24 కౌంట్వి ఎంత వాల్మార్ట్ లో? మేబీ ఇప్పుడైతే వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి, రోల్ బ్యాక్ అది ఇది అని అంటున్నారు గానీ, బట్ ఇన్ జనరల్ ప్రైస్ మీకు గుర్తున్నా కూడా పర్లేదు చెప్పచ్చు, దగ్గరగా వచ్చినా కూడా ఓకే. బట్ చూద్దాం ఎంత మంది పేరెంట్స్ కి కొనిచ్చిన వాళ్ళకి గుర్తుంటుందో చూద్దాం.
1: ఇప్పుడు ఇష్టానికి మారుస్తుంటారు, అది విని గప్చుగా ఫాలో అవ్వాలి, అది వదిలేసి ఏదైనా పిచ్చి పొందో చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.

0: Tiger Cough Hukum.
1: Tiger Cough Hukum. సో అదన్నమాట సంగతి. క్రేయాల క్రేయాన్స్ మాత్రం ఎందుకో వెనకబడ్డారండి మీరు. మీరు బాగా ఆలోచించుకోండి. నేను ఒక క్లూ ఇవ్వమంటే ఇస్తాను, బట్ దీనికైనా ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఏంటి ప్రాబబ్లీ మీ పిల్లలందరూ ఆల్రెడీ మిడిల్ స్కూల్ కి హై స్కూల్ కి వచ్చేసారా? ఓ మేము క్రేయాన్స్ అని ఎప్పుడు కొన్నాము, ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారా? బట్ సరదాగా గెస్ చేయండి, ఇట్స్ ఓకే, నేను క్లూ ఇస్తాను కదా మీకు. బట్ క్లూ ఇచ్చే ముందు ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు ఈవినింగ్ ఒకవేళ ఏమనుకుంటాంలే ఇంట్లో ఈరోజు అని అనిపించే ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే, వీకెండ్ కూడా వంట ఏంటి అని అనుకుంటే, మీకు ద బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, పైగా ఈరోజు సాటర్డే తొలి ఏకాదశి కూడా ఉందో లేదో ఏదన్నా కానివ్వండి, సమ్ పండగలాగా జరుగుతుంది కదా. సో యూజువల్లీ వెజే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీకు ఒక మంచి సజెషన్ ఏంటి అంటే, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఏ టు బి వాళ్ళ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా, స్పైస్, పికిల్స్ అన్ని ఉన్నాయి. ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే రాగి ఇడ్లీల దగ్గర నుంచి గోంగూర రైస్ వరకు ఏ టేస్ట్ అయినా మినిట్స్ లో రెడీ ఉంటుంది. ఏ టు బీకి వెళ్ళండి, ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. ఏ టు బి టెక్సస్ .com ని కూడా విజిట్ చేయండి వాళ్ళ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కోసం. అండ్ యూ కెన్ కాల్ దమ్ ఎట్ 214-872-2345. ఆల్సో క్లూ ఇస్తానని చెప్పాను కదా, క్రేయోలా క్రేయాన్స్ 24-count ది, వాల్మార్ట్ లో ఎంత ప్రైస్ ఉంది అని. ఎలా చెప్పాలి మీకు, $1 కి ఎక్కువ, $2 కి తక్కువ. సో ఇంతకంటే పెద్ద క్లూ ఎవరు ఇవ్వలేరు. చూద్దాం దీన్ని బట్టి ఎంత మంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం. బట్ మీరైతే ఒక ఐకాన్ స్టార్ పాట వినేసి వచ్చేయండి, అండ్ క్రేయోలా క్రేయాన్స్ 24-count వాల్మార్ట్ లో ప్రైస్ ఎంతో కూడా గెస్ చేయండి.

అది ఏమా ఎంతైనా సరే మిర్చి ప్రభాస్ ఫ్యాన్స్ అసలు. ఐ స్టిల్ రిమెంబర్ ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మంది ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలా బైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నానా అని చెప్తే నువ్వు తాగినప్పుడు డ్రైవ్ చేయకు అని అంటాడు కదా, అసలు దానికైతే ఎంత మంది కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ లైక్ అది సినిమాల్లో కాబట్టి అట్లా చెప్పారు, అదే బయట గాని ఇలాంటివి చేస్తున్నాము అని తెలిసింది అని అంటే ఫాదర్స్ తోలు తీస్తారు అన్నట్టులాగా అప్పుడు ఫుల్ ఫేమస్ అయింది అనమాట. సో అది కూడా ఒక ట్రోలింగ్ మెటీరియల్ లాగే జరిగింది అనమాట. అదే మ్యాటర్ ఏంటి, ఎందుకు మీరందరూ క్రేయాన్స్ 24 count ఒకప్పుడు కొనేవాళ్ళం కానీ ఇప్పుడు గుర్తులేదు అంటున్నారేమో అని నాకు అర్థమైంది. లేకపోతే అసలు మీరు వాల్మార్ట్ కే వెళ్ళరా, ఓ మేము చాలా రిచ్ మేము వాల్మార్ట్ కే వెళ్ళం అసలు మేము అన్ని కాసుకోలేనే కొంచామని అంటారా? సో ఆన్సర్ నేనే రివీల్ చేసేస్తాను. క్రేయోలా క్రేయాన్స్ 24 count కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు రోల్ బ్యాక్ ఆఫర్ లో 50 cents వస్తున్నాయి గానీ, బట్ అదర్వైజ్ దాని కాస్ట్ వచ్చేసి $1.44 అన్నమాట. ఓకే లెట్స్ జంప్ టు కాస్కో అగైన్, కాస్కోకి వెళ్ళిపోదాము. సో కాస్కోలో ఇది ఫేమస్ ప్రోడక్ట్, మన వాళ్ళు అందరూ కొంటారు, కొని ఇండియాకి కూడా తీసుకెళ్తారు అన్నమాట చాలా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Go!
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. Prati Adivaram Udayam, 8 nundi 10 varaku. Nenu mi RJ Shruti Venkat, Radio Surabhi 107.9 FM HD3. America lo Telugu Nestam, sounds like home.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekkuva avachu.
6: Idi office party a leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
7: రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆన్సర్ వచ్చేసింది వాల్నట్స్ ప్రైస్ ఎంత కాస్కోలో అని అడిగాను. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ ఇస్ 10.99. నైస్, బానే రేట్లు అన్ని గుర్తు పెట్టుకుంటున్నారు. సో నేను నా నెక్స్ట్ క్వశ్చన్ తో కూడా రెడీగా ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కాస్కోలో ఈ మధ్య అందరూ చాలా హెల్దీ హెల్దీగా తయారయ్యారు కాబట్టి, అందరూ హెల్దీగానే తింటున్నారు కాబట్టి, ఆబ్వియస్లీ అందులో మన గ్రాసరీ లిస్ట్ లోకి యాడ్ అయిన వన్ మోర్ గ్రాసరీ ఐటమ్ ఏంటి అంటే కినోవా. సో కినోవా కాస్ట్ ఎంత? కినోవా 4.5 LB వస్తుంది. సో కినోవా కాస్ట్ ఎంత, ఆ ప్యాకెట్ కాస్ట్ ఎంత కాస్కోలో, ఇస్ మై క్వశ్చన్ అన్నమాట. ఇది ఈ రేట్ ఎంత మందికి గుర్తుందో చూద్దాం.

ఆల్ రైట్, వింటేజ్ మనీ ఇస్ బ్యాక్ అనిపించేలాగా ఉందంట ఈ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ సాంగ్స్ గానీ, యాక్చువల్లీ మూవీ కూడా చాలా బాగుంది, వెరీ డీసెంట్ మూవీ అని అంటున్నారు. సో అదన్నమాట మ్యాటరు. అండ్ ఇంకా నా క్వశ్చన్ అలాగే ఉంది, కాస్కోలో కినోవా ప్యాకెట్ ఎంత, 4.5 ఎల్బీ కినోవా ప్యాకెట్ ఎంత అని అడిగిన క్వశ్చన్ ఇంకా అలాగే ఉంది, ఓపెన్ క్వశ్చన్. ఎవరికైనా ఆన్సర్ తెలిసే 9726361966 కి కాల్ చేయండి. అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఈసారి నుంచి మనకి పంటి గురించి ఏ సమస్యలు వచ్చినా మనం ఇండియా పరిగెత్తాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అని అంటే, టాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీ స్మైల్ మీరు తిరిగి పొందొచ్చు. అండ్ అపాయింట్మెంట్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి, 9724845400. సో ఐ హోప్ ఆన్సర్ తెలుస్తుంది అని అనుకుంటున్నాను. లేదు అని అంటే మేబీ నేను ఒక క్లూ ఇస్తాను, $10 లోపే అండి. కాస్కోలో కినోవా 4.5 ఎల్బీ ప్యాకెట్ $10 లోపే ఉంటుంది. సో ఇంకొక మనీ శర్మ మ్యాజిక్ వినేసిద్దాం.

అది గైస్ కలపాతి కచేరి అది యాక్చువల్లీ జననాయకన్ సినిమా కూడా యాక్చువల్లీ సంక్రాంతికి రావాల్సిన సినిమా. అది ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్స్ తలపతి సీఎం అయిన తర్వాత ఫైనల్లీ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. యాక్చువల్లీ ఆ సినిమా చూసిన తర్వాత నేను సర్ప్రైజ్ గా ఏమన్నానంటే, శ్రీలీల షీస్ ఎ గుడ్ డాన్సర్ అందరికీ తెలిసిన విషయమే, కానీ తన యాక్టింగ్ కి చాలా మంది మరి అంత ఎక్కువ ఫ్యాన్స్ ఏం కారు. లైక్ ఓకే శ్రీలీల ఉందా అంటే ఉంది అన్నట్టులాగా ఉంటారు. తను చూడటానికి బాగుంటుంది అండ్ డాన్స్ చాలా బాగా చేస్తుంది, ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకో తన యాక్టింగ్ కి 100 కి మేబీ ఒక 50-60 మార్క్స్ పడతాయేమో అని అనిపిస్తుంది. బట్ చాలా మంది జననాయకన్ చూసిన తర్వాత ఏమంటున్నారంటే, ఓ శ్రీలీల డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అని అంటున్నారు. బట్ కొన్ని సీన్స్ ఏ తీసుకున్నారు, స్టోరీ అంతా ఏం అడాప్ట్ చేసి రీమేక్ యాజ్ ఇట్ ఈస్ గా ఏం చెయ్యలేదు. వెరీ ఫ్యూ సీన్స్ తోటి స్టోరీ లిటిల్ బిట్ మార్చారు జననాయకన్ అని చెప్పారు అన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే ఆ సినిమాకి కూడా లెట్ అస్ నో. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎస్ ఇందాక కినోవా కాస్ట్ ఎంత అని అడిగాను, ఇట్స్ $899 అనమాట. కినోవా కాస్ట్ కాస్కోలో $899. ఐ హ్యాడ్ ఫన్ ఈ రోజు ఈ గేమ్ ఆడించడం, చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇలా నేను కొన్ని ప్రోడక్ట్స్ కాస్ట్ ప్రోడక్ట్ పేరు చెప్తే కాస్ట్ మీరు గెస్ చేయడం ఇంత బాగుంది. బట్ అందరూ మంచి గుర్తుపెట్టుకుంటున్నారు ప్రైజెస్ అన్ని, అది ఇంకా సూపర్ అనిపించింది నాకు. వెరీ నైస్. అండ్ ఈ రోజు ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది, బట్ ఎవరన్నా రాత్రికి డిన్నర్ ఆర్ స్నాక్స్ ఏమన్నా తిందామా అని ఆలోచిస్తుంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు మైత్రీస్ రెస్టారెంట్. ఎందుకంటే హిల్ టాప్ లొకేషన్, అమేజింగ్ వ్యూ ఉంటుంది అండ్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఉంటాయి. అండ్ కార్పొరేట్ ఈవెంట్స్, మీ ఫంక్షన్స్, పార్టీస్ కోసం కూడా వాళ్ళ దగ్గర బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మైత్రీస్ ఇండియన్ క్యూజీన్ విజిట్ చేయండి, ఇర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో ఉంది. అండ్ ఈ రోజు కీరవాణి గారి కాన్సర్ట్ కి వెళ్తున్న వాళ్ళందరికీ, ఇంకొన్ని ఫ్యూ అవర్స్ లో వెళ్తున్న వాళ్ళందరికీ హోప్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ రేపు మాత్రం సనాస్ వెడ్మీ గ్లామ్ ఈవెంట్ కి వెళ్ళండి, ఎందుకంటే ఫుల్ వెడ్డింగ్ ఎక్స్పో జరుగుతోంది అక్కడ. మీకు వెడ్డింగ్ కి రిలేటెడ్ కావాల్సిన అన్ని సామాన్లకి ఒక్కటే ప్లేస్ లో దొరుకుతోంది. అండ్ రేపు ఆర్లీ రాఫల్ గివ్ అవేస్ ఉన్నాయి, చాలా మంచి మంచి గివ్ అవేస్ ఉన్నాయి. లైక్ చికెన్ కారీ కుర్తి ఉంది, సిల్వర్ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ విత్ గోల్డ్ కోటింగ్ ఉంది, అండ్ ఇంకా గుడీ బ్యాగ్స్ ఇన్ని ఫుల్ క్రేజీ ఉన్నాయన్నమాట. సో అసలు మిస్ అవ్వద్దు. రేపు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో July 26th రోజు సనాస్ వెడ్మీ గ్లామ్ ఈవెంట్ జరుగుతోంది అన్నమాట. సో ఆన్ దట్ నోట్ శిరీష is signing off with this wedding pata, and this pata is from Vishwanathan Sons.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Konni conversations manalni navvistayi. Inkonni conversations manalni malli chinnapatiki teeskeltayi. Tune in to Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ
2: రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
8: What a day, I'm completely exhausted. Dinner plans enti?
9: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
1: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: Yes, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Kunni conversations manalni navvistai. Inkonni conversations manalni malli chinnapadiki teeskeltai. Tune into Morning Mantra where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu mi RJ Shruti Venkat, Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam, sounds like home.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: Oh, hello, dinner plans enti group lo oram support chesalaru.
12: What a day, I'm completely exhausted. Dinner plans enti
13: nene em undaledi roju dinner ki. Dinner plans enti
0: every time okate question, dinner plans enti answer matram chala simple. Madira and masala, simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a phone.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Anni pettukunnanra. Idigo mee nanna sugar gurinche tension. Malli పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
5: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజనెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
0: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: డు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: station. Only on 107.9 FM HD3.
1: ఇండియా వెళ్ళాలేమరా నేను?
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
13: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్,
14: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Side, please.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.